వస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4

0: 30 నిమిషముల వరకు రైతుని ఇస్తాం. 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి. 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్. 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్. 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్. 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.
1: ఇప్పుడు శ్రీ ఆంజనేయ సుప్రభాతం వింటారు.

అందరూ. కాబట్టి ఆ లక్ష్మీ కటాక్షము కొరకు అందరూ కూడా ఇవాళ ఈశ్వరుణ్ణి సేవించాలి తప్పకుండా. నేను నిన్నటి రోజు ఉపన్యాసం చేసినప్పుడు కొంతమందికి ఆ వాతావరణం రీత్యా శ్రద్ధగా వినడంలో కొంత అసౌకర్యం కలిగిందేమో అని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ప్రత్యేకించి పాపం ఆ వెనక్కాతల కూర్చున్నటువంటి వాళ్ళు, వాళ్ళు లేచి ముందుకు రావడం, అక్కడక్కడ సర్దుకోవడం, వాతావరణం యొక్క తీవ్రత చేత అంత శ్రద్ధగా వినగలిగారో వినలేకపోయారో, ఏదో సిలబస్ పూర్తి చేసినట్టు నా మానం నేను చెప్పేశాను అయిపోయింది అనడం కన్నా, ఏ ప్రధాన ఘట్టం దగ్గర మీరు కొంచెం వినడంలో అసౌకర్యాన్ని పొంది ఉంటారని నాకు అనుమానం ఉందో అక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానివలన నాకు ఒక తృప్తి ఉంటుంది. నేను ఏదో చెప్పేయడం కాదు, నేను వాళ్ళు ఏది వినడంలో వాళ్ళకి అసౌకర్యం కలిగిందో అది నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశాను అన్న ఒక తృప్తి నాకు కలుగుతుంది. నిన్నను నేను మీతో మనవి చేశాను, ఆ తార లక్ష్మణుణ్ణి మళ్ళీ యథాస్థితిని పొందేటట్టుగా చేయడానికి, అంటే ఆయన కోపం పోయేటట్టుగా చేయడం కోసం. తార గొప్పతనం అంతా ఎక్కడుందంటే ఆమె భర్తతో కలిసి కామక్రీడని అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఎలా ఉందో అలాగే బయటకు వచ్చింది. ఎందుకనంటే ముందు అసలు అలా చూడగాని లక్ష్మణమూర్తి గొప్ప నడవడి కలిగినటువంటి వారు కాబట్టి సిగ్గు చెంది ఆయన తల ఉంచుకున్నారు. మిత్రుడి యొక్క భార్య ఆ స్థితిలో ఉన్న ఆవిడ్ని ఎదురుగుండా కళ్ళెత్తి చూసి మాట్లాడడానికి ఆయన సంస్కారం అనుమతించదు. ఆవిడ ఆ స్థితిలో ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రజ్ఞతో మాట్లాడింది. మాట్లాడి చిట్ట చివర లక్ష్మణమూర్తితో ఒక మాట అంది, నీవు అంతఃపురంలోకి వచ్చి సుగ్రీవుణ్ణి చూడవచ్చు, ఎందుకంటే చక్కటి నడుబడి కలిగినటువంటి వాడివి, ఏ విధమైనటువంటి మచ్చ లేని వాడివి, అటువంటి నువ్వు సుగ్రీవుడికి పరమమిత్రుడవు కనుక ఆయన తన భార్యలతో కలిసి ఉండగా నువ్వు వచ్చి ఆయన్ని చూడ్డానికి ఏమీ అభ్యంతరం ఉండదు, కాబట్టి నువ్వు లోపలికి వచ్చి సుగ్రీవుణ్ణి చూడవలసింది. ఇప్పుడు సుగ్రీవుడు లోపలికి వెళ్ళేసరికి రుమని ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి ఆ సుగ్రీవుడి యొక్క కనుగుడ్లు తిరుగుడు పడుతున్నటువంటి స్థితిలో మదోన్మత్తుడై ఉన్నాడు. ఆయన వెంటనే ఆ రుమని కిందకి దింపేసి లక్ష్మణమూర్తిని చూడగానే ఒక్కసారి లేచి నిలబడ్డాడు. ఆ మిగిలినటువంటి వానరకాంతలందరూ కూడా లక్ష్మణమూర్తి యొక్క వ్యగ్రతతో కూడిన స్వరూపాన్ని చూడగానే భీతి చెందిన వారై వారందరూ కూడా చుట్టూ నిలబడ్డారు. ఆ నిలబడిన సందర్భంలో సుగ్రీవుణ్ణి అలా చూసినటువంటి లక్ష్మణమూర్తికి కోపం ఆగలేదు. కోపం ఆగక ఆయన అన్నారు, యస్తు రాజా స్థితో ధర్మే మిత్రాణాం ఉపకారిణాం మిథ్యా ప్రతిజ్ఞాం కురితే కో నృసింసతరస్తతః. మిత్రులైనటువంటి వాళ్ళకి ఉపకారం చేస్తాను అని మాట ఇచ్చి ఆ చేస్తానన్న మాట నిలబెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నం ఎంతమాత్రమూ చెయ్యకుండా దాన్ని మరిచిపోయి తిరిగేటటువంటి వ్యక్తిని క్రూరుడు అని పిలుస్తుంది లోకం. శతం అశ్వాన్ రుతే హంతి సహస్రంతో గవాన్ రుతే ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషాన్ రుతే. ఒక్కొక్క విషయానికి చాలా భయంకరమైనటువంటి పాపం సంక్రమిస్తుంది. మనం అనుకుంటాం అది పెద్ద విషయం ఏముంది అనుకుంటాం, కానీ మనకి తెలియకుండా పాపమైనా అలాగే పడిపోతుంది ఖాతాలో, పుణ్యమైనా అలాగే పడిపోతుంది. మీరు ప్రసంగవశాత్ ఎప్పుడూ భగవంతుని గురించి క్షేత్రముల గురించి మాట్లాడేటటువంటి ఒక వ్యక్తితో మీకు స్నేహం ఉందనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన వెంకటాచలం భద్రాచలం కాళహస్తి అంటున్నాడు అనుకోండి, కేవలం అది విన్నందుకు మీకు పుణ్యం ఉంటుంది. మీరు ప్రసంగవశాత్ మీరు కూడా తిరుపతి శ్రీకాళహస్తి అని మీరు కూడా అన్నారనుకోండి, కాశీ గంగ ఇలాంటి మాటల్ని మీరు ఉచ్చరిస్తే ప్రాసంగిక పుణ్యము అని ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు మీ ఖాతాలో వేస్తాడు. అలాగే ఎలా కాలాన్ని గడిపారు అన్నదాన్ని కూడా లెక్కలో పెట్టుకుంటాడు. శ్రీరామాయణం వినడమే చాలు, అంత ప్రయోజనాన్ని ఇస్తుంది. కాబట్టి పుణ్యం ఎలా ఉంటుందో పాపం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ లక్ష్మణమూర్తి ఒక గొప్ప ధర్మ సూక్ష్మాన్ని చెప్తున్నారు. శతం అశ్వాన్ రుతే హంతి, ఒక గుర్రాన్ని ఇస్తాను అని ఎవడైనా ప్రమాణం చేసి ఆ గుర్రాన్ని ఇవ్వకపోతే,
వాడు ఒక గుర్రాన్ని ఇవ్వలేదు అని వెయ్యరు. 100 గుర్రములను చంపినటువంటి

పెట్టి పాపం వాడి ఖాతాలో వేస్తారు. సహస్రంతో గవాన్రుతే, ఒక ఆవునిస్తాను అని ఆవుని ఇవ్వకపోతే 1000 ఆవుల్ని చంపిన పాపం వాడి ఖాతాలో వేస్తారు. ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషాన్రుతే, నేను మీకు ఈ ఉపకారం చేసి పెడతాను అని మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి వాడెవరుంటాడో, ప్రత్యుపకారం చెయ్యని వాడెవరుంటాడో, అటువంటి వాడు తనని తాను చంపుకుని తన స్వజనాన్నంతటినీ కూడా చంపినటువంటి పాపం ఆయన ఖాతాలో వేస్తారు. కాబట్టి ఇవాళ నువ్వు అంతటి ఘోరమైనటువంటి పాపాన్ని పొందపోతున్నావు. పూర్వం కృతార్థో మిత్రాణం నతత్ ప్రతికరోతి యః కృతజ్ఞ సర్వభూతానాం సవధ్య ప్లవగీశ్వర. మిత్రుల వలన పూర్వం ఒక ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారము చెయ్యనటువంటి వ్యక్తి ఎవరుంటారో వాడిని కృతజ్ఞుడు అని పిలుస్తారు. ఆ కృతజ్ఞుడైనటువంటి వాడు వధింపబడాలి అని సర్వభూతములు కూడా కోరుకుంటాయి. అంటే సర్వభూతములు కోరుకుంటాయంటే దానికి అర్థం ఏమిటంటే, కృతజ్ఞుడైనటువంటి వాడికి విధించవలసినటువంటి దండన ఇంకొకటి లేదు, కేవలము వధ మాత్రమే. అంటే వాడు చంపబడవలసి ఉంటుంది. పూర్వం చతుర్ముఖ బ్రహ్మగారు ఒకనకొకప్పుడు అందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్పారు. ఆ మాట లోకానికంతటికీ శాసనంగా ఉండిపోయింది. కిష్కింధకాండలో అత్యంత సారభూతమైనటువంటి శ్లోకములలో ఇదొకటి. మనుష్య జన్మ స్వీకరించినటువంటి వారు, స్వీకరించిన వారేమి పొందినవారు అందరూ కూడా ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరీ భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భిహి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నేచ, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి, అంటే చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమని కాదు, తెలిసో తెలియకో బ్రహ్మహత్య చేస్తే. సురాపేచ, కళ్ళు త్రాగినటువంటి వాడికి, ఎందుకంటే మహాపాతకాల్లో అదొకటి, సురాపానం చేయకూడదు. కాబట్టి సురాపేచ చోరీ దొంగతనం చేసిన వాడికి. భగ్నవ్రతే తథా, నేను ఒక వ్రతం చేస్తాను అని సంకల్పం చేసి ఆ వ్రతం చెయ్యకుండా విడిచిపెట్టినటువంటి వాడికి. నిష్కృతిర్విహితా సత్పిహి, అటువంటి వారందరికీ కూడా ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే అది చేస్తాను అని చెయ్యనందుకు లేదా ఈ తప్పు పని చేసినందుకు తత్పాపమును పోగొట్టుకోవడానికి ఒక క్రియాకలాపం ఉంటుంది. ఆ క్రియాకలాపంతో దానిని పోగొట్టుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సరే దాన్ని ప్రస్తావన చేస్తాను, కృతజ్ఞే నాస్తి నిష్కృతి. కానీ ఒక మాట ఇచ్చి నేను నిలబెట్టుకోనటువంటి వాడనైతే, అంటే నేను ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ ఉపకారం చేయకపోతే, కేవలం ఉపకారం చేస్తానని చెప్పడం కాదు, మీ వలన నేను ఒక ఉపకారమును పొంది ఆ ఉపకారమును మరిచిపోయి మీకు ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి కూడా తప్పితే, అటువంటి వాడికి మాత్రం ఇక లోకంలో నిష్కృతి లేదు, వాడికి ఏ ప్రాయశ్చిత్తం లేదు, ఆ పాపం పాపంగా ఉండిపోతుంది. నేను ఈ మాట చెప్పినప్పుడు మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. అయినా బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సత్పిహి అని కదా అన్నారు. కాబట్టి వీటికి ప్రాయశ్చిత్తం ఉంది, అంటే వీటిని పోగొట్టుకోవడం అనేటటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది అని అంత తేలిక అని మీరు అనుకుంటున్నారేమో. పాపం ఎంత ఉంటుందో అంతకన్నా భయంకరంగా ఉంటుంది ప్రాయశ్చిత్తం. అదేమంత తేలిగ్గా ఏమి ఉండదు. అది చేసి ప్రాయశ్చిత్తం చేసుకుందామంటే అంత తేలిగ్గా చేసుకునేది కాదా ప్రాయశ్చిత్తం అని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. లేకపోతే ఒక పొరపాటు ఆలోచన వస్తుంది, ఓహో ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అనమాట, తప్పు చేస్తే దొంగతనం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ కాదు, చాలా కష్టం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీ మనస్సుని బాగా పట్టుకోవడానికి, ఎందుకు చేయకూడదో ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎంత కష్టమో చెప్పడానికి. ఇంట్లో తన యందు ఆభిముఖ్యము కలిగి తన యందు పూర్ణముగా హృదయము పెట్టుకున్నటువంటిదై, తనను పరిపూర్ణముగా ప్రేమిస్తున్నదై, అన్ని విధములుగా ఆరోగ్యముతో ఉన్నదై, ఆరోగ్యం ఉంటే కదండి మరి శారీరకంగా దంపతులు కలవడానికి ఆరోగ్యం కూడా అవసరమై ఉంటుంది. అన్ని విధములుగాను ఆవిడ శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా సహకరించినదై ఉండగా పురుషుడు ఆమెని విడిచిపెట్టి ఇంకొకరి వలన సంతానమును పొందిన, ఇంకొక భార్యను స్వీకరించిన ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా అండి? మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. వెళ్ళిన వీధికి వెళ్లకుండా తల పూర్ణముండ

చేసుకుని అంటే శిఖ లేకుండా పూర్ణముండనం చేసుకోకూడదు. శిఖ ఉండాలి, శిఖ లేకపోతే కర్మాధికారం పోతుంది. 6 నెలల పాటు వెళ్ళిన వీధికి వెళ్లకుండా ప్రతిరోజు చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని ఇళ్ల ముందుకు వెళ్ళి, అమ్మా నేను నా యందు అనురక్త అయినటువంటి ఆరోగ్యవంతమైన భార్య ఉండగా ఆమెని కాదని వేరొక స్త్రీ యందు కామకృత్వమును పొంది ఆమెని అనుభవించిన వాడను, కాబట్టి ఈ పాప ప్రాయశ్చిత్తమునకు మీరు నా శరీరం నిలబడడానికి నాకు కొంచెం భిక్ష వెయ్యవలసింది అని అడిగితే ఏ ఆడదైనా భిక్ష వేసే ముందు ఛీ అంటూ వేస్తుంది. ఆ అన్నం వెళ్ళిన వీధికి వెళ్లకుండా 6 నెలలు తింటే ఆ పాపం పోతుందన్నారు. అంటే మీరు ఆలోచించండి, అవంత తేలిక ప్రాయశ్చిత్తాలు ఏం కావని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. కాబట్టి ఏదో అన్నారు కదా శ్లోకంలో, కాబట్టి ఇదేదో చేస్తే ప్రాయశ్చిత్తం ఉంటుంది అనుకోకండి, అంత తేలికేం కాదు. కాబట్టి అసలు వాటి జోలికి వేటికి వెళ్ళకూడదు. వాటికే అయితే అసలు నిష్కృతే లేదంటే ఇంకా కృతజ్ఞతకై మనం ఉపకారం పొందిన వారి పట్ల మనం అంత మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది అన్నది రామాయణం యొక్క సారాంశం. ఎందుకంటే శ్రీరామాయణము కృతజ్ఞత అన్న కోణంలో మీరు చూస్తే అసలు రామాయణ కావ్యాన్ని కృతజ్ఞతగా ఎన్ని చోట్ల చెప్తారో, ఎన్ని చోట్ల వస్తుందో ఈ కృతజ్ఞత అన్నమాట, ఎన్ని మాటలు వస్తుందో. సుందరకాండలో ప్రత్యేకించి దీనికి ఒక పెద్ద పీట, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు. కాబట్టి ఆ కృతజ్ఞత అన్నమాట మన జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మన దౌర్భాగ్యం ఏమైపోయిందంటే కృతజ్ఞతతో బతకడం అనేటటువంటిది తెలివితేటలుగా బతకడం కిందకు వచ్చేసింది. చాలా తెలివిగా బతకడం అంటే ఏంటంటే కృతజ్ఞతతో బతకడం, చేసిన ఉపకారం మరిచిపోవడం, ఇంకొక ఉపకారం చేయకుండా గడిపేస్తుండడం జీవితం అనుకుంటున్నాం. కానీ కాదు, పాపం జీవుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాడు దాన్ని అనుభవించవలసి ఉంటుంది. మీరు చూడండి, కృతజ్ఞత వలన ఒక ప్రయోజనం వస్తుంది, అంటే ప్రత్యుపకారం చెయ్యడు, చేయకపోవడం వల్ల ఏదో మిగులుతుంది. మిగిలిందాన్ని ఎవరు పంచుకుంటారు? శరీరంలోంచి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు పంచుకుంటారు. చేసినటువంటి పాపం ఎవరు పంచుకుంటారు? ఎవ్వరూ పంచుకోరు. అక్కడేగా రామాయణం వచ్చింది, ఎవ్వరూ పంచుకోరు. దాన్ని ఎవరు అనుభవించాలి? జీవుడు అనుభవించాలి. ఇప్పుడు దాన్ని అనుభవించడానికి ఏం చేయాలి? ఓ శరీరం కావాలి. జీవుడు చేసిన పాపం కానీ పుణ్యం కానీ అనుభవించడానికి శరీరం ఇస్తారు తప్ప దీనికి ఇంకో ప్రయోజనం ఉంటుందని మీరు అనుకోకండి. దీనితో ధర్మం చేసి మీరు గట్టెక్కచ్చు, దీనితో మీరు చేసిన పాపపుణ్యముల యొక్క సుఖ దుఃఖములను మీరు అనుభవించవచ్చు. అంతేపాటి దాని ప్రయోజనం శరీరానికి ఇంతకన్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞతా దోషమునకు వెయ్యవలసినటువంటి దండన ఈశ్వరుడు వేసి శరీరాన్ని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది అనుభవించడంలో చాలా కష్టం వస్తుంది. అది ఎవ్వరూ అనుభవించరు. ఎంత బాధపడిపోతాడో. ఒక పుట్టుకతో అంధుడయ్యాడు అనుకోండి, పుట్టుకతో అంధుడై ఓ 96 ఏళ్ళు బతికాడు, ఏమిటి ఆయన జీవితం? మీరు ఆలోచించండి, ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచించండి. పాపం చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే దాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు. దాని వలన వచ్చేటటువంటి ద్రవ్యం ఏది ఉంటుందో ద్రవ్యాన్ని పంచేసుకుంటాడు తప్ప ఈ జీవుణ్ణి ఉద్ధరించేవాడు ఉండడు. అందుకే కొడుకును ఒక్కడిని నమ్మవద్దు అని చెప్పింది శాస్త్రం. కొడుకును ఒక్కడిని నమ్మితే వాడు ఏదో చేస్తాడనుకుంటే పొరపాటు, వాడితో పాటు కొంతమంది కొడుకులు ఉంచుకో అని చెప్పింది. కొంతమంది కొడుకులు ఉంచుకో అంటే ఓ నుయ్యి తవ్వించి ఉంచు. జీవుడు శరీరాన్ని వదిలేయచ్చు. అలా వెళ్ళిపోతూ ఓ మహానుభావుడికి దాహం వేసి ఆయన అందులో నీళ్లు తోడుకుని కాసి నీళ్లు తాగుతాడు. ఒక పరమభక్తుడు నీళ్లు తాగినటువంటి పుణ్యం ఈ జీవుడు వెళ్ళిపోయినా ఈయన ఖాతాలో వేస్తాడు. అంటే శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత కూడా ఈ జీవుడి ఖాతాలో పడేటటువంటి పుణ్యాలు కొన్ని ఉంటాయి. ఈ శరీరంతో ఉన్నప్పుడు చేస్తే పడేవి కొన్ని, ఈ శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కూడా జీవుడి ఖాతాలో పడుతుంటాయి. అలాగ ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వదిలిపెట్టేస్తే ప్రతి నెల వడ్డీ బ్యాంకు వాళ్ళు గుర్తుపెట్టుకుని దానికి కలిపేస్తున్నట్లుగా జీవుడి ఖాతాలో ఆ పుణ్యాలు పడిపోతుంటాయి. అలాంటివి కొడుకులతో సమానం. కొడుకు తండ్రి పేరు చెప్పి ఎలాగో జీవితాంతం చేయడని ఏటు సూతకమని ఒక ఏడాది చేయరా అంటారు. ఇంకేమి ఈశ్వర కార్యం వద్దులే, అమ్మగారు నాన్నగారి పేరు చెప్పి ఏమైనా చేయి, వాళ్ళు నువ్వు కూడా తరిస్తారు. అయ్యో పాపం వాళ్ళు కొడుకుని కన్నారు, అన్నీ వీడికి పెట్టారు తప్ప వాళ్ళు చేసుకున్న పుణ్యం లేదు, ఓ ఏడాది నువ్వు చేయరా అంటారు. వాడు ఏమడుగుతాడో తెలుసా అండి? నేను మీకు యథార్థం చెప్తున్నాను. ఏటి సూతకం అంటే గుళ్ళోకి వెళ్ళకూడదండి అని అడుగుతాడు అంతే.
అవునండి, మీరు కొండ మీదకి వాటి మీదకి

చేరకూడదు, పీటల మీద కూర్చోకూడదు, వ్రతములు చేయకూడదు అన్నారనుకోండి, వాడు ఏం చేస్తాడంటే కొండ మీదకెళ్ళడు, వ్రతాలు చేయడు, ఈ ఏడాదిలో ఉన్న ఈశ్వర కార్యం కూడా మానేస్తాడు తప్ప తల్లిదండ్రులు ఉద్ధరింపబడడానికి ఈ ఏడాదిలో ఏం చెయ్యాలో అది మాత్రం చేయడు. తను చెయ్యవలసింది కూడా మానేయడానికి మంచి అవకాశం దొరికిందని వదిలేస్తాడు. కాబట్టి కొడుకుని నమ్మి నువ్వు అలా ఉండిపోకు. ఏమో వాడి చిత్తస్థితి ఎలా ఉంటుందో, వాడు ఎలా మారుతాడో. నువ్వు కొంతమంది కొడుకులను ఉంచుకో అంటుంది. ఒక పూలతోట, ఒక దేవాలయ ప్రాంగణంలో తన చేతులతో ఒక బిల్వవృక్షాన్ని వేసి రోజు నీళ్లు పోసి పెంచాడు. ఆ బిల్వవృక్షం పెద్దదైంది, తను ఇడిపోయాడు. ప్రతిరోజు బిల్వదళాలు కోసి పరమశివుడికి పూజ చేస్తున్నారు. శివుడి మీద బిల్వదళం పడ్డప్పుడల్లా జీవుడి ఖాతాలో పడుతుంటుంది. ఇది రేపు పొద్దున పనికి వస్తుంది, ఆ జీవుడు ఉద్ధరిస్తుంది ఎక్కడో. కాబట్టి కొడుకు ఎంత చెయ్యగలడో ఇవంత చెయ్యగలవు. కాబట్టి పుణ్యమైనా అంతే, పాపమైనా అంతే. కాబట్టి ప్రాయశ్చిత్తం అన్న మాటని మీరు తేలిగ్గా తీసుకోవద్దు అని నా మనవి. అందుకని ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అన్నవాటి జోలికి అసలు వెళ్లకుండా ఉండడమే శ్రేయస్కరం. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే నేను ఎందుకు భయపడి దీనికి వివరణ చేస్తున్నానంటే, శ్లోకం అలా ఉంది కదా అని మీరు దాన్ని అలా చూడకూడదు. దాని యథార్థ దృష్టితో దాన్ని చూడవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మగ్నీచ సురాపేచ చౌరి భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సత్తి కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనార్యస్త్వం కృతజ్ఞశ్చ మిథ్యవాదీచ వానరా పూర్వం కృతార్థో రామస్య నతత్ ప్రతికరుషియత్. నీవు అనార్యస్త్వం, నీవు రుజువర్తన కలిగినటువంటి వాడివి కావు, నీచుడవు, కృతజ్ఞుడవు, అసత్యమును పలికేటటువంటి వాడివి. పూర్వం రాముని వలన ఉపకారమును పొంది ఇప్పుడు ఆయనకి ప్రత్యుపకారము చెయ్యడానికి సిద్ధంగా లేనటువంటి వాడివి. సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవః నత్వాం రామో విజానీతే సర్పం మండూక రావిణం. ఒక పాము కప్పలా అరుస్తోంది అనుకోండి, అది కప్పే కదా అనుకుని వెళ్ళినటువంటి వాడు ఏ ఉపద్రవాన్ని పొందుతాడో. నీవు మంచివాడవనుకుని వాలిని వధించి నిన్ను ప్రతిష్ఠ చేసినటువంటి రాముడు ఇవాళ అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే నువ్వు అసత్యవాదివి అని లక్ష్మణుడు ప్రతిపాదించి సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవః. నీవు గ్రామ్యమైనటువంటి భోగములను అనుభవిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నావు. ఈ మాట అలా గుర్తుపెట్టుకుని ఉంచండి మీరంతే. అది ఎక్కడ అన్వయం అవుతుందో, దానిలో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటో నేను మీకు చెప్తానంటే, నిరంతర కామోపభోగన ఎందు జీవితం గడుపుతున్నావు తప్ప నీకు ధర్మార్థముల ఎందు దృష్టి లేదు. నచ సంకుచిత పంథ ఏన వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవ మావాలి పథమన్వగాహ. రాముడు నీతో చెప్పమన్నాడు, వాలి వెళ్ళినటువంటి మార్గము మూతపడిపోలేదు, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు ఆ విషయాన్ని తెలుసుకుని ఉంటే, నీవు చెయ్యవలసిన పని చెయ్యకపోతే ఆ మార్గంలో నీవు కూడా వెళ్ళవలసి ఉంటుందని రాముడు చెప్పాడు. అంటే వాలి మృత్యువుని పొందాడు, నువ్వు పొందుతావని. ఇప్పుడు తార జోక్యం చేసుకుంది వెంటనే, అంటే చంపుతానన్న మాట దాకా వచ్చేసింది కదా. ఇప్పుడు లక్ష్మణుడిని శాంతింపచేయాలి. ఆ కోపం అలా పెరిగిపోవడానికి వీలేదు, ఎందుకంటే జవాబు చెప్పగలిగిన స్థితిలో సుగ్రీవుడు లేడు, తెలిసిపోతోంది. హఠాత్ పరిణామం, లక్ష్మణుడి కోపం పెరుగుతోంది. ఎందుకంటే ఆ శ్లోకాల తీరు మీరు చూస్తే ఏ నిలకడతో వచ్చాడో ఆ నిలకడతో లేడు, కోపం పెరుగుతూ చంపేస్తాను స్మా అన్న వరకు వచ్చేసాడు. ఇప్పుడు తార జోక్యం చేసుకుని నిజానికి సుగ్రీవుడు ఏ స్థితిలో ఉన్నాడో తార కూడా అదే స్థితిలో ఉంది. అయినా ఆవిడ మాట్లాడగలదు, ఆవిడ శక్తి అది, ఆవిడ బుద్ధి అది. ఈశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క శక్తినిస్తాడు. అందుకే కిష్కింధకాండలో తార ఒక పెద్ద మెరుపు అన్నాను నేను మీతో. ఆవిడంది, నైవం లక్ష్మణ వక్తవ్యో నాయం పురుషమర్హతి హరీణామీశ్వర శ్రోతుం తమ వక్త్రాద్విశేషత. నాయనా లక్ష్మణ, నువ్వు అలా మాట్లాడకూడదు. అంతంత మాటలు అనిపించుకోవలసినటువంటి పరిస్థితిలో ఉన్నవాడు సుగ్రీవుడు కాడు. ఎందుకంటే రెండు కారణములున్నాయి. ఒకటి, హరీణామీశ్వర, ఆయన వానరములకన్నిటికీ ప్రభువు. ఒక ప్రభువుని అంత నిందించి మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదు. తర్వాత, తమ వక్త్రాద్విశేషత, నీ నోటి వెంట అసలు రాకూడదు. ఎందుకో తెలుసా? ఇది తార ప్రజ్ఞ అంటే.
అవతల వాళ్ళ యొక్క బలహీనత ఏమిటో,

ఏ కారణం వల్ల ఈ తప్పు చేశాడో, ఏ కారణం వల్ల కాలాన్ని లెక్కలోకి తీసుకోలేకపోతున్నాడో, ఇంతకుముందు ఎంత కష్టపడి ఇప్పుడు భోగం అనుభవించాడో, ఈ రెండిటి యొక్క తేడా రాముడికిచ్చిన మాట మరిచిపోయేటట్టు చేసిందో, దీన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోగలిగినటువంటి సమర్థుడవు. అటువంటి వాడివి ఆ పరిస్థితిని లెక్కలోకి తీసుకోకుండా అంతంత పెద్ద పెద్ద మాటలు నీ నోటి వెంట అనకూడదు. ఎందుకంటే నీకు సుగ్రీవుడు రాముడు ఎంతో అటువంటి వాడు. కాబట్టి ఒక అన్నగారు తప్పు చేస్తే తమ్ముడికి అంత అధిక్షేపించే అధికారం లేదు. కాబట్టి నువ్వు అంతంత మాటలు అనకూడదు. నైవాకృతజ్ఞ సుగ్రీవో నషఠో నాపి దారుణః నైవాన్ మృతకథో వీర నజిహ్మాశ్చ కపీశ్వరః. ఆయన నజిహ్మశ్చ, సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కాడు. శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలా మాట్లాడేవాడు, అటువంటి వాడు కాడు. దారుణమైన మనస్సున్నవాడు కాడు. పైగా అనృత కథో అంటే అబద్ధాలు చెప్పేటటువంటి స్థితి ఉన్నవాడు కాదు. జిహ్మశ్చ కుటిలుడైనటువంటి వాడు కాడు. ఇవన్నీ కాకపోయినా, అతని మనసు అటువంటిది కాకపోయినా, అతని చేతులలో లేని స్థితిలో ఒక పొరపాటు జరిగిపోయింది, ఆలస్యం అయిపోయింది ఉపకారం చేయడంలో. రామప్రసాదాత్ కీర్తించ కపిరాజ్యంచ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరంతప. శత్రువులను తపింపచేసే చేయగలిగినటువంటి పరాక్రమము ఉన్న ఓ లక్ష్మణ, రాముని యొక్క అనుగ్రహంగానే ఇవాళ సుగ్రీవుడికి కీర్తి వచ్చింది, రాజు అన్న కీర్తి. కపిరాజ్యంచ శాశ్వతం, దొరకదనుకున్న వానర రాజ్యం శాశ్వతంగా దొరికింది సుగ్రీవుడికి. రుమాం, అసలు ఏ భార్య తన నుంచి విడిపోయిందో ఆ భార్యని పొందాడు. మాం చ, నన్ను కూడా పొందాడు అంటే తార. మాం చ పరంతప, ఇద్దరు భార్యల్ని పొందగలిగాడు. ఇది రామానుగ్రహమే. సుదుఃఖం శయిత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం నజానీతే విశ్వామిత్రో యథాముని. ఆయన కోపం ఎలా పెరిగిందో ఈవిడ మాట గొప్పతనం అలా వెళ్ళింది. ఆవిడంది, చాలా కాలం కష్టాలు పడ్డాడు కదయ్యా, ఏ భోగం అనుభవించాడు? ప్రాణభీతితో కొండలు పట్టుకు పరిగెత్తాడు, ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు, ఓ పర్వత గుహలో ఉన్నాడు. ఇన్ని కష్టాలు పడి దొరకదనుకున్న భార్య దొరికింది, రాదనుకున్న రాజ్యం వచ్చింది, కాలాన్ని మర్చిపోయాడు. ఇంత ఇన్ని కష్టాలు పడినవాడు వానరుడు చపల చిత్తుడు భోగం అనుభవిస్తూ మరిచిపోవడం అనేటటువంటిది పెద్ద విషయం కా పెద్ద విషయమని నువ్వెందుకు అనుకుంటున్నావు? విశ్వామిత్రుడంతటి మహర్షి తపస్సు చేద్దామని వెళ్ళిన వాడు మేనక కనబడితే కాలాన్ని మరిచిపోయాడు, ఈయన మరిచిపోవడం పెద్ద గొప్పయా అంది. ఇప్పుడు ఎలా వాదిస్తాడండి లక్ష్మణుడు? ఇప్పుడు వాదన పెంచాడనుకోండి, విశ్వామిత్రుడిని తీసుకొచ్చింది, ఇప్పుడు గురువుగారిని నింద చేయించడానికి అవకాశం వచ్చింది. ఏదో విశ్వామిత్రుడు అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడు తపస్సుకి వెళ్ళాడు మేనకం చూసి మరిచిపోలేదా అని కొనసాగించింది అనుకోండి, గురునిందని విన్నట్టు అవుతుంది. గురునింద వినకూడదు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు ఇంకా మాట్లాడకూడదు. కాబట్టి లక్ష్మణుడు మాట్లాడకుండా చేయడానికి, లక్ష్మణుడిని అలా ఆప్ చేయడానికి ఆవిడ ఏ ఆయుధాన్ని ప్రయోగించిందో చూడండి, అది తార యొక్క విజ్ఞత అంటే అని ఆవిడంది. సహి ప్రాప్తం నజానీతే కాలం కాలవిదాంబర విశ్వామిత్రో మహాతేజా కిం పునర్య పృథగ్జన. ఎంత పెద్ద విశేషణం వేసిందో చూడండి. విశ్వామిత్రుడికి ఆవిడిచ్చిన బిరుది ఏమిటంటే కాలం కాలవిదాంబర అంది ఆవిడ. కాలవిదాం అంటే కాలమును గూర్చి తెలుసున్నవాడు, కాలమును గూర్చి పరిపూర్ణంగా తెలుసున్నటువంటి విశ్వామిత్రుడు, తపస్సు చేయడానికి వెళ్ళిన విశ్వామిత్రుడు కాలాన్ని మరిచిపోయి మేనకతో కామం అనుభవించాడు. పృథగ్జన, ఏమీ తెలియనటువంటి ఒక వానరుడు, చెంచల చిత్తుడు, ఇన్ని కష్టాలు పడ్డవాడు, ఈయన కాలం మరిచిపోవడం పెద్ద విశేషమేముందయ్యా, దాన్నంత సాగతిస్తావు అందంతే. ఇంకేం మాట్లాడతాడని ఎంత లక్ష్మణుడైతే మాత్రం. దేహధర్మం గతాస్యాస్య పరిశ్రాంతస్య లక్ష్మణ అవితృప్తస్య కామేషు కామం చంతు విహార్హసి. ఇతను దేహధర్మమైన కామమునకు లొంగినవాడు. అమ్మో ఎంత పెద్ద మాటలు వేసేసిందో తెలుసా అండి. దేహధర్మమైనటువంటి కామమునకు బాగా వశుడై పరిశ్రాంతస్య అలిసిపోయినవాడు, అలిసిపోయిన వాడికి అవితృప్తస్య

కామేషు, ఆ కామమునందు కోరిక తీరనివాడు, తృప్తి చెందనివాడు. కామం క్షంతు మిహార్హసి, కాబట్టి ఇతని పరిస్థితి అది, నువ్వు క్షమించేయచ్చు. ఏమిటి శ్లోకానికి అర్థం నేను మీకు చెప్తాను చిట్ట చివరి. ఆవిడ ఎంత గొప్ప స్థితిని తీసుకొచ్చిందో తెలిసాండి ఆ శ్లోకంలో. నచరోషవశం తాత గంతుమర్హసి లక్ష్మణ నిశ్చయార్థం అవిజ్ఞాయ సహసా ప్రకృతో యథ. నాయన యథార్థం తెలుసుకోకుండా నువ్వు అంత కోపానికి వశుడు కావకూడదు. కామానికి వశుడై కాలాన్ని మరిచిపోయిన వాడు ఇటువంటి వాడో యథార్థం తెలుసుకోకుండా కోపానికి వశుడైన వాడు అంతే అవుతాడు కదా. ఎంత గొప్పగా తీసుకొచ్చిందో చూడండి. యథార్థం నీకు తెలియలేదు. ఏమిటో తెలుసా? వానర సైన్యముల కొరకు ఈయన కబురు చేశాడు. ఎందుకు కబురు చేయవలసి వచ్చిందో తెలుసా? ఈయన రాముడి కోసం ఏదైనా వదిలేస్తాడు, ఆ మనస్థితి ఉంది. అదొక్కటి చాలు ఇతన్ని నువ్వు క్షమించడానికి. రుమాం మాం కపిరాజ్యంచ ధనధాన్య వసూలిచ రామప్రియార్థం సుగ్రీవః త్యజేదితి మతిర్మమ. ఈయన అవసరమైతే రాముడి కోసం నన్ను వదిలేస్తాడు, రుమని వదిలేస్తాడు, ఈ రాజ్యాన్ని వదిలేస్తాడు, ఈ భూమిని వదిలేస్తాడు, అన్నీ వదిలేస్తాడు. అంత ప్రీతి కలిగినవాడు.

0: FM 90.4.
1: ఏకీకృత సేద్యంలో లేఖ్య సంరక్షణ. సేద్యం లేకపోతే మార్కెట్లలోనూ దుకాణాల్లోనూ అమ్మడానికి ఏమీ ఉండదు. అమ్మకందారులకులానే ఈ మార్కెట్లో తమ వ్యాపారాల ద్వారా రైతులు కూడా డబ్బు సంపాదించాలి. కానీ పండించేది ఒక పంట అయినా అనేక పంటలైనా పొలాలు క్లిష్టమైన వ్యాపారాలే. ఒక పొలంలో వ్యాపారాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సాధకాల ఖరీదుల, సంపాదించిన డబ్బు జాడలని నమోదు చేయడం కష్టతరమవుతుంది. కానీ ఒక్కో వ్యాపారానికి అయిన ఖర్చులు, వచ్చిన ఆదాయాన్ని రాసిపెట్టుకోకపోతే తాము సంపాదిస్తున్నది లేనిది రైతులకు ఎలా తెలుస్తుంది? మోనోక్రాప్ ఫార్మింగ్ అంటే కేవలం ఒక పంటనే తరచూ రసాయనిక ఎరువులు, కీటకనాశనులను వాడి పండించడం. దీన్ని సాధారణ వ్యవసాయం అంటారు. ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతుండటంతో సహజ వైవిధ్యభరితమైన సేద్యం పట్ల ఆసక్తి పెరుగుతోంది.
2: మా పందులు చనిపోయినా మాకు మంచి దిగుబడి వచ్చింది కాబట్టి పెద్దగా నష్టపోలేదు. మా కొబ్బరికాయలు, గుమ్మడి, సొరకాయలని మార్కెట్లో అమ్మగలిగాను. అందుచేత ఒకటి కన్నా ఎక్కువ రాబడి ప్రవాహాలుండాలి.
1: ఏకీకృత క్షేత్రాలలో వేర్వేరు సాధకాలు, కార్మికులు, సంవత్సరం పొడవునా అవసరమయ్యే వివిధ రకాల పంటలు, కూరగాయలు, పళ్ళ చెట్లు, పశువులు ఉంటాయి. నిర్వహణీయమైన తమ స్వంత వనరులనే గరిష్టంగా వాడుకుంటాయి కాబట్టి ఖరీదైన సాధకాలని కొనే అవసరం ఉండదు. అయితే ఒక వ్యవసాయ పద్ధతి నుంచి మరో పద్ధతికి మారబోవడం ఒక పెద్ద నిర్ణయం. ఏకీకృత సేద్యాన్ని చేస్తే మీరు తప్పకుండా డబ్బు సంపాదించగలరన్న నమ్మకం ఏముంది? ఈ వీడియోలో ఫిలిప్పీన్స్ రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు డబ్బు జాడ కనిపెట్టి ఉండడం కష్టమే అయినా అది సాధ్యము, అవసరం కూడా.
2: మాలో ఖర్చుల వివరాలని రాసి పెట్టుకుని చాలా మందికి మా ఆదాయాల కన్నా ఖర్చులు పెరుగుతున్నాయన్న సంగతే తెలియదు. కనుకనే అసలు సమాచారమే లేకపోవడం కన్నా జమ ఖర్చులని రాసి పెట్టుకోవడమే ఉత్తమం. వరి నుంచి వస్తున్న ఆదాయం పెరుగుతున్నట్లు మాకు చాలా సార్లు అనిపిస్తుంది. కానీ ఆ రాబడి కన్నా ఆ పంట మీద పెట్టిన ఖర్చు ఎక్కువైందన్న

0: విషయాన్ని పట్టించుకోము. మీ దగ్గర లెక్కలన్నీ పూర్తిగా ఉంటేనే ఖర్చులు, అమ్మకాలని గమనించడం కుదురుతుంది. దానివల్లనే కాలక్రమేణా మీ పొలం ఎలా పరిణమిస్తోందనేది తెలుస్తుంది. ఇతర రైతుల లెక్కలతో పోల్చి చూసుకోవడానికి కూడా దానివల్ల వీలవుతుంది. 10 సంవత్సరాల క్రితం జెరీ డియోన్సన్ తన పొలాన్ని వైవిధ్యభరితమైన జైవిక పొలంగా మార్చాడు. మొదటిసారి సేద్యం చేసినప్పటి నుంచి అతను జమా ఖర్చులు రాసుకుంటున్నాడు. అలా రాసి పెట్టుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతని సాటి రైతులు అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాడు.
1: నేను రైతుల సేద్యపు పాఠశాలల్లో స్వచ్ఛందంగా పనిచేస్తాను. 16 వారాల తర్వాత జమా ఖర్చులన్నీ రాసి పెట్టుకోవడం అంతా రైతులు నేర్చుకుంటారు. ఏం చేస్తున్నారు, సాధకాలు ఏవైనా వాడారా, వాటికి రుసుముందా, ఎంత, ఇలాంటివన్నీ ప్రతి క్లాసులోనూ చెప్తాను. కోతలయ్యే వరకు ప్రతిదీ రాసి పెట్టుకుని ఖర్చు పెట్టేదెంత, సంపాదించేదెంత అన్నది అప్పుడు లెక్క కట్టాలి.
0: ఇక్కడ ఈ ట్రైనింగ్ లో మోనోక్రాప్ కోసం ఒకటి, ఏకీకృత క్షేత్రం కోసం మరొకటి చొప్పున 2 వేర్వేరు షీట్లు ఉంటాయి. మీ ముఖ్య సాధకాల జాబితా రాసుకోవాలి. నాట్లకి, కలుపు తీయడానికి, కోతలకి కార్మికులు, విత్తనాలు, ఎరువులు, తెగుళ్ల మందులు, నీళ్లు, ఇంధనం. మోనోక్రాప్ వరి పంటతో మొదలుపెట్టి జెర్రీ తన సాటి రైతులని స్పష్టమైన సమాచారాన్ని అడుగుతాడు. ఇప్పుడు ఏడాది పొడవునా ప్రతి సాధకం మీద పెట్టిన ఖర్చు ఎంత? సమూహంతో కలిసి 2 రకాల పొలాలని పోల్చి చూడడానికి 1 హెక్టార్కైన ఖర్చులని జెర్రీ లెక్కగడతాడు. సమూహంలోని రైతులు తమ ఫోన్లని వాడుతూ గత సీజన్ లో తాము పెట్టిన ఖర్చులని లెక్కగట్టడానికి సహాయపడుతూ ఆ సమాచారాన్ని పంచుకుంటారు. ఎన్నో వేర్వేరు ఖర్చులు, రాబడులు గల అతి వైవిధ్యభరితమైన పొలంలో ఖచ్చితమైన వివరాలు రాసి పెట్టుకోకపోతే ప్రతిదీ లెక్కకు రావడం అసాధ్యం. తన రికార్డు పుస్తకాల ద్వారా ప్రతి సాధకానికి అయిన ఖర్చుని జెర్రీ లెక్కగట్టగలడు. తన వరి పంటకు, పళ్ల చెట్లకు, పశువులకు అతను వేర్వేరు కాలంలని వాడతాడు. అనేక రకాల కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వరి మాత్రమే పండించే పొలానికన్నా అతను కార్మికుల మీద పెట్టే ఖర్చు ఎక్కువని అర్థం. విత్తనాల కోసం సగటున 9,000 పెసోలు ఖర్చు పెడుతున్నామని సాధారణ వరి సేద్యగాళ్లు జెర్రీకి చెప్తున్నారు. తన వైవిధ్యభరిత క్షేత్రంలో విత్తనాల పొదుపు వల్ల గాని, సాటి రైతులతో మార్పిడి జరపడం వల్ల గాని జెర్రీకి 1,500 పెసోలు మాత్రమే ఖర్చయ్యాయి. మొదట్లో జైవిక ఎరువు మీద జెర్రీ ఖర్చు చేసిన మొత్తం సాధారణ రైతులు రసాయనిక ఎరువుల మీద పెట్టిన ఖర్చుకి సమానంగా ఉండేది. తన ఎరువులకయ్యే ఖర్చుని తగ్గించడానికి జెర్రీ వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి పులియబెట్టిన సహజ కషాయాలను అనేకంగా ఏర్పాటు చేశాడు.
1: ప్రతి నెల 4 టన్నుల వర్మీ కంపోస్ట్ ని ఉత్పత్తి చేస్తాను. నా పొలంలో అదే వాడతాను. అలాగే రకరకాల కషాయాలని తయారు చేస్తాను. దేశవాళీ సూక్ష్మ జీవాలను చేస్తాను. చేపల అమీనో ఆమ్లాలని, పులిసిన పళ్ళరసాలని, వర్మీ కంపోస్ట్ ని, జైవిక మూలిక పోషకాలని చేస్తాను. నా ఖర్చులను తగ్గించేవి, నా పొలానికి సాధకాలు ఇవే.
0: వరి పంటలో తెగుళ్లని అదుపు చేయడానికి రసాయనాలని కొనే బదులు ఖర్చు ఏమాత్రం కానట్టి చేపల వ్యర్థాలని, పులియబెట్టి గాని, సులువైన ఇతర కషాయాలని గాని జెర్రీ వాడతాడు.
1: పొలంలో కొబ్బరాకుల కొమ్మలను పరిస్తే ఎలుకలు పారిపోతాయని మా పూర్వీకుల నుంచి నేర్చుకున్నాను. ఆ కొమ్మలను చూసి ఎలుకలు భయపడి పారిపోతాయి.
0: సాధారణ వరి పంటకైన ఖర్చులన్నీ కలిపి వేర్వేరు వ్యాపారాలు గల ఏకీకృత వైవిధ్యభరిత క్షేత్రపు ఖర్చులతో పోల్చాలి. వరి పంట మాత్రమే పండించిన సాధారణ పొలం మీద వచ్చిన నికర లాభం 18,000 పెసోలు. తన ఏకీకృత జైవిక క్షేత్రం నుంచి జెర్రీకి వచ్చిన లాభం అంతకు 3 రెట్లు ఎక్కువ. ఒకే పరిమాణమున్న పొలంలో తన కూరగాయలు, పళ్ళు, పశువుల ద్వారా కూడా జెర్రీ లాభాలను ఆర్జించాడు. ఆ విధంగా ఏకీకృత క్షేత్రపు మొత్తం నికర లాభం 102,000 పెసోలు. ఇది సాధారణ వరి పొలానికన్నా దాదాపు 6 రెట్లు ఎక్కువ. సమూహంలోని ఇతర రైతులతో సేద్యపు రికార్డులని పోల్చి చూడడం అనుభవాలని, మెరుగైన పద్ధతులను పంచుకోవడానికి ఉపకరిస్తుంది. అది ఇతరులకి ప్రేరణనిస్తుంది కూడా.
2: ఏ పంట మీద డబ్బు ఎక్కువ ఖర్చవుతోందో తెలుసుకోవడానికి జమా ఖర్చులు రాసి పెట్టుకోవడం చాలా పనికొస్తుంది. దీంతో తర్వాతి పంటలో మీ ఖర్చులని తగ్గించే కొన్ని వికల్పాలని ఎంచుకుని అధిక లాభాలని సాధించేందుకు వీలవుతుంది.
0: తరగతి పూర్తయ్యేసరికి తమ తమ రికార్డులని రాసి పెట్టుకోవడానికి రైతులంతా మంచి ఆసక్తిని కనబరచారు. అందుకని జెర్రీ తను రాసి పెట్టుకున్న పాత రికార్డులని వాళ్ళకి చూపాడు. లాభాల్లో కనపడిన తేడా వల్ల చాలా మంది రైతులు ప్రభావితులై తమ పొలాలని కూడా వైవిధ్యభరితం చేయడానికి నిర్ణయించుకున్నారు.
1: ఇప్పటికిప్పుడే మారలేను, కానీ 1 హెక్టార్ లో ఏకీకృత సేద్యం చేయాలనుకుంటున్నాను. ప్రతి పంట మీద ఎంత ఖర్చు పెట్టారు?

0: చేశాను, ఎంత లాభం వచ్చింది అన్నది నేను చేసిన ప్రతి పనిని తెలియజేస్తుంది. కాబట్టి జమా ఖర్చులు రాసి పెట్టుకోవడం ముఖ్యం.
1: అల్మారియో సెనేరో వివరిస్తున్నట్లు రికార్డులు రాసి పెట్టుకోవడం రైతులందరికీ ముఖ్యమే అయినా జైవిక సేద్యగాళ్ళకి మరీ ముఖ్యం.
2: మా జైవిక సేద్యంలో పంటలను కనిపెట్టి చూడడానికి అవి ఎక్కడ నుండి వచ్చాయి, ఎలా పెరిగాయి, మేం వాడిన సాధనాలేమిటి వగైరా ఖర్చులు రాసి పెట్టుకోవడం అవసరం. మేము మూడవ పక్షం లేదా పీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ నుండి ధృవీకరణ కోసం దరఖాస్తు చేసినప్పుడు మా ఉత్పత్తులను సేంద్రీయంగా ధృవీకరించడం చాలా అవసరం.
1: జీవావరణ సేద్యం చేస్తూ అల్మారియో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అతని పొలం మూలికలు, మొలకలు, పళ్లు, కూరగాయలని ఉత్పత్తి చేస్తుంది. ఇక బాతులు, చేపల చెరువు అతని కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఆదాయాన్ని ఏడాది పొడవునా సమకూర్చుతూ ఉంటాయి. పొలంలో కార్మికులు తమ రోజువారీ కార్యాచరణలను రాసి ఉంచుతారు. దానివల్ల వేర్వేరు పంటలు మార్కెట్లో అమ్మడానికి ఎప్పుడెప్పుడు సిద్దమవుతాయో వాళ్లు సరిగ్గా ప్రణాళిక వేసుకుని తెలుసుకోగలుగుతారు.
3: మేము ఎప్పుడు నాట్లు వేశాం, ఎప్పుడు వాటిని మార్చాం, ఎప్పుడు కోతలు చేయవచ్చు అనేది తెలియడానికి మేము ప్రతిరోజు చేసే పనులని తప్పకుండా రాసి పెట్టుకోవాలి.
1: ఆసక్తికరమైన అనేక పద్ధతులను గురించి నేర్చుకోవడానికి అల్మారియో పొలాన్ని రుసుము చెల్లించి సందర్శించే వాళ్లు అక్కడి తాజా ఉత్పత్తులని, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులని కొనాలని తరచూ ఉబలాట పడతారు. అన్ని లాభాలను వారొక ప్రత్యేకమైన కార్యాచరణ పుస్తకంలో రాసి పెడతారు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. రికార్డులని సరిగ్గా రాసి పెట్టుకునే రైతులు తమ పొలాన్ని వ్యాపారంగా మార్చుకోగలుగుతారు. కాలంతో పాటు మీ సేద్యం ఎలా పరిణమిస్తుందో చూడడానికి వివరమైన రికార్డులు ఉపయోగపడతాయి. ఒకే పరిమాణమున్న వేర్వేరు పొలాలని సాటి రైతులతో పోల్చి చూసి మీ పద్ధతులేవైనా మార్చుకోవడానికి నిర్ణయం తీసుకోవడం సరైనదో కాదో మీరు నిర్ణయించుకోవచ్చు. ఏకీకృత క్షేత్రంలో ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని మీకు అనిపించినా లాభాలు 6 రెట్లు పెరుగుతాయని రికార్డులు చెబుతున్నాయి. దానివల్ల ఆహార భద్రత కూడా పెరుగుతుంది.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు ఉచిత హాస్టల్ వసతి కలదు తల్లికి వందనం పథకం వర్తించును కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1 శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్

0: ఆర్క్ ద ప్రైడ్
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026 జిస్మే హెల్త్ కేర్ ఔర్ AI సే లేకర్ అగ్రికల్చర్ ఔర్ సెమీ కండక్టర్స్ తక్ 13 సెక్టర్స్ కే 120 స్టార్ట్అప్స్ 14 సే 16 జూన్ తక్ నీస్ ఫ్రాన్స్ మే అప్నీ ఇన్నోవేషన్ ఔర్ ఆంటర్ప్రినోరియల్ క్షమతాఓ కా ప్రదర్శన్ కరేంగే. భారత్ ఇన్నోవేట్స్ 2026 భారత్ మే నిర్మిత్ విశ్వ కే లియే తయార్.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి వాటి మన టాపిక్ ఏంటో తెలుసుకుందాం. పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసిద్ధమైన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు కదా. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయట. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం కూడా. సో మరి అన్ని పండ్లు ఉన్నాయి కదా మనం తినడానికి. అన్ని పండ్లలో అత్యధికంగా మనకి ఎక్కువగా దొరికే పండు అరటిపండు. సో అదే ఇవాళ మన టాపిక్ అండి. సో ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, అరటి పండు గురించి అసలు కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు. అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క. నిజం చెప్పాలంటే ఇదే ఒక హర్బ్ మాత్రమే. ఇది మూస అను ప్రజాతికి మరియు మూసేసి అనే కుటుంబానికి చెందినది. కూర అరటికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. అరటి చెట్టు కాండము చాలా పెద్ద పెద్ద ఆకులతో సుమారు 2 నుండి 3 మీటర్ల పొడుగు, 4 నుండి 8 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాము బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణం, ప్రాంతముల వారీగా మారుతూ వస్తుంది. ఈ బరువులో 80% ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు. ప్రపంచం మొత్తం మీద మన దేశం అరటిని పండించే విషయంలో 2వ స్థానంలో ఉందండి. ఎంతో మంది రైతులకు, వ్యాపారస్తులకు ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుంది. అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావడంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఒక ఆహారంగా సైతం కూడా వాడుకోవచ్చు. 150 గ్రాముల మేక మాంసంలోనూ, సగానికి కోసిన కోడిగుడ్డులోనూ, 400 గ్రాముల ఆవు పాలలోనూ ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం ఒక మోస్తరు పొడవున్న అరటి పండులో ఉంటుందట. పెరిగే పిల్లలకు, వృద్ధులకు, వ్యాధుల నుండి కోలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహార ఔషధంగా ఇవ్వచ్చు. ఇకపోతే అరటిపండు పైనుండే దళసరి తొక్కు సూక్ష్మజీవులను, విష పదార్థాలను అడ్డుకుంటూ రక్షక కవచంగా పనిచేస్తుంది. దీనిని ప్రయాణాల్లోనూ, ఇతర అనుచిత ప్రదేశాల్లోనూ నిరభ్యంతరంగా తినేయచ్చు. మధుమేహ రోగులు, ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే అరటి పండును తినడంలో అభ్యంతరం ఏమీ లేదు. ఒక మోస్తరు సైజున్న అరటి పండు సుమారు 100 కేలరీల శక్తి విడుదలవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్నవారికి శారీరక అవసరాలకు రోజుకు సుమారు 1600 కేలరీల శక్తి అవసరం ఉంటుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకుని అరటి పండును తీసుకోవటంలో తప్పు లేదట. అరటి పండులో కొవ్వు పదార్థం చాలా అల్ప మోతాదులో ఉంటుంది. ఈ కారణం చేత దీనిని కామెర్లలోనూ, ఇతర కాలేయ వ్యాధుల్లోనూ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. ఆయుర్వేద

సిద్ధాంతాల ప్రకారం అరటిపండు కఫాన్ని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి కఫ ప్రధాన వ్యాధుల్లో దీనిని వాడటం మంచిది కాదు. అరటిపండు తిన్న తర్వాత ఏలక్కాయ తింటే కఫదోషం తగ్గుతుందట. లేదా అరటిపండు తినేటప్పుడు 2 లవంగాలను కానీ 3 మిరియాలను కానీ గుజ్జుతో పాటు తిన్నా సరిపోతుంది. మరి లిజనర్స్, అరటిపండులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకునే ముందు మీకోసం అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది. లిజన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్ళు స్త్రీలలో

0: ഫൈബ്രോയിഡ്സ്, പി സി ബോഡി, ഓവറി ട്യൂമേഴ്സ്, ഫിറ്റ്സ്, പക്ഷവാതം, ഡയാബറ്റീസ്, തൈറോയ്ഡ്, സ്പോണ്ടിലൈറ്റിസ്, ഹെയർ ഫോൾ, മുട്ടിമലു, സോറിയാസിസ്, ബൊല്ലി, ലിവർ, കിഡ്നി സമസ്യലു, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము. సో ఈ సాంగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. అరటి పండులో ఉండే పోషక విలువలు. మనం ముందే చెప్పుకున్నట్లు 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది, 23% కార్బోహైడ్రేట్స్, 1% ప్రోటీన్స్, 2.6% ఫైబర్ ఉంటుంది అరటి పండులో. ఈ విలువలు వాతావరణాన్ని, పక్వ దశను బట్టి, సాగు పద్ధతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. పచ్చి అరటి పండులో కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ రూపంలో ఉంటాయి. పండుతున్న కొద్దీ ఇవి చక్కెరగా మార్పు చెందబడతాయి. అందుకే పండు అరటి తీయగా ఉంటుంది. పూర్తిగా మారిన అరటిలో 1-2% చక్కెర ఉంటుంది. అరటి పండు మంచి శక్తిదాయకమైనది. అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్న వారికి చాలా విలువైన ఆహారం. అరటి పండు పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం, ఎంతో శ్రేష్టమైనదట. 100 గ్రాముల అరటి పండులో 116 కిలోకాలరీల శక్తి ఉంటుందట. మరి అరటి పండులో ఉండే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం BP మరియు అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను కూడా తొలగిస్తుంది. అరటి పండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది, మనకి ఎంతో మేలు చేస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెప్తారు పెద్దలు. అరటి పండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్న వాళ్ళు ఒక పూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటి పండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. జీర్ణ సంబంధమైన సమస్యలకు కూడా అరటి పండు మంచి ఔషధంలా పనిచేస్తుందట. జబ్బు పడిన వాళ్ళు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. అరటి పండులో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం చాలా ఎక్కువ. జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది అరటిపండు. అమెరికాలో పాయిజన్ ఐవీ అనబడే చెట్లు చర్మానికి తగిలినప్పుడు వచ్చే ఒక రకమైన చర్మ వ్యాధిని అరటిపండు తోలు లోపలి భాగంతో రుద్ది నయం చేస్తుంటారు. అరటిలో ఉండే బాన్లెక్ అనే రసాయనం ఎయిడ్స్ వైరస్ పై శక్తివంతంగా పోరాడుతుందని తేల్చారు. ఈ రసాయనం ప్రోటీన్స్ పై పేర్కొన్న HIV జన్యు పదార్థాన్ని కూడా మూసుకుపోయేలా చేస్తుంది. అమ్మాయి పుట్టాలని కోరుకునే గర్భిణీ స్త్రీలు అరటి పళ్ళు తినడం మానేయాలట. ఇంకా చెప్పాలంటే జిమ్లో ఎక్కువ సమయం వ్యాయామం చేశాక శరీరానికి శక్తి రావడం కోసం స్పోర్ట్స్ డ్రింకో, బజార్లో దొరికే మరో పానీయమో, ప్రోటీన్ షేకో తాగుతుంటారు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా అరటి పండు ఎంచుకోవాలని చెప్తున్నారు డాక్టర్స్. అప్పుడు కనీసం సగం అరటి పండు తిన్నా సరే కావలసిన శక్తి అందుతుందని అమెరికాకు చెందిన అధ్యయన బృందం తెలిపింది. క్రమం తప్పకుండా జిమ్కి వెళ్లే కొందరిపై అధ్యయనం చేసి ఆ ఫలితాల ఆధారంగా విషయాన్ని చెప్పారు. స్పోర్ట్స్ డ్రింక్తో పోల్చుకున్నప్పుడు అరటి పండ్ల నుండి వచ్చే పిండి పదార్థాలే కాక అదనంగా యాంటీఆక్సిడెంట్లు, పీచు, పొటాషియం, విటమిన్ B6 లాంటి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. మరి అరటి పండు మన శరీరానికి చేసే ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.
2: సాహోరే బాహుబలి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: అవకలేజ్న సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము, అండ్ ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు అరటితో ఆరోగ్యం. అందానికి ఆరోగ్యానికి అరటి ఒక మంచి నేస్తం. పెరట్లో పండి అందుబాటు ధరలో దొరికే అరటితో ఎన్ని రకాల లాభాలున్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు అజీర్ణాన్ని తగ్గించడంలో, కడుపులోని అల్సర్లను మాన్పించడంలో అరటి తోడ్పడుతుంది. అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరిచి రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి. డయేరియాని తగ్గించడంలో అరటి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చెడ్డ బ్యాక్టీరియాను మంచి బ్యాక్టీరియా మార్చుతుంది. ఒక అరటి పండుతో సుమారు 95 కేలరీలు అందుతాయి మనకి. అంతేకాకుండా దీనిలోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది. దీనిలోని విటమిన్ B6, కాల్షియం, జింక్ ఫోలిక్ ఆమ్లం, పీచు పుష్కలంగా ఉంటాయి. అరమగ్గిన అరటిలో కేలరీలు తక్కువగా ఉండి శక్తి వినియోగాన్ని క్రమబద్ధీకరణ చేస్తుంది.

అరటిపండ్లు, ఒక గుడ్డు, గ్లాస్ పాలు, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్ తయారు చేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు కూడా పెరుగుతారట. బాగా పండిన అరటిపండును పెరుగులో కలిపి తింటే వైట్ డిశ్చార్జ్ సమస్యను కూడా దూరం చేస్తుంది. అరటి పువ్వును ఉడికించి పెరుగుతో కలిపి తింటే ఋతుచక్రం సమయంలో నొప్పిని, రక్తస్రావాన్ని కూడా తగ్గిస్తుంది. చిన్నపాటి కాలిన గాయాలు మాన్పించే గుణం అరటి గుజ్జుకు కూడా ఉందంట. ఇంట్లో అరటిపండు ఉంటే చాలు, బ్యూటీ పార్లర్ ఇంట్లో ఉన్నట్టే అంటారు బ్యూటీషియన్స్. నిజమేనండి, చర్మాన్ని తేమగా ఉంచడానికి, వయసు పెరిగిన ఆనవాళ్లను తెలియకుండా చేయడానికి, పగిలిన పాదాలను అందంగా తీర్చిదిద్దుకోవడానికి అరటిపండు ఎంతో ఉపయోగపడుతుంది. పండిన అరటిపండును మెత్తని గుజ్జులా చేసుకుని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. ముఖానికి ఖరీదైన మాయిశ్చరైజర్లు, క్రీములు, ఇవ్వలేని తేమె, నునుపుదనం వస్తాయి అరటిపండు వల్ల. అరటిపండ్లలోని ఈ విటమిన్ ముఖంలో వయసు తాలూకు ఛాయల్ని కనిపించకుండా చేస్తుంది. దీనికి ఓట్మీల్, కొబ్బరి పాలు కూడా జోడించి ముఖానికి మాస్క్లా వేసుకుంటే మృతకణాలు కూడా తొలగిపోతాయట. అరటిపండు గుజ్జుని పాదాలకు పట్టిస్తే వాటికి తగినంత తేమ అంది, పగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి. సో తెలుసుకున్నారు కదా లిజనర్స్, అరటిపండు తెచ్చే ఆరోగ్యం మరియు అందం. ఇదండి వాళ్ళ మన ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్,

0: అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును.
1: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1: సహసా విదధీ తన క్రియా.

0: ఏ పనిని తొందరపడి చేయకూడదు. తొందరపాటు అవివేకమే అన్ని ఆపదలకు మూలము. సవిమస్సంగా మంచి చెడ్డలను ఆలోచించి పనిచేయువానిని గుణలబ్ధయ్యై లక్ష్మీ స్వయముగానే కోరి వరించును కదా.
1: క్షత్రియం చైవ సర్పంచ బ్రాహ్మణం చ బహుశ్రు

క్షత్రియుణ్ణి, త్రాజుపామును, పండితుడైన బ్రాహ్మణుణ్ణి, పేదవాణిని, వర్ధిష్ఠువు కాగోరినవాడు అవమానించరాదు. వీరిని అవమానించినవాడు తన వినాశనమును తానే తెచ్చుకుంటున్నాడని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: ಕರಂ ಚ ಪರಸ್ಯೈವ ಚ ಯೋಷಿತಂ.
1: ಶತ್ರುವನು ಶತ್ರುವునకు సహకారిగా ఉండువానిని అధర్మ పరుణ్ణి పరస్త్రీని ఎన్నడును సేవించకూడదు.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిజనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.

0: ಕೋಣೈರ್ಕೊಡತ್ವಮಾಪನ್ನೈ ಭಕ್ಷ್ಯಂತೆ ಮತ್ತದಂತಿನಃ.
1: అత్యల్పమైన వస్తువులు కూడా కలిసినట్లయితే మహత్తరమైన కార్యములను సాధించగలవు. గడ్డి పరకలు అనేకములు కలిసి వెంటిగా ఏర్పడి మదపు టేనుగులనే బంధించుట చూచినాము కదా.

జనుల సహజ స్వభావాన్ని పరిశీలించి వారిని అంచనా వేయవలనే గాని ఇతరుల గుణములను అంతగా పాటించనక్కర్లేదు. సమయము వచ్చినప్పుడు ఇతర సర్వగుణములను మించి స్వభావమే పైకి వచ్చును కదా. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసానికి ఏమంటారండి? నాకు అబద్ధాలు ఆట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగేది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్కని చూశాను, తన్ని చూశాను. మౌతర్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతర్కని ఎందుకు అని

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో హైస్కూల్ విద్యార్థుల కోసం తెలుగు పదాల ద్వారా కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు ఎలా రాయాలో తెలుసుకుందాం.
2: పిల్లలు, ఇవాళ మీకు కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాల గురించి తెలియజేయడానికి నేను మేడం గారు వచ్చాం. మీకు ఎలాంటి సందేహాలున్నా అడగండి. ముందుగా మేడం గారు వివరిస్తారు, వినండి.
3: పిల్లలు, మనం ఎవరితోనైనా మాట్లాడాలన్నా, మన మనసులోని భావాల్ని ఎదుటివారితో పంచుకోవాలన్నా మనకు ఉపకరించే ఒకే ఒక్క సాధనం భాష. భాష అనే సాధనం ద్వారా మనం మాట్లాడడం, రాయడం, చదవడం వంటి క్రియలతో భావ వ్యక్తీకరణ, భావ సంగ్రహణలు కావిస్తుంటాం. ప్రతిరోజు మనం చేసే ఈ భాషా వ్యవహారం అంతా వాక్యాల రూపంలో జరుగుతూ ఉంటుంది. వాక్యం పూర్తయినట్లు తెలియడానికి వాక్యాంతాలను రాసేటప్పుడైతే చుక్క గుర్తుతో సూచిస్తాం. అలాగే మాట్లాడేటప్పుడు విరామాన్ని పాటిస్తాం. అవునా?
4: అవును టీచర్.
2: మన నిత్య జీవితంలో భాషా వ్యవహారం అంతా వాక్యాల్లోనే జరుగుతుందని తెలుసుకున్నాం కదా పిల్లలు. మరి ఈ వాక్యం యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో, వాక్యంలో ఏమేం ఉంటాయో, వాక్య నిర్మాణం ఎలా జరుగుతుందో, వాక్యాల్లో ఎన్ని రకాలుంటాయో అన్న విషయాలను కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మనకు వాక్యం యొక్క సమగ్ర స్వరూపాన్ని గురించిన జ్ఞానం తెలుస్తుంది. చక్కటి వాక్య నిర్మాణాన్ని చేయగలుగుతాం. అంతేకాదు, చక్కటి భాషా జ్ఞానాన్ని, వాగ్వ్యవహార దక్షతను కూడా పెంపొందించుకోగలుగుతాం.
4: అటువంటి వాక్యం గురించి వివరంగా చెప్పండి సార్.
2: మేడం గారు వివరిస్తారు, వినండి.
3: అక్షరాలు కలిసి పదాలుగా, మాటలుగా అవుతాయి. ఆ పదాలు, మాటలు కలిసి వాక్యాలుగా ఏర్పడతాయి. అలా ఏర్పడిన వాక్యాల ద్వారా భాషాస్వరూపం ఏర్పడుతుంది. అంటే వాక్య రూపంలో ఉన్న భాష అంతా పదాల మాటల సమ్మేళనమే. మనం చెప్పదలుచుకున్న భావాన్ని వాక్యంలోని పదాలు, మాటలు వ్యక్తీకరిస్తాయి.
2: భాషలో కొన్ని కొన్ని పదాలు కలిసి వాక్యాలుగా ఏర్పడినట్టే తిరిగి ఆ వాక్యాన్ని పదాలుగా విభజింపవచ్చు. మనం చెప్పాలనుకున్న భావం ఎదుటివారికి అర్థమయ్యే విధంగా ఆయా పదాల్ని ఒక క్రమంలో చేర్చి కూర్చినప్పుడే ఆ వాక్యం ద్వారా భావం అర్థమవుతుంది. పదాల అమరిక క్రమంలో లేకపోతే చెప్పదలచిన భావం ఆ వాక్యం ద్వారా చెప్పలేమన్నమాట. అందుకే భావానికి తగినట్టుగా పదాల అమరిక జరగాలి. ఉదాహరణకి ఒక వాక్యాన్ని చెబుతాను, వినండి పిల్లలు. కాదేది కల్తీకనర్హం అనుకునే నేటి మన వ్యాపారస్తులు సర్వం కల్తీమయం చేస్తున్నారు. ఈ వాక్యాన్ని నువ్వు చెప్పమ్మా.
4: కాదేది కల్తీకనర్హం అనుకునే నేటి మన వ్యాపారస్తులు సర్వం కల్తీమయం చేస్తున్నారు.
2: ఈ వాక్యంలోని భావం మీకు అర్థమైందనుకుంటాను. ఈ వాక్యంలో చెప్పదలుచుకున్న భావానికి తగినట్టుగా ఆయా పదాలు క్రమపద్ధతిలో అమరినందుకే అందులోని భావం మనకర్థమైంది. ఇలా కాకుండా అందులోని పదాలను కొద్దిగా అటూ ఇటూ మార్చి చూద్దాం. కల్తీకనర్హం కాదేది అనుకునే మన వ్యాపారస్తులు నేడు సర్వం కల్తీమయం చేస్తున్నారు అని చెప్పామనుకోండి. వాక్యం వినడానికి, అర్థం చేసుకోవడానికి తికమకగా ఉంది కదూ. వాక్యం నడక క్రమం తప్పింది. ఇది సరైన వాక్యం కాదు అని మనకు తెలుస్తోంది.
3: ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని చెబుతాను, వినండి. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు అనే నవలను రచించారు.

0: ప్రశ్నించారు. ఈ వాక్యంలో ఒక సంఘటనను గురించిన విషయం మనకు తెలుస్తోంది. ఈ వాక్యంలో ఉన్న సంఘటన ఏమిటి అంటే, విశ్వనాథ సత్యనారాయణ అనే పేరు గల కవి వేయి పడగలు అనే నవలను రాశారు అని చెప్పడం. ఇందులో రచించడం అనే పదం పనిని గురించి తెలుపుతుంది, కాబట్టి అది క్రియాపదం. క్రియను చేసినదెవరో వాళ్ళు కర్త అవుతారు. ఇక్కడ కర్త విశ్వనాథ సత్యనారాయణ. ఏం చేశారు అన్న ప్రశ్నకు సమాధానం కర్మ అవుతుంది. అంటే వేయి పడగలు అనే నవలను రచించారు. ఈ నవల వాక్యాంగాలైన కర్త, కర్మ, క్రియ పదాలు క్రమ పద్ధతిని అనుసరించి ఒక వాక్యంగా ఏర్పడ్డాయి. కాబట్టి ఇది భావయుక్తమైన చక్కటి వాక్యమైంది.
1: భాషలోని ప్రతి వాక్యంలోనూ ఇలా కర్త, కర్మ, క్రియ అనేవి ఉండాలా మాస్టారు? వీటిలో ఏది లేకపోయినా మనం వాక్యాలను చేయలేమా?
2: ప్రతి వాక్యంలోనూ కర్త, కర్మ, క్రియలు ఉండాల్సిన అవసరం లేదు. వీటిలో ఏదో ఒకటి లోపించినా అది వాక్యం అవుతుంది. కాకపోతే పదాల అమరిక క్రమ పద్ధతిలో ఉండాలి. మన భాషా ప్రపంచంలో ఎన్నో రకాల వాక్యాలున్నాయి. వాక్యానికి వాక్యానికి కూడా ఎంతో తేడా ఉంటుంది. వాటిని గురించిన వివరాలు నిదానంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యాంగాలైన కర్త, కర్మ, క్రియాపదాల్లో ఏదో ఒకటి లేకపోయినా వాక్యాలు ఎలా అవుతాయో చూద్దాం.
0: ఉదాహరణగా మీకొక వాక్యాన్ని చెబుతాను, వినండి. దేవులపల్లి కృష్ణశాస్త్రి 1980 సంవత్సరంలో మరణించారు. ఇది ఒక వాక్యం. ఈ వాక్యంలో కూడా ఒక సంఘటనే తెలుపబడింది. ఈ వాక్యంలోని క్రియాపదం మరణించుట. ఎవరు అని ప్రశ్నిస్తే వచ్చే కర్తపదం దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఈ వాక్యంలో కర్మ లేదు.
2: ఈ విధంగా విభక్తి ప్రత్యయాలు వాక్యార్థ వివరణకై కర్త, కర్మ, క్రియాపదాలతో సందర్భానుసారంగా చేరుతుంటాయని మనకు తెలిసింది కదా పిల్లలు. సాధారణంగా కర్తను తెలియజేసే పదాలకు ప్రథమా విభక్తి ప్రత్యయాలైన డు, మూ, ఊ, లు చేరతాయి. ఉదాహరణకు రామ అనే నామవాచకం వాక్యంలో కర్త అయిన రామపదానికి డు అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరి రాముడుగా మారుతుంది. అలాగే వాక్యంలో గల కర్మను తెలియజేసే పదానికి ద్వితీయ విభక్తి ప్రత్యయాలైన ని, ను, లు చేరుతుంటాయి. విభక్తి ప్రత్యయాల చేరికతో వాక్యార్థం చక్కగా బోధపడుతుందని అర్థమైంది కదా.
0: వాక్యంలో గల క్రియాపదానికి ఈ ధాతువులు చేరడం వలన వాక్యంలో గల కర్త, కర్మలకు ప్రాధాన్యత పెరగడం, తగ్గడం వంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. వీటిని క్రియాత్మక, క్రియారహిత వాక్యాలుగా మనం చెబుతుంటాం. ఇంగ్లీషు భాషలో వీటినే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని అంటారు.
2: క్రియాత్మక అంటే క్రియతో కూడిన అని అర్థం. క్రియతో కూడిన వాక్యంలో క్రియకు కారణమైన కర్త ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాక్యాలను కర్త ప్రధానంగా గల కర్తరి వాక్యాలుగా మనం పిలుస్తాం. దీన్నే ఇంగ్లీషు భాషలో యాక్టివ్ వాయిస్ అని అంటామని చెప్పుకున్నాం కదా. కర్తరి వాక్యంలో భావం ఉన్నది ఉన్నట్లుగానే చెప్పబడుతుంది. క్రియకు కారణం కర్తగా మనం గుర్తిస్తాం. ఈ కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా, అంటే కర్మ ప్రధానంగా గల ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చగలమో చూద్దాం. కర్తరి వాక్యంలో క్రియ తప్పకుండా ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి కర్మణి వాక్యంగా మార్చాలనుకుంటే వాక్యంలోని క్రియాపదానికి పడు అనే ధాతువు చేర్చి క్రియారహితంగా చేయాలి. అదెలాగో వివరంగా తెలుసుకుందాం పిల్లలు.
0: కర్తరీవాక్యం క్రియతో కూడినదైతే కర్మణీవాక్యం క్రియారహితమైనది. కర్మణీవాక్యంలో క్రియాపదానికి పడు ధాతువు రూపాంతరం చెంది బడు, బడి అనే రూపంలో చేరి క్రియాపదానికి గల అర్థాన్ని మార్చుతాయి. శ్రీరాముడు రాక్షసులను సంహరించాడు అన్నది ఒక వాక్యం. ఇందులో సంహరించుట క్రియాపదం. క్రియకు ఆధారమైన కర్త శ్రీరాముడు, రాక్షసులు కర్మ. కర్త ప్రధానంగా కలిగి క్రియతో కూడిన ఈ వాక్యం కర్తరీ వాక్యం. యాక్టివ్ వాయిస్ లేదా కర్త ప్రధానంగా గల వాక్యంగా మనం చెప్పుకుంటాం. ఈ కర్తరీ వాక్యాన్ని కర్త ప్రాధాన్యతను తగ్గించి కర్మకు ప్రాధాన్యత పెంచి క్రియాపదానికి బడు వంటి ధాతువును చే

0: గురించి వాక్యంగా చెప్పాలి.
1: శ్రీరాముడు రాక్షసులను సంహరించాడు. ఇది మనం చెప్పుకున్న కర్తరి వాక్యం. దీన్ని కర్మణి వాక్యంగా చెప్పాలి. అంటే కర్మపదంతో వాక్యాన్ని ప్రారంభించాలన్నమాట. ప్రథమా విభక్తి ప్రత్యయాలు కర్మకు, ద్వితీయ విభక్తి ప్రత్యయాలు కర్తకు వచ్చేలా చూడాలి. అవునా? రాక్షసులు శ్రీరాముని చేత సంహరించబడ్డారు. ఇది కర్మణి వాక్యం. ఈ వాక్యంలో కర్మ ప్రధానమైంది. లు అనే ప్రథమా విభక్తి ప్రత్యయం కర్మపదానికి చేర్చడం జరిగింది. కర్తపదమైన శ్రీరాముడికి నీ అనే ద్వితీయ విభక్తి ప్రత్యయంతో పాటుగా చేత అనే తృతీయ విభక్తి ప్రత్యయం కూడా చేరింది. శ్రీరాముని చేతగా మారింది. ఇక క్రియాపదమైన సంహరించు అనే పదానికి వడు ధాతువు చేరి బడ్డారు, సంహరించబడ్డారు అని మార్పు చెందింది. సంహరించారు అన్నప్పుడు కర్తకు ఉన్న ప్రాధాన్యత సంహరించబడ్డారు అన్నప్పుడు ఎవరు సంహరించబడ్డారో వారికి కలిగిందన్నమాట. రాక్షసులు సంహరించబడ్డారనే భావం వాక్యంలో ప్రాధాన్యతను పొందింది.
0: శ్రీరాముడు సీతను పెండ్లాడాడు అన్న ఈ వాక్యంలో పెండ్లాడుట క్రియాపదం. ఎవరు అంటే శ్రీరాముడు కర్త. ఎవరిని అంటే సీతను కర్మ. ఇది కర్త ప్రధానంగా గల కర్తరి వాక్యం. దీన్ని కర్మ ప్రధానంగా గల కర్మణి వాక్యంగా మార్చుదాం. కర్మణి వాక్యంలో కర్మపదంతో వాక్యం మొదలవుతుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కర్మపదమైన సీతతో వాక్యాన్ని ప్రారంభించాలి. సీత శ్రీరామునిచే పెండ్లాడబడింది. ఇది కర్మణీ వాక్యం. అందుకే శ్రీరాముని పదానికి నీ ప్రత్యయం, చే ప్రత్యయాలు చేరాయి. అలాగే క్రియాపదమైన పెండ్లాడు పదానికి బడి ధాతువు చేరి పెండ్లాడబడిందిగా మార్పు చెందింది.
1: విన్నారుగా, శ్రీరాముడు సీతను పెండ్లాడాడు అన్న కర్తరి వాక్యాన్ని సీత శ్రీరామునిచే పెండ్లాడబడింది అనే కర్మణి వాక్యంగా మార్చడం జరిగింది. కర్తరి వాక్యమైనా కర్మణి వాక్యమైనా మనకు తెలుస్తున్నదొక్కటే, భావంలో మార్పు లేదు. వాక్యంలో ప్రత్యయాలు ధాతువులు చేరి కర్తకు, కర్మకు, క్రియకు కూడా మార్పులు జరిగాయి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్గా మార్చడం జరిగింది. ఇప్పుడు మీకు కర్తరి కర్మణి వాక్యాలలో ఉండే తేడా తెలిసింది కదా. ఒకదాన్ని మరొకదానిగా, అంటే కర్తరి నుంచి కర్మణిగా ఎలా మార్చాలో కూడా తెలుసుకున్నారు. ఇలాగే ఇంకా కొన్ని ఉదాహరణల్ని చెప్పుకుందాం. పాఠశాలల్లో కవి సమ్మేళనాలు, వక్తృత్వ పోటీలు, చర్చలు మొదలైన సారస్వత కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. ఇది ఒక కర్తరి వాక్యం. దీన్ని మనం కర్మణి వాక్యంగా మార్చుదాం. వినండి. పాఠశాలల్లో కవి సమ్మేళనాలు, వక్తృత్వ పోటీలు, చర్చలు మొదలైన సారస్వత కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇది కర్మణి వాక్యం. ఈ వాక్యంలో మార్పు క్రియాపదమైన నిర్వహించు అనే పదం దగ్గర జరిగింది. కర్మణి రూపంలో వచ్చే బడు ధాతువు చేరి నిర్వహించబడతాయిగా మారింది. అంతేకాదు సారస్వత కార్యక్రమాలను అనే కర్మపదానికి ద్వితీయ ప్రత్యయానికి బదులుగా కర్మణి ప్రయోగంలో ప్రథమా విభక్తి ప్రత్యయమైన లూ చేరింది. మార్పును గమనించరుగా పిల్లలు.
0: ఇప్పుడొక కర్మణీ పదాన్ని కర్తరీ పదంగా మార్చి చూద్దాం. వినండి. హైదరాబాద్ నగరంలో చార్మినార్ కట్టడం నిర్మించబడి సుమారు 400 సంవత్సరాలు దాటింది. ఇది కర్మణీ వాక్యం. దీన్ని మనం కర్తరీ వాక్యంగా మార్చి చూద్దాం. హైదరాబాద్ నగరంలో చార్మినార్ కట్టడాన్ని నిర్మించి సుమారు 400 సంవత్సరాలు దాటింది. ఇది కర్తరీ వాక్యం. ఇప్పుడు మీకు కర్తరీ కర్మణీ వాక్యాలంటే ఏమిటో, కర్తరీ వాక్యాన్ని కర్మణీగా, కర్మణీ వాక్యాన్ని కర్తగా మార్చాలంటే వాక్యంలో ఏ మార్పులు జరుగుతాయో, ఏ విభక్తి ప్రత్యయాలు చేరతాయో, ఏ ధాతువులు చేరతాయో తెలిసిందిగా.
1: కర్మ ప్రధాన వాక్యాల్లో కర్తకు ప్రాధాన్యం తగ్గుతుంది. ఆ వాక్యాల్లో కర్తను వదిలేసినా వ్యవహారానికి ఏ ఇబ్బంది లేదు. ఈ రెండు రకాల వాక్యాలు చెప్పే ముఖ్యమైన విషయం ఒకటే అయినా చెప్పే పద్ధతిలో తేడా వచ్చింది. కర్త వెనక్కి జరిగి కర్మ

0: ముందుకు రావడం ఇందులో కనిపించే పద్ధతి.
1: పిల్లలు, మీరు నేర్చుకున్న కర్తరీకర్మణి వాక్యాల్ని మీ మీ పాఠ్యాంశాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి విడిగా రాసుకుని వాటిని ఉన్న రూపానికి భిన్నంగా మార్చండి. ఆ పనిని రేపు అనకుండా ఈరోజు చేయాలి సుమా.
2: అలాగే చేస్తాం టీచర్.
3: లిజనర్స్, ఇంతవరకు మనం కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు ఎలా రాయాలో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని పారిశ్రామిక విప్లవం అనే పాఠం వింటారు.
4: భగత్, ఈ సాయంత్రం సమయం ఎంత బాగుందో కదా. ఈ పచ్చని చెట్లు, చల్లటి గాలులు, పశువుల అరుపులు, పక్షుల శబ్దాలు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ వాతావరణం పట్టణాల్లో దొరుకుతుందా అరుణ?
5: దొరకదు సింధు, అందుకే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలనిపిస్తుంది.
6: అక్కడ పొలాల్లో ఒకవైపు ట్రాక్టర్తో ఒక వ్యక్తి, మరొక వైపు నాగళ్లతో ఇద్దరు వ్యక్తులు పొలం దున్నుతున్నారు. చూసావా అరుణ?
5: చూశాను భగత్. తాతయ్య, ట్రాక్టర్తో పొలం దున్నే వ్యక్తి, నాగళ్లతో దున్నే వ్యక్తులు ఎవరు? వారు ఎందుకు వేరువేరుగా పనిచేస్తున్నారు?
4: నాగలితో దున్నడం కన్నా ట్రాక్టర్తో దున్నడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పొలం దున్నొచ్చు కదా తాతయ్య?
7: మిషన్ల ద్వారా ఎక్కువ పని జరుగుతుంది కదా తాతయ్య?
8: అవునర్రా, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయొచ్చు. మిషన్లు వచ్చిన తర్వాత పనిలో మార్పు కూడా వచ్చింది. ఏ పనైనా సరే త్వరగా చేయగలుగుతున్నాం. నాగలితో దున్నేవారికి రోజుకు ఎడ్లతో పాటు 300 రూపాయలు కూలీ, అలాగే ట్రాక్టర్తో దున్నే అతనికి గంటకు 500 రూపాయలు అద్దెతో పాటు కూలీ ఇస్తున్నారు.
6: తాతయ్య, మా హైదరాబాదులో కూలీలకు రోజుకు 200 రూపాయల నుండి 400 రూపాయలు, డ్రైవర్లకు రోజుకు 300 రూపాయల నుండి 500 రూపాయల వరకు ఇస్తున్నారు.
7: తాతయ్య, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మీరు మీ భూమిని, ఆస్తినంతటినీ పేదలందరికీ పంచారని అమ్మ చెప్పింది. మీ ఆలోచనలని, ఆశయాలని, లక్ష్యాలని మమ్మల్ని కూడా పంచుకొని తాతయ్య.
8: కూలీలు తమకు రావలసిన న్యాయమైన కూలీ కోసం, కోర్కెల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలోని కార్మికులు తమ కూలీ పెంచాలని, పని గంటలు తగ్గించాలని పోరాటాలు చేశారు. అమెరికాలోని చికాగోలో పని గంటలు తగ్గించాలని పోరాటాలు చేసే కార్మికులపై కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో గాయపడ్డ కార్మికులు రక్తంతో తడిసిన దుస్తుల్ని పైకి ఎగరవేశారు.
6: తాతయ్య, కార్మికులు మొదట పని గంటలు తగ్గించాలని, తరువాత కూలీ పెంచాలని సమ్మెలు, పోరాటాలు చేశారా?
8: ఇంగ్లాండు, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో పోరాటాలు చేశారు. ఫ్రాన్స్లో సామాజిక వ్యవస్థ మార్చటానికి కార్మికులు తీసుకువచ్చిన విప్లవంలో సైనికులు కూడా కలిసిపోయారు. రష్యాలో లెనిన్ నాయకత్వంలో కార్మికులు సోషలిస్టు విప్లవాన్ని తీసుకువచ్చారు. అది ప్రపంచంలో పెద్ద సామాజిక మార్పు.
4: నాగలితో కన్నా ట్రాక్టరు, ఇతర యంత్రాలను ఉపయోగించడం వలన వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చును కదా తాతయ్య?
8: అవునమ్మా సింధు, యంత్రాలను ఉపయోగించి వస్తువుల ఉత్పత్తి ఎక్కువగా సాధించవచ్చు. 18వ శతాబ్దంలో యూరప్లోని ఇంగ్లాండ్లో గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాములు తమ సంపదతో పట్టణాలకు వలస వెళ్ళి అక్కడ తమ యొక్క మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టి పరిశ్రమలు స్థాపించారు. బ్రిటన్లో అన్ని వనరులుండటం వల్ల కొత్త మిషన్లు, అంటే యంత్రాలు కనుక్కోవడం జరిగింది. ప్రపంచంలో మొదటగా ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. విప్లవం అంటే ఏమిటి అమ్మా సింధు, నీకు తెలుసా?
4: నాకు తెలుసు. విప్లవం అంటే గొప్ప మార్పు అని మా టీచర్ చెప్పింది.
6: మన దృక్పథంలో, సామాజిక అలవాట్లలో, పరిస్థితులలో వచ్చే సంపూర్ణమైన మార్పును విప్లవం అంటారని మా టీచర్ చెప్పింది తాతయ్య. నిజమేనా?
8: మీరంతా బాగా చెప్తున్నారర్రా.
7: ప్రభుత్వ వ్యవహారంలోనూ, రూపంలోనూ సంపూర్తిగా వచ్చే మార్పును విప్లవం అంటారని మా టీచర్ చెప్పారు తాతయ్య.
6: తాతయ్య, ఈ మధ్య నీలి విప్లవం అని, శ్వేత విప్లవం అని, హరిత విప్లవం అని కూడా పిలుస్తున్నారు కదా?
8: బాగా ప్రశ్నిస్తున్నారు కూడా. ప్రశ్నించేవారంటే నాకు చాలా ఇష్టం. అవి
7: చేపల పెంపకంలో ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తే నీలి విప్లవం అని, పాల దిగుబడిలో ఎక్కువ ఉత్పత్తిని

0: సాధిస్తే శ్వేత విప్లవం అని, వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తే హరిత విప్లవం అని మా క్లాస్ టీచర్ చెప్పారు తాతయ్య.
1: పిల్లలు, నేను చెప్పేది ఏమీ లేదో, అంతా మీరే చెబుతున్నారుగా. కాకపోతే ఇదిగో కొద్ది సవరణ చేస్తాను. సామ్యవాద సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ ఏమన్నాడంటే, పాత వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థ పుట్టుకురావటం విప్లవం అని అన్నారు. అలాగే పాత వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థ వస్తుంది కానీ పాత వ్యవస్థ యొక్క ఆనవాళ్లు కానీ వాసన కానీ ఉండదని చెప్పారు. ప్రజలే విప్లవ సారథులని కూడా చెప్పారు. ఇంకా ఆహార పదార్థాన్ని కొంతకాలం పాటు గనక మనం గాలిలో ఉంచితే దానిలో వాతావరణ పరంగా మార్పు చెంది బ్యాక్టీరియా చేరి ఆ ఆహార పదార్థం ఎలా నాశనమవుతుందో, అలానే సమాజంలో కూడా మౌలిక మార్పు అనివార్యమని కార్ల్ మార్క్స్ అన్నారు.
2: తాతయ్య, పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటి?
0: నేను చెప్తాను తాతయ్య. వస్తువుల తయారీ విధానంలో కలిగిన అతిపెద్ద మార్పును పారిశ్రామిక విప్లవం అంటారని మా టీచర్ చెప్పారు. కరెక్టేనా తాతయ్య?
1: అవును. 18వ శతాబ్దంలో వాణిజ్య రంగంలో వస్తువుల ఉత్పత్తి చేసే విధానంలో కలిగినటువంటి నూతన మార్పుల ఫలితంగా వస్తువుల ఉత్పత్తి ఊహించని రీతిలో పెరిగాయి. కాబట్టి దీనినే పారిశ్రామిక విప్లవం అన్నారు. కానీ హేన్ అనే చరిత్రకారుడు ఇంగ్లండ్లోని పారిశ్రామిక విప్లవాన్ని పారిశ్రామిక పరిణామం అని కూడా అన్నారు. అలాగే ప్రధానమైన ఆకస్మికమైన తిరుగుబాటును కూడా విప్లవమని ఆయన అన్నారు.
3: తాతయ్య, కుటుంబాలతో కాకుండా కర్మాగారాలలో మిషన్ల సహాయంతో చాలా ఎక్కువ సంఖ్యలో వస్తువుల ఉత్పత్తి సాధించే ప్రక్రియను పారిశ్రామిక విప్లవం అని విన్నాను. అలాగే ఇది అకస్మాత్తుగా వచ్చిన సంఘటన కాదు కదా తాతయ్య?
1: అవును భగత్, పారిశ్రామిక విప్లవం అకస్మాత్తుగా వచ్చింది కాదు. నూతన భౌగోళిక ఆవిష్కరణ వలన భూస్వామ్య వ్యవస్థ అంతమైన తరువాత 15వ శతాబ్దంలో ఆరంభమయ్యి 18వ శతాబ్దం చివరిలో అత్యున్నత దశకు చేరుకుంది.
2: తురుష్కులు కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన కారణంగా తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే భూమార్గం మూసివేయబడింది. సాహసికులైన యాత్రికులు అంతకుముందు తెలియని కొత్త ప్రాంతాలను కనుగొన్నారు. అంతే కదా తాతయ్య భౌగోళిక ఆవిష్కరణ అంటే?
1: అవునమ్మా సింధు.
3: తాతయ్య, భూస్వామ్య వ్యవస్థ అంతానికి పారిశ్రామిక విప్లవానికి మధ్య సంబంధం ఏమిటి?
1: భూమినంతటినీ తమ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి భూస్వాములు తమ మిగులు సంపదను ధనరూపంలో, విలువైన లోహాల రూపాల్లో నిలువ చేశారు. ఆ సంపదను సాహసిక యాత్రలకై, యుద్ధాల నిర్వహణకై, విదేశీ వర్తకానికి అప్పులుగా ఇచ్చి వడ్డీలు వసూలు చేసి పెద్ద మొత్తంలో మూలధనాన్ని పోగేసుకున్నారు. ఈ భూస్వాములు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అంటే ఈ భూస్వాములే యంత్రాల యజమానులై పారిశ్రామిక విప్లవానికి తోడ్పడ్డారు.
2: తాతయ్య, పల్లెటూళ్ల నుండి భూస్వాములతో పాటుగా రైతులు, కూలీలు కూడా పట్టణాలకు వలస వెళ్లినారని మా టీచర్ చెప్పింది.
1: అవునమ్మా అరుణ, పట్టణాలలో ప్రారంభించిన పరిశ్రమలలో ఈ వలస వెళ్లిన వారంతా కూడా కూలీలుగా చేరారు. వీరంతా కూడా తక్కువ కూలీకే పనిచేశారు.
3: పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో ఆరంభం కావడానికి గల కారణాలేమిటి?
1: చాలా మంచి ప్రశ్న వేసేవాయి భగత్. వర్తక వాణిజ్యాల ద్వారా మరియు వలసవాద పద్ధతుల ద్వారా సంపాదించిన మూలధనాన్ని బ్రిటన్ పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకి ఉపయోగించారు.
0: వలస వచ్చిన రైతులు, కూలీలు పనిచేశారు కదా తాతయ్య, వీళ్లంతా పరిశ్రమల్లో అతి తక్కువ జీతానికి పనిచేయడం వలన కూలీలు కూడా పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములయ్యారు.
2: భూస్వాములు మిగులు సంపదనంతా పరిశ్రమలలో మూలధనంగా పెట్టారు కదా తాతయ్య?
1: అవునమ్మా సింధు, భూస్వాముల మిగులు సంపద వర్తక వ్యాపారాల ద్వారా వచ్చిన సంపదతో పాటుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, లండన్ మనీ మార్కెట్, జాయింట్ స్టాక్ బ్యాంకులు, జాయింట్ స్టాక్ కార్పొరేషన్ల ద్వారా వచ్చిన మూలధనాన్ని పరిశ్రమల్లో పెట్టుబడికి ఉపయోగించారు. గంగాధర్, నువ్వు చెప్పింది కూడా నిజమేనాయి. పరిశ్రమలలో అతి తక్కువ కూలీకి కూలీలు పనిచేశారు.
2: మూలధనము, కార్మికులే కాకుండా పారిశ్రామిక విప్లవానికి తోడ్పడినవి ఇంకా ఏమైనా ఉన్నాయా తాతయ్య?
3: ముడిసరుకుల అవసరం ఎంతో ఉంది కదా.
0: ముడిసరుకుల అవసరం లేకుండా పరిశ్రమ ఎట్లా నడుస్తుంది భగత్? తప్పకుండా అవసరమే తాతయ్య. ఇంగ్లండ్లో పక్కపక్కనే ఇనుము, బొగ్గు గనులున్నాయని, విస్తారమైన ముడి సంపద ఉందని మా టీచర్ చెప్పింది.

0: అది నిజమేనా తాతయ్య?
1: అవును ఐగంగా సార్, ఇంగ్లాండ్లో విస్తారంగా లభ్యమైనటువంటి ముడి పదార్థాలతో పాటుగా రవాణా సౌకర్యాలు కూడా తోడ్పడ్డాయి.
2: బొగ్గు ఇనుపగన్లు ప్రధానమైనటువంటి రేవు పట్టణాలకు దగ్గరగా ఉన్నందువల్ల వీటి రవాణాకు తక్కువ ఖర్చు అయింది. సముద్ర వ్యాపారానికి కావలసిన సాధన సామాగ్రి ఇంగ్లండుకు ఉన్నాయి, ఎన్నో రేవులున్నాయి. రోడ్లు కాలువల నిర్మాణం వల్ల రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయబడి పారిశ్రామికీకరణకు బాగా ఉపయోగపడ్డాయి.
3: కొత్త యంత్రాలు కనుక్కోకపోతే పారిశ్రామికీకరణ జరిగేదేనా తాతయ్య?
2: నూతన యంత్రాలు లేకుండా, ఉత్పత్తిలో మార్పు లేకుండా పారిశ్రామికీకరణ అనేదానికి అర్థం లేదు. రెండింటి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఇంగ్లండ్లో శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధన వల్ల కొత్త యంత్రాలను కనుగొని ఉత్పత్తిలో పెద్ద ఎత్తున మార్పుతో పారిశ్రామిక విప్లవం విజయవంతమైంది.
4: పారిశ్రామిక విప్లవం ప్రారంభ దశలో కార్మికుల జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి తాతయ్య?
5: పారిశ్రామిక యజమానులు ఇచ్చే తక్కువ జీతాలకు కార్మికులు పనిచేశారు. కర్మాగారాలలో స్త్రీలను పిల్లలను పనిచేయించి అతి తక్కువ కూలి ఇచ్చేవారు. మొదట్లో 15 గంటల నుండి 18 గంటల వరకు పనిచేసేవారు. కొత్తగా వెలిసిన నగరాల్లో వేల సంఖ్యలో వలస వచ్చిన కూలీలు, మురికివాడల్లో ఉండేవారికి కనీస వైద్య సౌకర్యాలు కల్పించబడలేదు. కర్మాగారాల్లో భద్రతా సౌకర్యాలు లేవు. అందువల్ల కూలీలు ఐక్యంగా పోరాటాలు చేసి బలమైన కార్మిక శక్తిగా రూపొందారు కదా తాతయ్య?
3: కార్మికుల పోరాటాల ద్వారా 1929లో సమ్మె హక్కును కూడా పొందారు.
2: గంగాధర్, నువ్వు చెప్పింది నిజమే. 17వ శతాబ్దంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడి శాంతి భద్రతల్ని ప్రోత్సహించింది. ప్రభుత్వం వ్యాపార వాణిజ్యాల్లో జోక్యం చేసుకోలేదు.
6: తాతయ్య, ఇంగ్లాండులో నేత పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కారణాలేమిటి?
3: అరుణ, ఇంగ్లాండులోని శీతోష్ణ స్థితి కూడా తేమతో ఉండడం వల్ల నేత పరిశ్రమ అభివృద్ధి చెందింది, అంతేనా తాతయ్య?
2: 1754లో జేమ్స్ హార్ గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నాడు. దీనివల్ల ఒక్కసారే 10 మంది చేసే పని ఈ మిషన్ చేస్తుంది. 1769లో రిచర్డ్ ఆర్క్రైట్ గట్టిదారాన్ని తీయగలిగే స్పిన్నింగ్ ఫ్రేమ్ను కనుగొన్నారు. దీనినే వాటర్ ఫ్రేమ్ అని కూడా అంటారు. ఇది నీటితో నడిచే భారీ యంత్రం కావటం వల్ల ప్రత్యేకంగా నిర్మించిన భవనాల్లో ఏర్పాటు చేశారు.
5: రిచర్డ్ ఆర్క్రైట్ ఇంగ్లండ్లో పత్తి పరిశ్రమ స్థాపకుడు, కర్మాగార వ్యవస్థకు పితామహుడు అని అన్నారు కదా తాతయ్య?
4: తాతయ్య, మరమగ్గం ఎవరు కనుగొన్నారు?
2: భగత్, చాలా బాగా అడిగావోయ్. స్పిన్నింగ్ జెన్నీ వాటర్ ఫ్రేములను సమన్వయపరిచి శామ్యూల్ క్రాంప్టన్ అనే శాస్త్రవేత్త స్పిన్నింగ్ మూల్ను కనుగొన్నాడు. 1785లో డాక్టర్ ఎడ్మండ్ కార్ట్రైట్ అనే మతాధికారి జలశక్తితో స్వయం చాలితమైన మగ్గాన్ని కనుగొన్నారు.
5: మరమగ్గం ఒక్కటే 100 మంది చేసే పని చేస్తుంది. ఇది నేతవేగాన్ని పెంచింది కదా తాతయ్య?
2: అవునోయ్. ముడి ప్రత్తి నుండి గింజలను వేరు చేసే యంత్రాన్ని 1793లో ఎలివిట్ని అనే శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు. అప్పటి వరకు కనుగొన్నటువంటి యంత్రాలతో నేత పరిశ్రమలో ఎంతో విప్లవం వచ్చింది. అంతేకాకుండా డార్బీ అనే శాస్త్రవేత్త కోక్ బ్లాస్ట్ ప్రక్రియ ద్వారా ఇనుము ఉత్పత్తిని పెంచాడు.
4: తాతయ్య, కోక్ బ్లాస్ట్ ప్రక్రియ అంటే ఏమిటి?
2: చూడు భగత్, బలమైనటువంటి గాలి పేలుళ్ల ద్వారా బొగ్గును కోక్గా మార్చడం, ముడి ఇనుమును కరిగించి శుద్ధం చేసే ప్రక్రియ అన్నమాట.
5: 1815లో హ్యాంఫ్రీ డేవీస్ కనుగొన్న సేఫ్టీ ల్యాంప్ బొగ్గు గనుల్లో ఉపయోగపడింది కదా తాతయ్య?
2: అవునయ్య గంగాధర్. అలాగే రాలండ్ పాల్ పోస్ట్ కార్డు పద్ధతి ప్రవేశపెట్టాడు. మోటార్ కార్లు, విమానాలు, టెలిగ్రాఫ్, టెలిఫోను, రేడియో కనుగొన్నారు. దీంతో ఇంగ్లాండ్ ప్రపంచ కర్మాగారంగా రూపొందింది.
4: తాతయ్య, ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చిన తరువాత అక్కడ ఏం మార్పులు జరిగాయి?
2: చాలా మంచి ప్రశ్న వేసావోయ్ భగత్. అసలు మీరు బాగా చెబుతున్నారు కాబట్టి అన్నీ కూడా మీరే చెప్పాలి నాకు.
6: కుటీర పరిశ్రమల్లో ఉత్పత్తి చేసే విధానం నుండి కర్మాగారాల్లో భారీ ఎత్తున వస్తువుల ఉత్పత్తి జరిగింది కదా తాతయ్య?
3: ఒకనాటి వ్యవసాయ వర్గాలుగా ఉన్నవారు పారిశ్రామిక వర్గాలుగా మార్పు చెందారు, అంతేనా తాతయ్య?
5: వస్తువుల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. దీంతో అన్ని వస్తువులు తక్కువ ధరలకే సామాన్యులకు లభించాయి. నూలు,

0: బట్టలు, యంత్ర సామాగ్రిని ఎగుమతి చేస్తూ చక్కెర, తేయాకు, ఆహార పదార్థాలను ఇంగ్లాండ్ దిగుమతి చేసుకునేది కదా తాతయ్య.
1: వ్యవసాయ రంగంలో యంత్రాలు వాడుకలోకొచ్చాయి. పంటల మార్పిడి పద్ధతిని ప్రవేశపెట్టారు తాతయ్య.
2: చిన్న భూస్వాములు, వ్యవసాయ కూలీలు తమ భూములను వదిలి పారిశ్రామిక నగరాలకు దినకూలీ కోసము వెళ్లారు. వారు అక్కడ కర్మాగారాలలో కార్మికులుగా తక్కువ కూలీకి పనిచేశారు కదా తాతయ్య.
3: అవునర్రా పిల్లలు, మీరంతా బాగా చెప్పారోయ్. అమ్మమ్మ త్వరగా రమ్మని చెప్పింది కదా, మరి త్వరగా వెళదాం పదండి.
4: మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు, అలానే సాంఘిక శాస్త్రంలోని పారిశ్రామిక విప్లవం అనే పాఠం గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: டாக்டர் சஞ்சீவ் ஹோமியோ கேர் ஜெர்மனி சுவிட்சர்லாந்து அண்ட் ஹை குவாலிட்டி ஹோமியோ மெடிசன் தோ சிகிச்ச చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియ తయార్.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం లిజనెస్. మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం బుల్లయింగ్, బూచోళ్ల గురించి తెలుసుకుందాం. హింస అనేది బయట వీధుల్లోనే కాదు, చదువుకుని బడుల్లోనూ తాగుంటుంది. నువ్వు హిప్పో పోటమస్లా ఉన్నావు అని విక్రింతలు, నువ్వు చింపాంజీ కంటే నల్లగున్నావు అని వర్ణ వివక్షలకు తరగతి గదులు వేదికలవుతున్నాయి. లేత గుండెల్ని గాయపరుస్తాయి. ఎగతాళి చేయడం, హేళన చేయడం, ఆట పట్టించడం ఇవన్నీ చాలా చాలా చిన్న విషయాల్లో కనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఇదొక అంతర్జాతీయ సమస్యగా మారింది. పిల్లల మానసిక ఎదుగుదలను మొగ్గలోనే తుంచివేస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, విద్యావరణాల్లో కనిపించే ఈ జాట్యం పేరే బుల్లియింగ్. పసిపిల్లల వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి అవరోధంగా మారుతున్న ఈ

సమస్యను అధిగమించాలంటే ఏం చెయ్యాలి? పిల్లల్ని ఎలా అప్రమత్తం చెయ్యాలి? ఆ విశేషాలేంటో ఈరోజు ముచ్చట్ల కార్యక్రమంలో తెలుసుకుందాం. స్కూల్ టెస్టులలో ఈసారి ఫస్ట్ ర్యాంక్ జిరాఫీకే వచ్చిందిరా. అమెజాన్ అడవుల్లో తింటుందేమో, అందుకే అంత తెలివి. హారిక ఎప్పుడు స్కూల్ ఫస్టే. ఆమెకు మంచి మార్కులు వచ్చినప్పుడల్లా క్లాస్ రూమ్లో వెనక బెంచీలో కూర్చున్న గ్యాంగ్ చేసే కామెంట్స్ అవి. హారిక్కు పుట్టుకతోనే కొన్ని శారీరక సమస్యలున్నాయి. అవన్నీ కూడా ఆమె కోరి తెచ్చుకునేవి కావు. మెడ కాస్త పొడవు, తల కోలగా ఉంటుంది. జన్యు సంబంధిత సమస్యల వల్ల వయసుకు మించిన ఎత్తు పెరిగింది. ఆమె ఆకారాన్ని చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. మరి ఆ మాటలు విన్నప్పుడల్లా తనకొచ్చిన ర్యాంక్ సంగతి మర్చిపోయి కుమిలిపోతూ ఉంటుందామె. ఇలా ఒక్క పాఠశాలలోనే కాదు, దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా బడుల్లోనూ కాలేజీల్లోనూ విద్యార్థుల్ని సోటీపోటీ మాటలతో వేధించడం, ఏడిపించడం, ఎగతాళి చేయడం ఇటువంటివన్నీ కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు. నేటి తరం హైపర్ పిల్లల్లో కనిపిస్తున్న ఈ జాట్యమే బుల్లీయింగ్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు బుల్లీయింగ్ను ఎదుర్కొంటున్నట్లు యునెస్కో తాజాగా ప్రకటించింది. మరి ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 32% మంది విద్యార్థులు బడుల్లో, కాలేజీల్లో, విద్యా సంస్థల్లో తోటి విద్యార్థుల బుల్లీయింగ్కు గురవుతున్నట్లు తేలింది. మన దేశంలో 26% అబ్బాయిలు, 19% అమ్మాయిలు శారీరక వేధింపులకు గురవుతున్నట్లు నివేదికలు కూడా చెప్తున్నాయి. మరి అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మానసిక వేధింపులకు ఎక్కువగా గురవుతున్నట్లు కూడా నివేదికలు రుజువు చేస్తున్నాయి. మరి పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ బుల్లీయింగ్ను తీవ్రంగా పరిగణించే పరిస్థితి లేకపోవడం ఆలోచించవలసిన విషయం. మరిందుకు కారణాలు లేకపోలేదు. సరదాగా ఆట పట్టించడం, ఏడిపించడం, హేళన చేయడం ఇలాంటివన్నీ కూడా బిడియాన్ని, భయాన్ని పోగొట్టి చొరవను పెంచడానికి పిల్లలు ఎంచుకునే మార్గాలుగా సర్వత్రా విశ్వసించే పరిస్థితి. మరి బాల్యంలో ఇవన్నీ మామూలే, వాళ్లే సర్దుకుపోతారు అనే ధోరణి తల్లిదండ్రులదైతే ఇలాంటి వాటిని చూసి చూడనట్లు వదిలేయడమే మంచిది అనే ధోరణి బడుల్ది. నిజంగానే ఈ ధోరణిని అంత తీవ్రంగా పరిగణించవలసిన అవసరం లేదా? బుల్లీయింగ్తో పిల్లలకు ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదా? అసలు బుల్లీయింగ్కు నిర్వచనమేంటి? వేటిని బుల్లీయింగ్గా పరిగణించాలి తెలుసుకుందాం. తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న బుల్లీయింగ్ సమస్య బడుల బయటకొచ్చి భౌతిక గాయాలకు మించిన నష్టాన్ని కలగజేస్తోంది. లెక్కలేనంతమంది పిల్లల మనసులను లోతుగా శాశ్వతంగా గాయపరుస్తోంది. కానీ బడుల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్న చాలా మంది పిల్లలకు వాళ్లు బుల్లీయింగ్కు గురవుతున్న విషయమే తెలియని పరిస్థితి. సమస్యను అర్థం చేసుకునే మానసిక పరిణతి లేక ఇంట్లో తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావచ్చో లేదో అర్థం కాక తమలో తామే బాధపడుతూ కుంగిపోతూ చివరకు ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలను కూడా చూస్తున్నాం. మరి ఈ దుస్థితిలో మార్పు రావాలంటే మొదట ఎలాంటి ప్రవర్తనలు, పనులు బుల్లీయింగ్ కోలకొస్తాయో అటు పిల్లలు ఇటు పెద్దలు కూడా తెలుసుకోవాలి. రూపాన్ని బట్టి ఎగతాళి చేయడం, మారు పేర్లతో పిలవడం, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం, ఒకరి గురించి అబద్ధాలు ప్రచారం చేయడం, కావాలని దూరం పెట్టడం, వేధింపులకు గురి చేయడం, పరుషంగా మాట్లాడి అవమానపరచడం, ఇతరులను భౌతికంగా గాయపరచడం, ఇష్టం లేని పనులు చేయించడం, వ్యక్తిగత విషయాలను చాటింపు వేయడం, ఇబ్బందికరమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, తగని విధంగా తాకడం, లైంగికంగా ఇబ్బందికి గురి చేయడం. ఇక అదే పనిగా బుల్లీయింగ్కు గురయ్యే పిల్లల ప్రవర్తన, నడవడిక పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ మానసిక పరిస్థితి గాడి తప్పుతుంది. వారి బుల్లీయింగ్ ప్రభావం పిల్లల మీద ఏ మేరకు ఉంటుందంటే అదే పనిగా అవమానాలకు గురయ్యే పిల్లల్లో భయాలు పెరిగిపోతాయి. మరి ఈ పరిస్థితి తీవ్రమైన ఆందోళన, కుంగుపాటుకు దారితీస్తుంది. దాంతో బాల్యంలోని ఆనందాలకు, సరదాలకు దూరమవుతారు. ఇక బుల్లీయింగ్ పిల్లల ఆత్మస్థైర్యాన్ని కుంటుపరుస్తుంది, స్వీయ విలువను కోల్పోయేలా చేస్తుంది. పిల్లలు అందరితో కలవకుండా ఒంటరిగా మారిపోతారు. హేళనలు, అవమానాలకు దూరంగా ఉండటం కోసం ఏకాంతాన్ని ఆశ్రయిస్తారు. మానసిక వేదన పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఫలితంగా చదువులు వెనుకబడతారు. ఎక్కువగా తినడం, బీన్స్ ఈటింగ్, లేదా తక్కువగా తినడం, అనరుక్సియో, తిన్నది వాంతి చేసుకోవడం, బులేమియా, ఈ సమస్యలు ప్రత్యేకించి అమ్మాయిల్లో తలెత్తుతూ ఉంటాయి. ఇక బాల్యంలో బుల్లీ

బారిన పడిన పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఈ డెజర్టర్ బారిన పడుతూ ఉంటారు. తమ శరీరంలో ఏదో లోపం ఉందని ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. గాయాలు చేసుకోవడం, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో బుల్లయింకు గురయ్యే పిల్లలు స్వీయ హానికి, ఆత్మహత్యకు కూడా ఒడిగడుతూ ఉంటారు. బుల్లయింగ్ను బడి యాజమాన్యాలు, తల్లిదండ్రులు తీవ్రమైన సమస్యగా పరిగణించని సందర్భాలు కోకలలు. మరి ఈ సమస్యను పిల్లలు వాళ్ల దృష్టికి తెచ్చినా దాన్ని కొట్టిపారేయడమే కాకుండా దాని గురించి మర్చిపోయి చదువు మీద దృష్టి పెట్టమని మందలిస్తూ ఉంటారు. గరిష్టంగా బుల్లయింగ్కు పాల్పడిన విద్యార్థిని పిలిచి మందలించి వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలతో బడి పేరు దెబ్బతింటుందనే భయం బడి యాజమాన్యాలకు ఉంటూ ఉంటుంది. కాబట్టి బుల్లయింగ్తో సున్నితంగా వ్యవహరించే ధోరణిని అనుసరిస్తూ ఉంటారు. మరి తల్లిదండ్రులు ఇందుకు భిన్నం కాదు. పిల్లలు ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తెచ్చినప్పుడు, మా చిన్నతనంలో ఇంతకంటే అవమానాలు, హేళనలు అనుభవించాం, స్కూల్ డేస్ లో ఇవన్నీ సహజం, కాబట్టి వాటిని పట్టించుకోవద్దు అంటూ పరిస్థితిని తేలికపరిచే ప్రయత్నం చేస్తారే తప్ప తీవ్రతను విశ్లేషించరు. తరాలతో పాటు సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాలు మారుతాయని, సమస్య నుంచి తప్పించుకోవడం కోసం పిల్లలు ఎంచుకునే మార్గాలు ప్రమాదకరంగా ఉంటాయని తల్లిదండ్రులు ఆలోచించలేకపోతున్నారు. ఎలాంటి బుల్లింగ్ను ఎదుర్కొంటున్నారు, ఎంత ప్రభావానికి గురవుతున్నారు, మానసిక తోడ్పాటు అవసరం ఏ మేరకుంది లాంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. లిజనర్స్, మరి ఈ బుల్లింగ్కు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటలు విందాం.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా 1st ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లిజనర్స్, మరి బుల్లింగ్ కి సంబంధించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక ఎలా స్పందించాలి అంటే, పిల్లలు తమతో విషయాలను పంచుకునే చొరవ తల్లిదండ్రులు కల్పించాలి. ప్రతిరోజు పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతూ స్కూల్ విషయాలు చర్చిస్తూ ఉంటే బుల్లింగ్ గురించి కూడా పిల్లలు పెద్దలతో పంచుకోగలుగుతారు. అయితే ఈ సమస్యను పంచుకున్నప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల మాటలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండిపోతే, ఇంకొందరు విపరీతంగా ఆందోళన పడిపోయి సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక గందరగోళానికి లోనవుతారు. దాంతో తల్లిదండ్రుల స్పందన చూసి పిల్లలు మరింత ఆందోళన చెందే ప్రమాదముంది. ఇంకొంతమంది బుల్లింగ్కు పాల్పడిన పిల్లల కుటుంబాలతో, బడి యాజమాన్యాలతో గొడవలకు దిగి కేసులు పెట్టే వరకు వెళ్ళిపోతారు. అరుదుగా కొంతమంది అదే పనిగా పిల్లల బడులు మార్చుతూ బుల్లింగ్ గురించి పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా అతిగా స్పందించడం లేదా ఏమాత్రం స్పందించకపోవడం రెండూ సరికాదు. బుల్లింగ్ ప్రభావం పిల్లల మీద ఏ మేరకు పడుతుందో తల్లిదండ్రులు అర్థం చేసుకుని ఆ హేళనలకు అడ్డుకట్ట వేసే వ్యూహాలను పిల్లలకు నేర్పాలి. మన శరీర పరిమాణం, రంగుల గురించి ఆత్మ న్యూనతకు గురి కావలసిన అవసరం లేదని, ఇతరుల అభిప్రాయాలు

మనకు పని లేదని, మన గురించి మనమేమనుకుంటున్నామన్నది ముఖ్యమని, అందరూ పిల్లలు ఒకేలా ఉండరని, మనల్ని మనం ఉన్నదున్నట్లుగా అంగీకరించడం ఎంతో ముఖ్యమని పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నూరిపోయాలి. ఎగతాళిని పట్టించుకోకుండా వదిలేయడాన్ని ఎత్తుగడగా ఉపయోగించుకోవచ్చనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా నేర్పాలి. తరచూ అభినందిస్తూ వాళ్ళు

అవాయిండెడ్ పర్సనాలిటీ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. దాంతో ఈ కోవకు చెందిన పిల్లలు హేళనలకు, ఎగతాళికి, అవసరానికి మించి తీవ్రంగా ప్రభావితమవుతూ ఉంటారు. ఏమాత్రం లక్ష్య పెట్టకపోవడం లేదా మొదటిసారి అడ్డుకోవడం అనే రెండు మార్గాల్లో బుల్లయింకు అడ్డుకట్టేయచ్చు. కానీ ఈ తరహా పిల్లలు లోపలే బాధనపడిపోతూ, కుంగిపోతూ పదే పదే బుల్లయింగ్ బారిన పడుతుంటారు. ఈ పరిస్థితికి తోడు తల్లిదండ్రులతో సమస్యను పంచుకునే చొరవ, ధైర్యం లేని పరిస్థితుల్లో స్వీయ హానికి పాల్పడే ప్రమాదం ఉంటుంది. పరిస్థితి పూర్తిగా విషమించకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను కనిపెట్టి అప్రమత్తం కావాలి. అందుకోసం పిల్లల్లో ఈ లక్షణాలు గమనించాలి. ఏంటా లక్షణాలు అంటే, కుటుంబ సభ్యులతో బుభావంగా ఉండటం, ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉండడం, శరీరం మీద గాట్లు, ఎక్కువగా ఏడుస్తూ ఉండడం, చదువులు వెనకబడిపోవడం. ఇక బుల్లింగ్కు పాల్పడే పిల్లల్లో బార్తర్ లీన్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ, నార్సిసిస్టిక్ డిజార్డర్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యక్తిత్వ సమస్యలు బుల్లింగ్కు పాల్పడే పిల్లల ప్రవర్తన మూలాలు వాళ్ల తల్లిదండ్రుల్లో పెరిగే వాతావరణంలో ఉంటాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా లేకపోవడం, పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతూ ఉండడం, తల్లిదండ్రులు తగాదాలు పడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉండడం, తల్లిదండ్రులిద్దరూ ఇతరులను విమర్శించే స్వభావాలను కలిగి ఉండటం, ఇతరులను చూసి అసూయపడే గుణాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ పిల్లల ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తిత్వం రూపుదిద్దుకునే ఈ వయసులో పిల్లల మీద వాళ్లు పెరిగే పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ ప్రవర్తనను తరచూ చూసుకోవాలి. భార్యాభర్తలు గొడవలకు దూరంగా ఉంటూ ప్రత్యేకించి పిల్లల సమక్షంలో ఆదర్శ దంపతులుగా నడుచుకోవాలి. కొంతమంది పిల్లల మీద బుల్లింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బడిలు, కౌన్సిలర్లు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆ ప్రభావంతో కుంగిపోయిన పిల్లలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాలేకపోతారు. మరి ఇలాంటి సందర్భాల్లో పిల్లలను మానసిక వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లి థెరపీ ఇప్పించడానికి వెనుకాడకూడదు. బుల్లింగ్ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలతో స్నేహపూర్వకంగా వెలుగుతూనే పరిశీలిస్తూ ఉండాలి. సున్నితంగా వ్యవహారాన్ని చక్కదిద్దాలి. అప్పుడే పిల్లలు భద్రంగా ఉంటారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ వేధింపులకు పాల్పడటం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడమే సైబర్ బుల్లింగ్. ప్రత్యక్ష బుల్లింగ్ కంటే సైబర్ బుల్లింగ్ ఎంతో సంక్లిష్టమైంది. ఈ తరహా బుల్లింగ్ ఎక్కడైనా ఎవరికైనా జరగచ్చు, అజ్ఞాతంగా కూడా జరగచ్చు. కొన్ని సందర్భాల్లో సైబర్ బుల్లింగ్ పాల్పడే వాళ్ళెవరూ కూడా తెలియకుండా ఇదంతా జరిగిపోతూ ఉంటుంది. ప్రత్యక్ష బుల్లింగ్లా ఇది బడి వరకే పరిమితం కాదు, ఎక్కడున్నా ఎప్పుడైనా ఈ బుల్లింగ్ కొనసాగుతూనే ఉంటుంది. అలానే ఒక ప్లాట్ఫామ్లో ఒకరిని బుల్లింగ్ చేస్తే ఆ విషయం లెక్కలేనంతమందికి తెలిసిపోతుంది. అవి ఫోటోలు కావచ్చు, వ్యక్తిగత సమాచారం పుకార్లు కావచ్చు, అన్నీ బహిరంగంగా అందరికీ తెలిసిపోతూ ఉంటాయి. అలానే కొందరు పిల్లలు సైబర్ స్టాకింగ్కు పాల్పడుతూ ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి వాటి ద్వారా మెసేజ్లతో ఇతరుల్ని పదే పదే వేధిస్తూ ఉంటారు. అయితే సైబర్ బుల్లింగ్ స్టాకింగ్లకు కూడా అడ్డుకట్ట వేసే వీలుంది. అదెలా అంటే, ఈ తరహా బుల్లింగ్స్ ఉంటాయని, వాటి బారిన పడితే తమ దృష్టికి తీసుకురావాలని తల్లిదండ్రులు, బడుల యాజమాన్యాలు పిల్లలకు చెప్పాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేయడానికి వీలుండే రిపోర్ట్ కంటెంట్ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చని పిల్లలకు నేర్పించాలి. అన్నింటికంటే ముఖ్యంగా నచ్చని ప్రొఫైల్స్ను బ్లాక్ చేసే సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ యాక్టివిటీని పర్యవేక్షిస్తూ ఉండాలి. సామాజిక మాధ్యమాల యాప్లకు పాస్వర్డ్స్ లేకుండా ఓపెన్గా ఉంచమని పిల్లలకు చెప్పి వాటిని తనిఖీ చేస్తూ ఉండాలి. పిల్లల ఆన్లైన్ హిస్టరీని తనిఖీ చేస్తూ అనుమానాస్పదంగా ఉన్న ఆన్లైన్ సెర్చ్లను పరిశీలించి పిల్లలతో మాట్లాడాలి. లిజనర్స్, మరింతవరకు ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో బుల్లింగ్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చక్కని పాఠం విందాం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్

0: ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజు షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజు షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం సెల్ 9866742558
3: లిజినెస్. ఇంతవరకు మనం ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో మరి బుల్లింగ్ సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం కుంగుబాటు గురించి తెలుసుకుందాం అండి. మరి డిప్రెషన్ కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సమస్యలు వస్తే రాని, సవాళ్ళు ఎదురైతే ఎదురవని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం పోరాడదాం గెలుద్దాం అనుకోగలిగితే కుంగుబాటుకు చోటుంటుందా, విజయాలకు లోటుంటుందా? చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ డిప్రెషన్ను నిలువరించడానికి మనసే ఆయుధం, సంకల్పమే సైన్యం. అర్జునుడు వళ్లంతా చెమటలు, గుండెల్లో దడ, ఒకటే నిస్సత్తువ, ఓటమి, భయం, అర్థం లేని ఉద్వేగాలు, ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేని అయోమయం, ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అర్థం కాని డోలాయమానం, రణక్షేత్రానికి వెన్ను చూపేంత పెరికితనం. ఇక మరొక నటి విషయానికొస్తే, కడుపులో వికారం, కళ్లల్లో దిగులు, సమస్యలంటే భయం, ఓటమంటే వణుకు, జీవితమంతా శూన్యం, ఆత్మహత్య ఆలోచనలు, కుదరని ఏకాగ్రత, నటన పట్ల నిరాసక్తత, అది ద్వాపరయుగం కావచ్చు, ఇది కలియుగం కావచ్చు. అతను యోధుడు కావచ్చు, ఈమె నటి కావచ్చు, పార్థుడి కార్యరంగం కురుక్షేత్రం కావచ్చు, ఈ నటి యొక్క జీవితం బాలీవుడ్తో ముడిపడుండొచ్చు. అయినా సరే ఓ సారూప్యం ఉంది. ఒకానొక సందర్భంలో ఇద్దరు డిప్రెషన్ బాధితులే. ఒకటనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. ఒకలా జీవించాలనుకుంటాం, మరోలా బతుకుతాం. ఊహలకు వాస్తవాలకు మధ్య దూరం పెరిగే కొద్దీ జీవితం పట్ల మమకారం తగ్గుతుంది, నిరాశ అధికం అవుతుంది, నిస్పృహ ఆవరిస్తుంది. ఆ విపరీతమైన పరిణామాలు ఎలా అయినా ఉండొచ్చు, మనోవైకల్యానికి కారణం కావచ్చు, ఆత్మహత్యలకు దారితీయచ్చు, హత్యలకు ఉసిగొల్పచ్చు, విడాకుల ద్వారా వెళ్లొచ్చు, ఉద్యోగాన్ని కోల్పోవలసి రావచ్చు, వ్యాపారాన్ని దివాలా తీయచ్చు, వృత్తి జీవితం అకాదంలో కూరుకుపోవచ్చు. అకారణమైన దిగులు, అర్థం లేని ఆత్మన్యూనత, ఒంట్లోని శక్తినెంత ఎవరో పిండేస్తున్నంత నిస్సత్తువ, ఎడతెరిపిలేని నెగిటివ్ ఆలోచనలు, ఏ విషయం మీద మనసు కేంద్రీకరించలేని చపలత్వం, మరణ భయం, ఆత్మహత్యా ప్రస్తావనలు, కుటుంబ జీవితమంటే నిరాసక్తత, ఒంటరితనం, ఇందులో కనీసం 4 లక్షణాలు దీర్ఘకాలికంగా ఉంటే కుంగుబాటు ఊపిలో చిక్కుకున్నట్లే. ఆలోచనల మీద, ప్రవర్తనల మీద, ఉద్వేగాల మీద, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది కుంగుబాటు. ఇందులో కనీసం 4 లక్షణాలు దీర్ఘకాలికంగా ఉంటే కుంగుబాటు ఊపిలో చిక్కుకున్నట్లే. ఆలోచనల మీద, ప్రవర్తన మీద, ఉద్వేగాల మీద, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది కుంగుబాటు. మనసులోని పిరికి తలపుల మెదడును ప్రభావితం చేస్తాయి. దీంతో కొన్ని రసాయనాల ఉత్పత్తి మందగిస్తుంది, మరికొన్నింటి ఉత్పత్తి వేగవంతం అవుతుంది. ఆ దుష్పరిణామాలు అనేక రకాలు. కుంగుబాటు అనేది అంతర్జాతీయ సమస్య. మరి భారత్లో ఆ తీవ్రత మరీ అధికం. అందుకు అనేక కారణాలు. ఇక్కడ మానసిక రుగ్మతల గురించి సామాన్యులకే కాదు ఓ మోస్తరు వైద్యులకు అవగాహన లేదు. సామాజిక పరిస్థితులు కూడా ఏమంత ఆశాజనకంగా ఉండవు. నిరుద్యోగం, పేదరికం, స్వార్థ రాజకీయాలు, హింసాత్మక సంఘటనలు, నిత్యం ఏదో ఓ సమస్య. అక్షరాస్యత తక్కువే. విద్యావంతులతో పోలిస్తే నిరక్షరాస్యులు డిప్రెషన్ బారిన పట్టడానికి 14 రెట్లు అవకాశం ఎక్కువ. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 32% ఆత్మహత్యలు మన దగ్గరే నమోదవుతున్నాయి. అందులోనూ 90% ఆత్మహత్యలకు డిప్రెషన్ ప్రధాన కారణమో అనుబంధ కారణమో కావచ్చు. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ అంచనా ప్రకారం దాదాపు 36% భారతీయులు ఏదో సందర్భంలో డిప్రెషన్లో కూరుకుపోతున్నారు. 2020 నాటికి ఆ మనోవ్యాధి మనుషుల ప్రాణాల్ని తోడేయడంలో క్యాన్సర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. ఎవర్నీ వదిలిపెట్టడం లేదా,

రాకాస సమస్య. కల్లాకపటం ఎరుగని చిన్నారులు కూడా కుంగుబాటుతో కొనారిల్లుతున్నారు. కడుపు నొప్పను, తలనొప్పను తరచూ బడికి డుమ్మా కొట్టే పిల్లల్లో డిప్రెషన్ లక్షణాలు గుర్తించారు నిపుణులు. ఇదేం యాదృచ్ఛికమైన పరిణామం కాదు, బలమైన మూలాలే ఉన్నాయి. పిల్లల విషయంలో కన్నవారి అంచనాలు పెరిగిపోతున్నాయి. తమ కొడుకు కూతురు చదువుతున్న బళ్ళో మరొకరు మొదటి స్థానంలో ఉండకూడదు అని ఆశిస్తున్నారు. ఆ మేరకు బిడ్డల్ని శాసిస్తున్నారు. పిల్లల పరిమితుల్ని, పరిజ్ఞానాన్ని, అభిరుచుల్ని, ఆసక్తుల్ని అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదు. పెద్దల అంచనాల్ని నిజం చేసే ప్రయత్నాలు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అది కాస్త డిప్రెషన్ గా మారుతోంది. మంకుపట్లు, సోషల్ నెట్వర్కింగ్ వ్యసనాలు, అతి తిండి, అతి నిద్ర, డిప్రెషన్ ప్రాథమిక లక్షణాలనంటున్నారు సైకియాట్రిస్టులు. ఇక కౌమారాన్ని కూడా కుదేలు చేస్తోంది కుంగుబాటు. టీనేజ్ పిల్లల్లో ఇతరులతో పోల్చుకుని కుమిలిపోవడం, తమనెవరూ ప్రేమించడం లేదని బెంగపడిపోవడం, తమ సమస్యకు చావే పరిష్కారం అని భ్రమపడటం, కోపతాపాలతో ఒంటికి గాయాలు చేసుకోవడం, ప్రతి చిన్న విషయానికి అబద్దాలాడటం, వ్యసనాల బారిని చిక్కుకోవడం తదితర లక్షణాలు డిప్రెషన్ ప్రభావాలే. కెరీర్ అనేది నైపుణ్యం చుట్టూ, అభిరుచుల చుట్టూ తిరగాలి. దురదృష్టవశాత్తు విజయానికి జీతమే కొలమానం అవుతోంది. ఎంత సంపాదిస్తే అంతే దిగినట్లు. ఆ ప్రయత్నంలో శక్తికి మించిన భారాన్ని భుజానికెత్తుకుంటున్నాడు ఉద్యోగి. ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కెరీర్ జూదానికి పణంగా పెడుతున్నాడు. ఆకాశానికి నిచ్చెనలేసే అత్యాశ, తక్కువ కాలంలోనే ఉన్నత స్థానానికి చేరుకోవాలనే తపన ఆధునిక జీవితం నేల విడిచి సాము చేయిస్తున్నాయి. అనునిత్యం టార్గెట్ల కత్తి నెత్తిన వేలాడుతూనే ఉంటుంది. వీటన్నిటి ఫలితంగా అధిక రక్తపోట్లు, ఊబకాయాలు చుట్టుముట్టేస్తున్నాయి. జీవిత భాగస్వామితో, పిల్లలతో సంబంధాలు అంతంత మాత్రమే. ఆ కృత్రిమత్వం డిప్రెషన్ సహా అనేకనేక మానసిక సమస్యలకు కారణం అవుతోంది. బతుకు పోరాటంలో అలసి సొలసిన వయోధికుల్ని ఈ మహమ్మారి వదలటం లేదు. ప్రేమరాహిత్యం, భవిష్యత్తు పట్ల అనిశ్చితి, దీర్ఘకాలిక ఒంటరితనం, గృహహింస, చిట్ఫండ్ కంపెనీలు వగేర ఆర్థిక సంస్థల మోసాలు ఆ కొంగుబాటుకు ప్రధాన కారణాలు. పురుషుడితో పోలిస్తే మహిళల్లోనే డిప్రెషన్కు రెట్టింపు ఆస్కారాలు. ఆమె ప్రపంచం చిన్నది. భర్త, పిల్లలు, అత్తమామలు, అప్పుడప్పుడు పుట్టింటివారు అంతే. ఏ బాధొచ్చినా మౌనంగా భరించాల్సిందే. ఎంత పెద్ద కష్టమొచ్చినా మనసులోనే కుమిలిపోవలసిందే. ఆ ఏకాకితనమే డిప్రెషన్కు స్వాగత ద్వారం. కోరికోరి తెచ్చుకునే కురివి కుంగుబాటు 90% సందర్భాల్లో అది స్వయం కృతమే. సమస్యకు మనమే కారణం అయినప్పుడు పరిష్కారం కూడా మన దగ్గరే ఉండి తీరుతుంది. ఫెయిత్ హీల్స్ అంటుంది బైబిల్. యద్భావం తద్భవతి అని చెప్తుంది భారతీయత. మనసు దుర్బలంగా ఉన్నప్పుడు అనేకనేక నెగిటివ్ ఆలోచనలు చుట్టుముడతాయి. ఒక ఆలోచనలోంచి మరో ఆలోచన, మరో ఆలోచనలోంచి ఇంకొన్ని ఆలోచనలు, వాటి నిండా అర్థంలేని భయాలు, తలాతోకలేని ఊహలే. బుర్ర కందిరీకి తొట్టెలా తయారైపోతుంది. పరిస్థితి ఇంకాస్త దిగజారుతుంది. సెల్ఫ్ కౌన్సిలింగ్ ద్వారా ఆ ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట వేయచ్చు. నా మీద నాకు నియంత్రణ ఉంది, నా ఆలోచనలు నా అధీనంలోనే ఉన్నాయి. ఓటమిని ఎదిరిస్తాను, కష్టాల్ని భరిస్తాను, అంతిమంగా నేను గెలుస్తాను. ఈ తరహా స్వయం సందేశాలు మనసు మీద బలమైన ప్రభావాన్ని చూపుతాయంటారు నిపుణులు. ధ్యానం కూడా ఓ రకమైన సెల్ఫ్ కౌన్సిలింగే. ఆ మౌనంలో మనతో మనం నిశ్శబ్దంగా సంభాషించుకుంటాం. మన చుట్టూ గింగిర్లు కొడుతున్న ఆలోచనల్లో వేటిని రీసైకిల్ బిల్లో పడేయాలో, వేటిని ఇన్బాక్స్లో భద్రపరుచుకోవాలో మనమే నిర్ణయించుకుంటాం. ఇంకేముంది, కుంగుబాటు భూతాన్ని సీసాలో బంధించినట్లే. కొన్ని రుగ్మతలంతే పంచుకోకపోతే పెరిగిపోతాయి. డిప్రెషన్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు టాక్ థెరపీ సమర్థంగా పనిచేస్తుందంటారు సైకాలజిస్టులు. కుంగుబాటు బాధితుడికి తన మనసులోని భావాల్ని, ఆలోచనల్ని, బాధల్ని, వైఫల్యాన్ని పంచుకోవడానికి ఓ తోడంటూ దొరికితే బుర్రలోని చెత్తంతా వదిలిపోతుంది, మనసు తేలికపడుతుంది. నిజమే, చాలా సందర్భాల్లో ఆ కాస్త ఆసన కూడా లభించదు. ఎవరి పరుగు వారిదైన ప్రపంచంలో, ఎవరి బతుకు వారికి బరువైన సమాజంలో, కాలాన్ని కరెన్సీలోకి మార్చుకుని లెక్కలేసుకుని ఆర్థిక యుగంలో ఎవరు మాత్రం ఓపిక్గా చెవి ఒగ్గుతారు? ఆ లోటును జీవిత భాగస్వామం, ఆత్మీయ నేస్తము భర్తీ చేయాలి. ఎందుకంటే ఎవరిలో అయినా దీర్ఘకాలిక కుంగుబాటును గుర్తించడం కష్టం. చాలా సందర్భాల్లో అవి సహజ లక్షణాల్లా కనిపించచ్చు. కాలంతో పాటు అతనిలోనూ, ఆమెలోనూ వచ్చిన మార్పుల్లా అనిపించచ్చు. ఏది ఏమిటో అది దగ్గర్నుంచి చూసిన వారికి అర్థమవుతుంది. డిప్రెషన్తో కుమిలిపోతున్న వ్యక్తి కోసం రోజూ ఎంతో కొంత నాణ్యమైన సమయాన్ని కేటాయించాలి.
ఓదార్పు పేరుతో ఉపన్యాసాలు ఇవ్వకుండా అవతలి మనిషికి మనసు

చెప్పే అవకాశం కల్పించాలి. భయాల్ని చెప్పుకోనివ్వాలి, బాధల్ని పంచుకోనివ్వాలి, అసూయ ద్వేషాల్ని కక్కేసుకోనివ్వాలి, కన్నీళ్లను ప్రవహించనివ్వాలి. కొత్త పుస్తకాల్ని, కొత్త ప్రాంతాల్ని పరిచయం చేయాలి, కొత్త అభిరుచుల్ని ప్రోత్సహించాలి. ఉదయాన్ని నడకకు, వ్యాయామానికో తీసుకెళ్లాలి. యోగా తరగతులకు పేరు నమోదు చేయించాలి. వీటన్నింటికీ కుంగుబాటును నియంత్రించే శక్తి ఉందని అధ్యయనాలు నిరూపించాయి. కొన్నిసార్లు డిప్రెషన్ మూలాలు ఆత్మీయులకైనా అందుపట్టకపోవచ్చు. శారీరక, మానసిక, జన్యు సంబంధ కారణాల్లో ఏదో ఒకటి ప్రభావం చూపచ్చు. కొద్దిమంది మహిళల్లో ప్రసవం తర్వాత డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. హార్మోన్ల ఉత్పత్తి తేడాతో ఇలాంటి సమస్యలు రావచ్చు. కొందరిలో ప్రత్యేకించి ఏదో ఓ ఋతువులో కుంగుబాటు తీవ్రంగా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో జన్యుపరమైన లోపాల వల్ల కన్నవారి నుంచి పిల్లలకు కుంగుబాటు అనేది సంక్రమిస్తుంది. ఇతర మానసిక సమస్యల కారణంగా కుంగుబాటు బారిన పడేవారు ఉన్నారు. కొందరిని సంక్షోభ సమయాల్లో మాత్రమే ఈ లక్షణాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. సమస్య తుర్రుమనగానే కుంగుబాటు బటుమాయం అవుతుంది. అది దీర్ఘకాలికమైన క్లినికల్ డిప్రెషన్ కావచ్చేమో అన్న అనుమానం కలిగితే మాత్రం మానసిక నిపుణుల్ని సంప్రదించాలి. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు ఎంతమందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్లే అనిపిస్తుంది. చిన్న సమస్య వచ్చినా ఏడుపు పొంగుకొస్తుంది. బాగా అలసిపోవడం వల్ల ఇలా జరుగుతుందేమో అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలని డాక్టర్ దగ్గరికి వెళ్లేదాకా తెలియదు. సరిగ్గా అదే సమయంలో ఓ ఫ్రెండ్ డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకుంటే ఆ గాయం మానడానికి కూడా చాలా సమయం పడుతుంది. నిపుణుల సలహాలు, వైద్యుల చికిత్సలు మళ్లీ మామూలు మనిషిని చెయ్యొచ్చు. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా డిప్రెషన్ బారిన పట్టడం ఎందుకు? ఆ తర్వాత తీరిగ్గా వదిలించుకోవడం ఎందుకు? మనసు చుట్టూ ముసురుకునే చీకటిని మరు నిమిషమే తొలగించుకుంటే సమస్యే ఉండదు. ఇది జీవితం. కష్టాలొస్తాయి, భయాలుంటాయి, అభద్రత వెంటాడుతుంది. వాటిని తప్పించుకోలేం. ఎలాగూ తప్పించుకోలేం కాబట్టి యథాతథంగా ఆమోదించడమే ఉత్తమం. భయం మనం భయపడినంత దుర్మార్గమైంది కాదు. సమస్య మనం ఊహించుకున్నంత జటిలమైంది కాదు. కావాలంటే ఓసారి ఆమోదించి చూడండి అంటారు ఓషో. ఓ యాత్రికుడు చిమ్మ చీకట్లో నడుస్తున్నాడు. అలా నడుస్తూ నడుస్తూ శిథిలమైన బావిలోకి జారిపడ్డాడు. మరి జారుతూ జారుతూ ఓ కొమ్మను పట్టుకున్నాడు. రక్షించండి, రక్షించండి అని అరుస్తున్న కొద్దీ పాతాళంలోతు బావిలోంచి తన మాటలు తనకే ప్రతిధ్వనిస్తున్నాయి. ఏ కాస్త ఏ మరపాటుగా ఉన్నా పడిపోవటం ఖాయం. అదే జరిగితే సేవం కూడా దొరకదు. ఆ ఊహరగానే కొమ్మను మరింత గట్టిగా పట్టుకున్నాడు. అలా భయంకరమైన ఆలోచనల మధ్య రాత్రంతా గడిపాడు. తెల్లరక చూస్తే బావి పెద్దదే, కాని కాళ్లకు 5 అంగుళాల కింద పెద్ద బండరాయి. ఎంత సురక్షిత ప్రదేశం! భయంలోతు 5 అంగుళాలే. మనం 500 అడుగుల్ని ఊహించుకుంటాం అని ముక్తాయిస్తారు ఓషో. రవీంద్ర భారతిలో ఓ వాద్యకారుడు వయోలిన్ కచేరి చేస్తున్నాడు. చాలా మంది శ్రోతలున్నారు. అందులో ఓ తాత్వికుడు, ఓ వ్యాపారి, ఓ ఇంజనీర్, ఓ ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. వాళ్ల మధ్య నిరక్షరాస్యుడైన ఓ వృద్ధుడు కూర్చున్నాడు. మరి కచేరీ అద్భుతంగా సాగుతోంది. ఇతని సంగీతం నన్నింతగా ఎందుకు కదిలిస్తోంది? దీనికి మూల కారణం ఏంటి? ఆలోచిస్తున్నాడు తాత్వికుడు. శిక్షణ కోసం ఎంత ఖర్చు చేశాడో పాపం అనుకుంటున్నాడు వ్యాపారి. ఆ తీగల్లోని భౌతిక శాస్త్ర రహస్యం ఏమై ఉంటుందో విశ్లేషించుకుంటున్నాడు ఇంజనీర్. ఇతనే ఇంత గొప్ప విద్వాంసుడైతే ఇతని గురువెంత? ఆశ్చర్యపోతున్నాడు ఉపాధ్యాయుడు. ఆ నిరక్షరాస్యుడు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ సర్వస్వాన్ని మరచిపోయాడు. బుద్ధిజీవి అన్న పేరైతే ఉంది, కాని చాలా సందర్భాల్లో మనిషి బుద్ధి అటకెక్కి కూర్చుంటుంది. ఈ నిమిషమేమో మరో నిమిషం గురించి ఆలోచిస్తాడు, మరో నిమిషమేమో ఇంకో నిమిషం గురించి ఆలోచిస్తాడు. బాల్యంలో యవ్వనం గురించి ఆలోచిస్తాడు, యవ్వనంలో వృద్ధాప్యం గురించి ఆలోచిస్తాడు, మరి వృద్ధాప్యంలో మళ్లీ బాల్యాన్ని తలుచుకుంటాడు. కమ్మని కాఫీ తాగుతున్నప్పుడు ఆ కమ్మదనాన్ను, చిక్కదనాన్ను, సువాసనను ఆస్వాదించాలి. సినిమా చూస్తున్నప్పుడు 100% ఆ సినిమాలు లీనమైపోవాలి. పని చేస్తున్నప్పుడు పనే ప్రపంచం అనుకోవాలి. బోన్ చేస్తున్నప్పుడు ఆ రుచుల్ని పరిపూర్ణంగా జుర్రుకోవాలి. కుంగుబాటు అనేది వర్తమానంలో జీవిస్తున్న వారి దరిదాపుల్లో కూడా వెళ్లలేదని జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ అధ్యయనం చెప్తోంది. కుంగుబాటు మనిషి సహజ లక్షణం. కలలు కలలైనప్పుడు, లక్ష్యాలు అందనప్పుడు, వైఫల్యాలు విక్కిరించినప్పుడు దిగాలు పడిపోతాడు. కాకపోతే శాశ్వతంగా ఆ కోపంలోనే కూరుకుపోకూడదు. బయటపడే ప్రయత్నం ప్రారంభించాలి. గుండె దిటవు చేసుకుని వర్తమానంలోకి రావాలి. లోపాల్ని సరిచేసుకుని ముందుకెళ్లాలి. మనసులో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ శక్తిగా మార్చాలి.

గుర్తుంచుకోవాలి. 3 దశాబ్దాల క్రితం కెనడా నుంచి వస్తున్న ఓ విమానాన్ని తీవ్రవాదులు గాల్లోనే పేల్చేశారు. ఆ దుర్ఘటనలో 300 మంది మరణించారు. మృతుల ఆనవాళ్లు కూడా దొరకలేదు. ఆ ఘోర సంఘటన జరిగి 25 ఏళ్ల సందర్భంగా ఒక అంతర్జాతీయ వార్తా ఛానల్ ఆ ప్రయాణికుల కుటుంబాలు విషాదం నుంచి ఎలా తేరుకున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. బాధ నుంచి కోలుకోలేక డిప్రెషన్కు గురై ఆత్మహత్యలు చేసుకున్నవారు కొందరు, పోయిన వారిని తలచుకుంటూ తీవ్ర అనారోగ్యం పాలైన వారు మరికొందరు. కొద్దిమంది జీవితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అందులో ఒకరు తెలుగువారైన సంకురాత్రి చంద్రశేఖర్. వీడ్కోలు చెప్పి విమానం ఎక్కిన భార్య, 2 పిల్లలు ఇక లేరని తెలియగానే ఆయన కుప్పకూలిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాని ఆ విషాదపు ఊపిలో కూరుకుపోలేదు. కెనడాలో తాను చేస్తున్న ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసొచ్చి భార్య పిల్లల స్మృతి చిహ్నంగా కాకినాడలో శ్రీ కిరణ్ నేత్ర వైద్య సంస్థను స్థాపించారు. వేల మంది నిరుపేదలకు కంటి చూపును ప్రసాదించారు. డిప్రెషన్ ఆయనలోని మానవతామూర్తిని వెలికి తెచ్చింది. నీ మనసును స్థిరంగా ఉంచుకో. సుఖాలు రాని, దుఃఖాలు రాని, లాభాలు రాని, నష్టాలు రాని, జయాలు రాని, అపజయాలు రాని, ఆ దృఢమైన మనోస్థితితోనే జీవన పోరాటాన్ని కొనసాగించు. లిజినెస్ మరింత వరకు ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో డిప్రెషన్కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: లేవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరిపట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే చిన్న మాట కాదండి, ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. మరి రావణాసురుడి యొక్క బందీ కాలం నుండి శనిదేవుణ్ణి మరి హనుమంతుడు రక్షించడం అనేది ధైర్యం, భక్తి మరియు దైవిక రక్షణకు ఒక శక్తివంతమైన ప్రతీక. మరి పురాణాల ప్రకారం తన రాత్యంపై, ఆశయాలపై ప్రతికూల గ్రహాల ప్రభావం పడకుండా ఉండటం కోసం రావణాసురుడు శనిదేవుణ్ణి బంధించాడు. మరి లోకల్లో సీతమ్మదేవిని వెతికే క్రమంలో హనుమంతుడు బంధింపబడిన శనిదేవుణ్ణి చూశాడు. కరుణ మరియు ధర్మబుద్ధితో ప్రేరేపితుడైన హనుమంతుడు ఆ పంజరాన్ని పగులగొట్టి శనిదేవునికి విముక్తి ప్రసాదించాడు. మరి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా శనిదేవుడు హనుమంతుణ్ణి ఆశీర్వదించడమే కాకుండా హనుమంతుడి యొక్క నిజమైన భక్తులకు శని ప్రభావం వల్ల కలిగే కష్టాల నుండి రక్షణ మరియు ఉపశమనం లభిస్తుందని వరమిచ్చాడు. భక్తి, స్వార్థం లేని సేవ మరియు అచంచలమైన విశ్వాసానికి ఎంతటి కఠినమైన అడ్డంకులైనా అధిగమించే శక్తి ఉంటుందని ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. మరి భక్తుల పాలిట రావణుడి పంజరం నుండి శనిదేవుణ్ణి హనుమంతుడు విడిపించే దృశ్యం, మరి అరాచకంపై ధర్మం సాధించిన విజయానికి, అణచివేత నుండి దైవిక న్యాయానికి లభించిన విముక్తికి నిదర్శనం. మరి అలానే హనుమంతుని యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలోని ఎలాంటి సవాళ్లనైనా ధైర్యం, వినయం మరియు విశ్వాసంతో అధిగమించవచ్చు అనే నమ్మకాన్ని ఈ కథ మనకు అందిస్తుంది. లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి రావణుడి రాముడైతే ఈ చిత్రం నుండి రవివర్మకి అందని ఒకే ఒక అందానివో అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకునేట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలని ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి రామాయణంలోని యుద్ధకాండలో వచ్చే అత్యంత కీలకమైన కరుణ రసాత్రమైన ఘట్టం ఇది. మరి ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగపాశం వల్ల రామలక్ష్మణులు స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఈ సన్నివేశం జరుగుతుందన్నమాట. రామలక్ష్మణులు నాగపాశ బద్దులై మరణించిన వారిలా పడి ఉండటం చూసి రావణాసురుడు ఎంతో సంతోషిస్తాడు. రాముడు మరణించాడని తెలిస్తే మరి సీతాదేవికి ఇక వేరే దారి లేక తనకు లొంగిపోతుందని రావణాసురుడు భావిస్తాడు. మరందుకోసం సీతమ్మను పుష్పక విమానం ఎక్కించి యుద్ధభూమికి తీసుకువెళ్లి ఆ దృశ్యాన్ని చూపించమని త్రిజటను ఇతర రాక్షస స్త్రీలను ఆజ్ఞాపిస్తాడు. మరి పుష్పక విమానం నుండి కిందకు చూసిన సీతమ్మ తల్లి రామలక్ష్మణులు రక్తసిక్తమై కదలిక లేకుండా బాణాల శయ్యపై పడి ఉండటం కనిపిస్తుంది. అది చూసి ఆమె గుండె పగిలేలా ఏడుస్తుంది. తన చేతుల్లోని రేఖలు, తన జాతకంలో చెప్పిన దీర్ఘ సుమంగళి శుభలక్షణాలన్నీ అబద్ధమయ్యాయని భావించి రోధిస్తుంది. రఘువంశ వీరులైన తన భర్త మైథిలి అంటే తాను అడవుల పాలు కావడానికి, ఇప్పుడు ఈ స్థితికి రావడానికి కారణమయ్యారని విలపిస్తుంది. మరి త్రిజట సీతాదేవి పడుతున్న వేదనను చూసి చలించిపోయిన త్రిజట మరి సీతమ్మ తల్లికి ధైర్యం చెబుతూ అసలు నిజాన్ని వివరిస్తుంది. మరి ఈ త్రిజట ఎవరు అంటే రావణాసురుడి యొక్క తమ్ముడైన విభీషణుడి యొక్క కుమార్తె. మరి సీతమ్మ తల్లికి ధైర్యం చెబుతూ అసలు నిజాన్ని వివరిస్తుంది. రామలక్ష్మణులు మరణించలేదని చెప్పడానికి త్రిజట కొన్ని శుభలక్షణాలను, ఆధారాలను సీతమ్మ తల్లికి చూపిస్తుంది. అమ్మా సీత, ఈ పుష్పక విమానం దేవ విమానం, అత్యంత పవిత్రమైనది. భర్తను కోల్పోయిన ఏ స్త్రీని కూడా, అంటే వైధవ్యం వచ్చిన స్త్రీని కూడా ఇది తనపై మోయదు. నీవు ఇందులో కూర్చుని ఉన్నావంటేనే నీ భర్త క్షేమంగా ఉన్నాడని అర్థం. ఇక అలానే మరణించిన వారి ముఖాల్లో కాంతి నశిస్తుంది, వికృతంగా మారుతుంది. కానీ ఇక్కడ చూడు, రామలక్ష్మణుల ముఖాల్లో ఇంకా ఆ దైవిక తేజస్సు, అందం అలానే ఉన్నాయి. వారు కేవలం నాగపాశం వల్ల

సృహదప్పారంతే మరణించలేదు అని చెప్పంటుంది. మరొకవేళ నాయకులే మరణించి ఉంటే వానర సైన్యం భయంతో లంకను వదిలి చెల్లా చెదిరి పారిపోయేది. కానీ వారు ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా రామలక్ష్మణుల చుట్టుముట్టి రక్షణగా నిలబడ్డారు అని ఈ విధంగా చెప్తుంది. మరి త్రిజట చెప్పిన ఈ యుక్తిమైన మాటలు విన్న తర్వాత సీతమ్మ తల్లి మనసు కుదుట పడుతుంది. తన భర్త బ్రతికే ఉన్నాడనే ఆశ నమ్మకం ఆమెలో మళ్లీ చిగురిస్తాయి. రాక్షసుల మధ్య ఒంటరిగా ఉన్న సీతకు ఒక తల్లిలా స్నేహితురాలిలా అండగా నిలిచిన ధన్యజీవి త్రిజట. కనీసం భర్తను దగ్గర చూసి తాకే అవకాశం కూడా లేకుండా రావణాసురుని ఆదేశాల మేరకు సీతాదేవిని రాక్షస స్త్రీలు వెంటనే ఆ పుష్పక విమానం రావణ లంకకు వెళ్ళిపోతుందన్నమాట. ఓకే లిజినెస్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి గారు, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, సావిత్రి గారు అని వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు మంగళవారం కాబట్టి మరి ఆంజనేయ స్వామి పురాణ కథలు మరి చాలా బాగుంటుంది టాపిక్, చాలా మంచి టాపిక్ గురించి వివరిస్తున్నారు, చాలా సంతోషం అంటున్నారు. అలానే మీనా చిత్రం నుండి మరి శ్రీరామనామాలు శతకోటి అనే చక్కని పాటను, మరి సుశీలమ్మ గారు పాడిన ఈ పాటను మా కోసం వినిపించండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసిన వ్యూహాలు ధర్మార్థం న్యాయమైనవా, అంటే ఉపాయాలు ఉపయోగించి న్యాయం సాధించడం సమంజసమా? మరి భారతం ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని కీర్తిస్తారని వ్యాస మహర్షి నన్నయ్య భట్టు చెప్పారు. మరి శ్రీకృష్ణుడైతే ధార్తరాష్ట్రుల వాళ్ళు చేసిన పాపిష్టి పనులకు వారెల్లరూ సర్వులకు వధ్యులు అని స్పష్టంగా చెప్పాడు. మరి ఇళ్లకు నిప్పంటించడం సర్వసహరణం అందరికీ స్పష్టంగా తెలిసిన సత్యం. 23 సంవత్సరాలు ఏలిన రాజ్యం ఒప్పందం నెరవేర్చినప్పుడు తిరిగి ఇచ్చివేయకపోవడం, పెద్దల హితైషుల మాట పెడచెవిని పెట్టడం, మరి ఇన్ని దోషాలున్న వాళ్లను బాధితుడు తన హక్కుగా దండించడమే స్వధర్మం అవుతుంది. మరి యుద్ధం చేసి చంపనవసరం లేదు అని కృష్ణుడి అభిప్రాయం. మరి కపట జూదంలో ఓడగొట్టి అడవులు పాలు చేసిన కొద్ది రోజులకే శ్రీకృష్ణుడు అడవులకు వచ్చి, మరి ఇప్పుడే నేను దాడి చేసి ధర్మజుణ్ణి యథాస్థానంలో నిలుపుతాను అని కౌరవులపై మండిపడతాడు. అర్జునుడు అయ్యిందేదో అయ్యింది, 13 ఏళ్ల గడువు తర్వాత అట్లే చేద్దువులే అంటాడు. 13 ఏళ్ల గడువు తీరగాని పిలిచి వాళ్ల రాజ్యం ఇచ్చివేయడం రాజు బాధ్యత, నీతి పదంబునన్ బ్రతుకు నేర్చుట ఉత్తమ భంగి అని విదురుడు చెప్తూనే ఉన్నాడు. అది చెవికెక్కడం లేదు ఆ రాజుగారికి. అయినా సామదాన భేద ఉపాయాలు విఫలమైన తర్వాతే దండం పట్టించాడు శ్రీకృష్ణుడు. మరి పాశుపతాస్త్రం సంపాదించిన అర్జునుడన్నా 5 ఏళ్లైనా ఇచ్చి మమ్మల్ని రాజులుగా బతికిపోనియండి అని బంధుక్షేమం కోరి దీన దశ పట్టి ధర్మరాజు దిగివచ్చిన అది అలసైపోయింది కౌరవులకు. శ్రీకృష్ణుణ్ణి కట్టేస్తే పనైపోతుంది, పాండవులు రెక్కలు విరిగిన పక్షులైపోతారు అని కుతంత్రాలే కడ వరకు చేస్తున్న వాళ్లను చంపడానికి ధర్మశాస్త్రం చూడబనిలేదు అని కృష్ణుడి అభిప్రాయం. అయినా రణరంగంలో కురుక్షేత్రంలో వీరులుగా పోతే వాళ్లకు వీరస్వర్గం లభిస్తుంది అని దయతలచాడు. తమ పక్షంలో విధిలేక ఉంటూ ఉన్న భీష్మ బాహ్లిక సోమ దత్తాదికుల బంధువులను తమ అన్యాయపు ఆశకు బలిపెడుతున్న కౌరవులను ధర్మం తప్పకుండా వధించాలి అనుకోవడమే అధర్మం అవుతుంది. తనను నమ్మిన వాళ్లను ఆశ్రయించిన వాళ్లను సర్వ విధాలా కాపాడటం తన విధి అని ఆర్తరక్షాదీక్షితులైన శ్రీకృష్ణుడు భావించాడు. భీష్ముడు ద్రోణుడు తనకు ఉపకారం చేసేవాళ్లు కాదు, కాని వాళ్లనుకుంటే పాండవులను చంపివేయగలరు అని దుర్యోధనుడి అభిప్రాయం. మరి భీష్ముడేమో అర్జునుడు విలువిద్యలు నాకంటే మేటి, పాండవులను చంపడానికి నాకు చెయ్యరాదు, వాళ్లు నా పట్ల అట్లే ఉంటారు అని సభామధ్యంలోనే వ్యక్తం చేశాడు. మరి భీముడు దుర్యోధనుణ్ణి వధించిన ఘట్టంలో శ్రీకృష్ణుడు అక్కడే ఉండి ధర్మరాజును గెలిస్తే మూర్ధాభిషిక్తుడు కాదగిన ఇతణ్ణి శిరస్థాడనం చేశాడు భీముడు. మరి ఏం శిక్ష విధిస్తావు అని కూడా అడుగుతాడు. ప్రథమ దోషం కాబట్టి క్షమించాను అని ధర్మరాజు సమాధానం. మరి అధర్మంగా లభించి ఇంద్ర పదవైన ధర్మరాజు కోరడు అంటారు కౌరవుల కులపెత్తరు. వాళ్ల శాపాల అధార్మిక కర్మల ప్రాబల్యం వాళ్లను చంపింది. మంచికి మంచి వచ్చినట్లే చెడుకు చెడు వెన్నంటి ఉంటుంది. పాండవుల ధర్మబుద్ధికి సంతోషించి వాళ్లే తమను తప్పించే ఉపాయాలు చెప్పి తప్పుకుని ధర్మరక్షణకు తాము సహకరించామని సంతృప్తి చెందారు. మరి ధర్మరాజు కూడా చివరి యుద్ధంలోనూ తమ 5 మందిలో నీకిష్టమైన ఒక్కడిని ఎన్నుకుని యుద్ధం చేయడం సముచితం అని చెప్పినవాడు. ధర్మం తప్పి అధికారం కైవసం చేసుకోదలచినవాడు కాదు. ఇక ధృతరాష్ట్రుడి సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, అంతా ధర్మబద్ధంగా జరిగింది, నీ వాళ్లకు అందరికీ సద్గతి కలిగింది అని చెప్తాడు శ్రీకృష్ణుడు. అది ద్వాపర యుగాంతం, పాపభారం అధికం, ధర్మవేత్తలైన భీష్మ ద్రోణ కృపులు ఉప్పు తిన్న పాపానికి ధర్మ విరోధి అయిన పక్షం అవలంబింపవలసిన విపరీత పరిస్థితి. మరి భీష్ముడి పరాక్రమం అసమానం. తాత పెంచినవాడు అని తెగవేయను చేయనని అంటాడు అర్జునుడు. మరి రథిని సారథి, సారథిని రథికుడు పరస్పరం రక్షించుకుంటూ ముందుకు సాగడం యుద్ధ ధర్మం. అందుచేత అర్జునుడిలో ఆవేశం కలిగించడం కోసం కృష్ణుడు చక్రం పెట్టాడు. ఇది వీరులెవరూ ఆక్షేపించలేదు. పాండవులి తాతగారిని నిన్ను రణరంగం నుండి తప్పించే ఉపాయం చెప్పు అని వేడుకున్నారు. యతో ధర్మః తతో జయః అని కన్న కొడుకుతోనే అంది తల్లి గాంధారి. అదే జరిగింది కదా అని అనునయించారు వేదవ్యాసుడు శ్రీకృష్ణుడు. అంటే పెద్దవాళ్లు ఆచరించినదే ఉత్తమ ధర్మం. ధర్మం ఎప్పుడూ దేశ కాలాలను బట్టి

నిర్వహించుకోవలసింది. పెద్దల నడకి ఎప్పుడు శిరోధార్యమైన ధర్మం. లిసనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ నుండి దోర్నాల రేణుక బాలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక గారు, బాలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి ఈరోజు మనకి చాలా చాలా ఎస్ఎంఎస్లు అయితే వచ్చేసాయి. మరి టైం అయితే అయిపోతుంది కదండి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మరి మాధవి గారు, ఆంజనేయులు గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ప్రేమించు చిత్రం నుండి కంటేనే అమ్మా అని అంటే ఎలా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరొక ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేంద్ర గారు, నాగలక్ష్మి గారు, గాన్వీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, సాయి చరణ్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు మా ఫ్రెండ్ మారుపాక ముద్దబిడ్డ, మరి మారుపాక అనిల్ పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అనిల్కు మీ తరపు నుండి రేడియో 90.4 తరపు నుండి ఏమని మరి హ్యాపీ బర్త్డే. మరి అనిల్, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే హైదరాబాద్ బొల్లారు నుండి కట్టుమురి స్వాతి గారు, సందీప్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి విజయమామకి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? స్వాతి గారు, సందీప్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు మా అన్నయ్య గారు, మరి డెవలప్మెంట్ ఆఫీసర్ కిషోర్ గారు పుట్టినరోజు మరి విజయనగరంలో జరుపుకుంటున్నారు. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి వారి వైఫ్ రజని, కిడ్స్ డైవిక్, జీసీ, సాత్విక, చక్రిక, నైనిక, అలానే బావరాంజీ. అంతేకాకుండా మరి కట్టుమురి వారి కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు విజయనగరంలో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కిషోర్ గారికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడి విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అల్లరి ప్రియుడు చిత్రం నుండి అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లయితే చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నీనాడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు సంక్రాంతి మూవీ నుంచి ఎలా వచ్చానమ్మా గులాబీ లవాణ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

పంపించారంటే, మరి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మామ అంటున్నారు. నమస్తే అండి, శుభ మంగళవారం అంటున్నారు. మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నాము, ప్రతిరోజు కూడా చాలా మంచి విషయాలు చెప్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ముత్యమంత ముద్దు చిత్ర నుండి ప్రేమలేఖ రాస అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్ గారు, స్వాతి గారు, భరత్ అని వారి ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. అలానే మాకోసం ముగ్గురు మునగాళ్ళు చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 23 అనగా ఈరోజు మరి గోవిందరాజు గంగరాజు గారి పుట్టినరోజు.

0: మరి గోవిందరాజు గంగరాజు గారు అంటే ఎవరా అనుకుంటాం. మరి సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ గారు అని చెప్పంటున్నారు. మరి హంసలేఖ గారు మ్యూజిక్ డైరెక్టర్గాను పాటల రచయితగాను ప్రసిద్ధి చెందిన హంసలేఖ గారి పుట్టినరోజు ఈరోజు. మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఆయన చలనచిత్ర పరిశ్రమలో మరి 375 చిత్రాల్లో 3500కు పైగా పాటలకు సంగీతం సమకూర్చారు. మరి వాటిలో కొన్ని పాటలు ఆయన స్వయంగా వ్రాయడం కూడా జరిగింది అని చెప్పంటున్నారు. మరి ఆయన సంగీతం అందించిన ముత్యమంతముత్తు, ప్రేమ యుద్ధం, శ్రీమంజునాథ మున్నగు చిత్రాలు ఎంతో ప్రేక్షకాదరణ పొందడం జరిగింది అంటున్నారు. మరి స్వతహాగా ఆయన కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ పట్టణంలో జన్మించిన హంసలేఖ గారు చాలా భాషల్లో వారి సంగీత సాహిత్య సేవలను అందించి సంగీత సాహిత్యాలకు ఎల్లలు లేవని నిరూపించడం జరిగింది. మరి వారిని నాదబ్రహ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఆయన జాతీయ అవార్డుతో సహా సినీ కళామతల్లికి సంబంధించిన ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగింది అని చెప్పంటున్నారు. మరోమారు హంసలేఖ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన సంగీత సారథ్యంలో అజరామరంగా నిలిచిపోయిన ఒక చక్కని చిత్రం మరి శ్రీమంజునాథ. ఈ చిత్రం నుండి మరి బాలుగారు ఆలపించినటువంటి అనురాధ శ్రీరామ్ గారి రచన, భువనచంద్ర గారి సంగీతం, హంసలేఖ గారి పాట ఓహో గరళాఖండ నీ మాటంటే వడుమంట అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే మరి మంగళవారం సందర్భంగా హనుమంతుడి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మెళ్ళకలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: ఏయ్ వీరభద్ర, ఈ నమ్మని వాడి

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఆనందమే జీవిత మకరందం కథ వింటారు. ఏకాంతము దొరికినంత ఎడమోమో నీ వేడుక రేడియోలో మధుర గీతాల్లో వినిపిస్తున్న నాటి మేటి పాట మనసు పొరల్లో ఎక్కడో తీగలను సవరిస్తోంది. ఏకాంతం ఈ పదం అందమైనది, అపురూపమైనది, అయితే అదే కొందరికి అరుదైనది కూడా. జాజిపూలు కోస్తున్న సేంతలు, ఆలోచనల తరంగాలు, తనకి ఎంతో నచ్చిన పాట, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అని చాలా ఆశపడింది. ఏకాంతమే ఎండమావి అయితే ఇక పాటలు కూడానా, నవ్వుకుంది సేంత. ఇదే ఇల్లు, ఇవే పరిసరాలు, ఇదే జాజి చెట్టు. సాయంత్రం ఆకాశం అరుణిమ దాల్చి సిగ్గుపడుతున్న పెళ్లికూతురులా ఉన్నప్పుడు పూలు చెట్టంతా పరుచుకుని కవ్వించేవి. ఉదయం తెల్లగా విచ్చిపోయి మమ్మల్ని కోసి మా అందాల్ని ఆస్వాదించే తీరిక, ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ విక్కిరిస్తున్నట్లు అనిపించేది శాంతకు. పెళ్ళై అత్తగారింట్లో అడుగుపెట్టగానే ఆ పూల మొక్కలు చూసి మురిసిపోయింది. వీధి చివర వేణుగోపాలస్వామి కోవెలా,

ఉదయమే వినిపించే సుప్రభాతం, కోవెల గంటలు. ఆహా, ఏమి నా భాగ్యం అనుకుంది పల్లెటూరు నుంచి వచ్చిన శాంత. తను వచ్చింది హైదరాబాదుకని, గడియారంతో పాటు పరుగులు కుక్కరు కూతల్లో కలిసిపోయి వినిపించని కోవెల గంటలు, ఊపిరిసలపని పనులు, చెవులకు వినిపిస్తున్న మనసుకు ఎక్కని సుప్రభాతాలు, బిందెడు నీళ్ల కోసం పడిగాపులు, మనుషుల మధ్య ఉన్న కరువైపోయిన పలకరింపులు, ఇక్కడ మామూలని తర్వాత తెలిసింది శాంతకి. మెల్లగా అదే అలవాటైపోయింది. పెళ్లైన వెంటనే తిరుపతి, చెన్నై అలా అలా సరదాగా తిరిగొచ్చారు శాంతామూర్తి. అంతే, అవి మరచిపోలేని, మళ్లీ రాని మధుర స్మృతులని. ఇక మళ్లీ అలాంటి రోజులు రావని అప్పుడు శాంతికి తెలియదు. తీయని అనుభూతులతో, ఏవేవో ఊహలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన శాంత ఆ పరిస్థితులు జీర్ణం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. చదువులు ముగించి పెళ్లి ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెళ్ళు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఊరికే ఉండలేక చిరుద్యోగంతో సరిపెట్టుకుని నిరాశలు మునిగితేలుతున్నా మరిది. ఇల్లు కట్టేశాను, ఆ అప్పులు మీరు కట్టండి అని విశ్రాంతి తీసుకుంటున్నా మామగారు. ఎవరికి ఏ పని చెప్తే ఏం కోపం వస్తుందో అని అన్ని పనులు తనమీదే వేసుకుని క్షణం తీరిక లేకుండా సతమతమయ్యే అత్తగారు. మౌనమే నీ భాష అన్నట్లు తన పని తాను చేసుకునిపోయే భర్త మూర్తి. అందరి మధ్య తన పాత్ర ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకి. నేను ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి, సపర్యలు చేయాలి అనే కోరికలు లేవు కాని లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చెయ్యొద్దు. డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కాని మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం అని చెబుతున్నప్పుడు తుఫానులో కొట్టుకుపోతున్న పడవలో కూర్చుని గీత బోధిస్తున్న కృష్ణ పరమాత్మలా అనిపించాడు మూర్తి శాంతకి. ఇంటి నిండా జనం. ఉదయం లేచినప్పటినుంచి గిరగిరా రంగుల రత్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చడం, మూర్తి రాకకోసం సాయంత్రం నుంచి ఎదురుచూడటం, శాంతకు రోజు ఎలా గడుస్తుందో తెలియటం లేదు. అందరూ అలసి నిద్రకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరతాడు మూర్తి. నిద్రమత్తులో వరువెక్కిన కళ్లతో, వాడిపోయిన ముఖంతో, వడలిన మందారంలా ఉన్న శాంతిని చూసి చిరునవ్వు చిందిస్తాడు. వడదెబ్బ తగిలినవాడు చల్లని నీటితో సేదతీరినట్టుగా తృప్తిపడుతుంది శాంత ఆ నవ్వుకే. ఈ పరిస్థితుల్లో శాంత కోరికలు, ఆశలు అటకెక్కాయి. మూర్తితో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవాలని, ఒక్క ఆదివారమైనా ఇద్దరూ ఏకాంతంగా గడపాలని, సన్నని బెడ్లే వెలుగులో ఘంటసాల పాటలు వింటూ నిద్రపోవాలని, ఇలా అన్నీ చిన్న చిన్న కోరికలే. కాని శాంతకు అవి అసాధ్యాలు. ఏకాంతం అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థమైపోయింది శాంతకు. అన్నీ తెలిసిన మూర్తి స్థితప్రజ్ఞుడే. పెద్ద ఆడపడుచు పెళ్లికి అమ్మా వదిలికి పొట్టచీర కొను, ఎప్పుడు ఏమీ అడగలేదు అంది అమ్మాయి. మా కోడలు బంగారం, అందుకే చీరలు నగలు మీద ఆశేలేదు, మురిసిపోయిందా అత్తగారు. శాంత నిరాశగా నవ్వుకుంది. తన కోరికలు పట్టుచీరలు నగల కంటే అమూల్యమైనవి. ఏనాడూ శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు. తనకింతే ప్రాప్తం అనుకునేది. మంచి భర్త, సూటిపోటీ మాటలతో సాధించని అత్తగారు దొరకడమే తన అదృష్టం అనుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టడం, మరిది ఆడపడుచుల పెళ్ళిళ్ళు, వాళ్ల పొరుళ్ళు పుణ్యాలతో శాంతకి తన గురించి ఆలోచించుకునే అవకాశమే దొరకలేదు. పిల్లలతో కష్టంగా ఉందన్నయ్యా, వదిలిని 10 రోజులు పంపించవా? నేను ఊరెళ్ళాలి, మా ఆవిడికి సాయంగా ఉంటుంది, వదిలిని పంపించు అంటూ మరిది ఆడపడుచులు శాంతిని ఓ యంత్రంలా వాడుకున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా బస్సెక్కడానికి సిద్ధం శాంత. ముందుగా అత్తగారు, తర్వాత 2 ఏళ్లకు మామగారు తమవంతు బాధ్యతల్ని నిర్వర్తించి పరమపదం చేరుకున్నారు. అత్తగారు పోయాక మామగారికి మూర్తికి కష్టమని శాంతిని పిలవడం తగ్గించినా తరచుగా వచ్చి వారం 10 రోజులు ఉండి వెళ్లేవాళ్లు. చాకరీ మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరంగా కాకుండా కళ్ల ముందైనా ఉంచారని సంతృప్తి.

మత్తుపడింది శాంత. శాంత పెద్ద కొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది. మీరు కూడా నాతో వచ్చేయండి, ఇంకా ఎంతకాలం ఈ ఇరుకు గదుల్లో అని పట్టుపట్టాడు. శాంతకి అవి ఇరుకు గదుల్లా అనిపించలేదు. జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుత సౌధాల్లా, చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తోంది. చిన్నవాడి చదువుందిగా అని సర్ది చెప్పి పెద్దవాడి పెళ్లి చేసి పంపించారు. చిన్నవాడు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం వచ్చింది. పెద్ద కోడల్ని పురటికి రమ్మంటే చిన్న ఇల్లు వద్దు, మీరే రండి అన్నారు కొడుకు కోడలు. ఎలాగూ మొక్కుబడిగా 3 నెలలు ముంబైలో ఉండి కోడలి బాధ్యత 1000 పురాలకి అప్పగించి వచ్చి మూర్తి చింతన చేరింది శాంత. అందరు చిన్నబ్బాయి పెళ్లి, అమెరికా ప్రయాణం. శాంతను మూర్తిని వెంట తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించాడు. సున్నితంగా తిరస్కరించారు మూర్తి, శాంత. సిటీ జీవితమే యాంత్రికంగా మారిపోయి బాధపడుతుంటే ఇక అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అని ఇద్దరికీ తెలుసు. ఇక్కడ కనీసం పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు. అక్కడ భరించరాని ఒంటరితనం మనిషిని వేధిస్తుంది. 1 కోటి రూపాయలిచ్చినా అక్కడికి వెళ్ళొద్దు. మన ఊరు, మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదు అని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకి. అందరూ వెళ్ళిపోయి బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలారు శాంత, మూర్తి. జీవితపు 40 మైలురాయి దగ్గర ఆగి ఇంత దూరం ఎలా నడిచాం, సాధించింది ఏంటి, పోగొట్టుకున్నదేంటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతకి బంధాలని చిక్కుముళ్ళ మధ్య నలిగిపోయిన తమ యవ్వనం, వాడి వేడి తగ్గి ఉస్సూరంటూ అణిగిపోయిన కోరికలు, ఆకాశ కుసుమాల్లా అందకు చెప్పుకోక మిగిలిపోయిన చిలిపి ఊసులు కనిపిస్తున్నాయి. అంట్లు తోమి తోమి అరిగిపోయి గరగరలాడుతున్న చేతులు, నీళ్లల్లో నాని నాని పగుళ్లతో చీలిన పాదాలు, మేం వచ్చేస్తున్నాం అంటూ హెచ్చరిస్తున్న తెల్ల వెంట్రుకలు, మధ్యతరగతి ఇళ్లాలకి ప్రతిరూపంలో ఉన్న శాంతిని చూసి మూర్తి, ఓసారి శాంత, ఇప్పుడు మనకి సమస్యలేం లేవు కదా, ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదు అన్నాడు. వయసు పైబడుతుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం, మీరే అప్పటి కళ్ళతో చూడండి అంటూ జవాబిచ్చింది శాంత. ఇప్పుడు శాంతకి కావలసినంత తీరిక తెల్లవారుజామున లేచి పూజ ముగించుకోవడం, పూలమాలలు కట్టి మూర్తి ఆఫీసుకు వెళ్ళగానే కోవిలకి వెళ్ళడం, వేణుగోపాలస్వామి సన్నిధిలో కాసేపు సేద తీరడం, ఇంటికి వచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురు చూస్తూ పూలు కోస్తూ ఆ పూల మౌనరాగాల్ని ప్రశాంతంగా ఆలకించడం, శాంతకు ఇంతకంటే ఆనందం ఏదీ లేదేమో అనిపిస్తుంది. దేవిగారు భక్తుణ్ణి కాస్తంత కరుణిస్తారా, మూర్తి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది శాంత. ఎదురుగా మూర్తి, ఏవో ఆలోచనలు, సిగ్గుపడింది శాంత. నీవు సిగ్గుపడుతుంటే మంచులో తడిసిన ముద్దమందారంలా ఉన్నావోయ్ చమత్కరించాడు మూర్తి. ముసలి మందారమా ముద్దమందారమా నవ్వుతూ అడిగింది శాంత. వృద్ధాప్యం శరీరానికే కాని మనసుకు కాదు శాంత, నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయసు ఇది. ఇప్పుడు మనం ఎవ్వరి గురించి ఆలోచించక్కర్లేదు, నాకు నువ్వు నీకు నేను అంది మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి. ఆ క్షణంలో శాంతకి తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది. శాంత మూర్తిల ఇల్లు బంధుజనంతో కిటకిటలాడుతోంది. పలకరింపులు, చలోక్తులు, నవ్వులు, పండుగ వాతావరణం కనిపిస్తోంది. అది మూర్తి రిటైర్ అయ్యే రోజు. ఆఫీస్లో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళు, తమ్ముడు, పిల్లలు అందరూ కలిసి చేస్తున్న సత్కారం. అందరూ మూర్తి సౌశల్యాన్ని, ఔదర్యాన్ని వేణోళ్ళ కొనియాడారు. చెమర్చిన కళ్లతో శాంత మూర్తిని తనివితీరా చూసుకుంటోంది. మూర్తిలో చెదరని అదే చిరునవ్వు, పొగడ్తలకి పొంగిపోని నిశ్చలత్వం. మూర్తికి తన బంధువులని, ఆత్మీయులని చూస్తే ఆనందంగా ఉంది. ఇంతలో చిన్నప్పయ్య వచ్చి 2 టిక్కెట్లిచ్చి చేతిలో పెట్టాడు. నాన్న, ఈరోజు నువ్వు అమ్మ సినిమాకి వెళ్ళండి. మేమా, సినిమాకా, ఇంతమందిని ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలి అక్కడ

0: ఏం చూస్తాం, మాకిష్టం లేదు, వద్దు అన్నారు. లేదనన్నా, వెళ్లాల్సిందే. అందరూ గోలగోలగా అరవడం మొదలుపెట్టారు. పెద్దబ్బాయి కారు తీశాడు. అందరూ టాటా చెప్పారు. శాంత మనసు దూది పింజిలా తేలిపోతోంది. అన్నయ్య, నువ్వు వదిన మా దగ్గరొచ్చి ఉండండి, చెప్పింది చిన్నాడపడుచు. ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు. క్షణం తీరిక లేక సతమతమవుతూ శాంతిని ఏ 100 సార్లు అనుకునేది ఆ అమ్మాయి. నీ దగ్గరైతే వదినకు రెస్ట్ ఉండదు, వదిన అన్నయ్య మా దగ్గరే ఉంటారు. ఆయన ఏదో ఒక షాపు ఓపెన్ చేస్తారట, నమ్మకమైన మనిషి కావాలట. అన్నయ్యకి వ్యాపకంగా ఉంటుంది. జీతం గీతం అక్కర్లేని ఇద్దరు మనుషులు దొరికిపోతున్నారని ఎంతో ఔదర్యాన్ని ప్రదర్శించింది పెద్దాడపడుచు. తమ్ముడు, నువ్వు చెప్పరా అంటూ మూర్తి తమ్ముడి వైపు చూసింది ఆవిడ. అన్నయ్య, మీ పిల్లలిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు, మీరిద్దరు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారు? ఇల్లమ్మి మా వాటాను మాకు ఇచ్చేసి మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండండి. మా పిల్లల చదువులు, మా ఆవిడ అనారోగ్యం, ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను. అభ్యర్థిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, అర్థం కావడం లేదు శాంతకి. నిన్న కట్టిన బెలూన్లో ఒకటి టప్ మంది. నిన్నటి వరకు ఈ ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకి అన్నయ్య, డబ్బెలా చేస్తున్నావు, నేనివ్వనా అని ఒక్క మాట కూడా అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడటం ఊహించలేకపోతోంది శాంత. నిన్న అనుభవించిన ఆనందానికి కొసమెరుపు ఇంత అందంగా ఉంటుందా ఆలోచిస్తున్నాడు మూర్తి. మూల విగ్రహాల్లా నిలబడిపోయిన అమ్మ నాన్నల్ని చూస్తూ లేచి నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు చిన్న కొడుకు. వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించావా బాబాయ్? అని మిమ్మల్ని మేం అడగటం లేదు. ఇప్పటి వరకు తమ జీవితాన్ని వాళ్ళ సంతోషం కోసం హారతి కర్పూరం చేశారు అమ్మా నాన్న. వాళ్ల భవిష్యత్తు ఏమిటా అని వాళ్ళు ఏనాడూ ఆలోచించలేదు. మన కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు, వాళ్ళేం పోగొట్టుకున్నారు, మనకి అంతా తెరచిన పుస్తకమే. ఇక చాలు, మీ పంచను మా దగ్గరో చేరి మన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే అవసరం వాళ్ళకి రాకూడదు. ఇల్లు అమ్మే ప్రసక్తి లేదు. మీరు కాదు కూడదంటే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్క కట్టి మీ ముగ్గురి వాటాలు నేను అన్నయ్య ఇచ్చేస్తాం. 2 నెలలు ఆగండి. మీకు మనసు అనేది ఉంటే వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా వదిలేయండి. అమెరికా వెళ్ళిపోయి అనుబంధాలు ఆప్యాయతలు మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తున్నారు అంతా. పెద్దబ్బాయి లేచి, అమ్మా మీకు చెప్పకుండా మేం ఓ నిర్ణయం కూడా తీసుకున్నాం. మన ఇంటి పక్క ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకున్నాం. మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు. మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇది. అది నాన్నగారి పేరు మీదే ఉంటుంది. మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడు రండి, మేము వస్తూనే ఉంటాం అన్నాడు. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఇద్దరు పిల్లల్ని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు శాంత మూర్తి. కోవెల గంటలు మధురంగా వినిపిస్తున్నాయి. ఆనందమే జీవిత మకరందం. దూరంగా మైకులు ఘంటసాల గారి పాట. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో ఆనందమే జీవిత మకరందం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334.

0: 4116-970-333-1022.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్లలో అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు పరిశీలించి నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీతో పాటు డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, డ్వామా పీడీ ఏ అప్పారో, డీసీవై వై దోసిరెడ్డి, కలెక్టరేట్ పాలనా అధికారి ఎన్ వెంకటేశ్వరరావు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 127 ఫిర్యాదులు, రెవెన్యూ క్లినిక్లు 49 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అదనపు ఎస్పీ డి విశ్వనాథ్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నిర్ణీత గడువులోగా వీటిని పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. డిఎస్పీ రఘువీర్ విష్ణు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో యూరియా డిఏపి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తే అధికారుల అనుమతి ఉండాలి, జిల్లా పరిధి దాటి విక్రయించడానికి అనుమతి లేదు. ఇటీవల కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచాయి. యూరియా డిఏపి ధరలు యథాతథంగా ఉంచేలా కేంద్రం రాయితీని పెంచింది. ఈ రెండు రకాల ఎరువుల ధరలు పెరగలేదు. రానున్న ఖరీఫ్ సీజన్లో డిఏపి యూరియా ఎరువులకు డిమాండ్ ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాల వారీగా ఉన్న నిల్వలను సర్దుబాటు చేస్తోంది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు అనధికారికంగా అమ్మకాలు సాగించడాన్ని వ్యవసాయ శాఖ తప్పుపట్టింది. జిల్లా నుంచి ఎక్కువగా తరలి వెళ్లడంపై దృష్టి సారించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని నిల్వలను పరిశీలించే పనిలో నిమగ్నం అయ్యారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ వేగవంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు సోమవారం నాటికి బీఎల్ఓలు 43.89% ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. వివరాలన్నీ సక్రమంగా ఉంటే వాటిని వెంటనే యాప్లో నమోదు చేస్తూ ఉన్నారు. రోజువారీ పురోగతిపై జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి ఎన్నికల అధికారులకు అందిస్తూ ఉన్నారు. ఓట్ల నమోదులో, తొలగింపులో రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఓలు ప్రత్యేక దృష్టి పెట్టారు. నర్సాపురం బెంగళూరు, నర్సాపురం అరుణాచలం స్పెషల్ రైళ్లను రెగ్యులర్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడేళ్లుగా నడుస్తున్న ఎస్ఎంవిటి బెంగళూరు స్పెషల్ రైలు నర్సాపురం నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:30 బయలుదేరి మర్నాడు ఉదయం 9:00 బెంగళూరు చేరుకుంటుంది. తిరిగి శనివారం ఉదయం 11:00 అక్కడ బయలుదేరి ఆదివారం ఉదయం 4:00 నర్సాపురం చేరుతుంది. జూలై 3వ తేదీ నుంచి ఈ రైలు నర్సాపురం నుంచి 1723 నంబర్తో బయలుదేరి 1724 నంబర్తో బెంగళూరు నుంచి తిరిగి వస్తుంది. ఈ రైలు నర్సాపురం, పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకులూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, కుప్పం, బంగార్పేట్, కృష్ణరాజపురం, ఎస్ఎంఈటి బెంగళూరు స్టేషన్లలో ఆగుతుంది. ఏడాది కాలంగా నర్సాపురం అరుణాచలం మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు జూలై 1వ తేదీ నుంచి ప్రతి బుధవారం ఈ రైలు 1729 నంబర్తో నర్సాపురం నుంచి బయలుదేరి అరుణాచలం నుంచి గురువారం మధ్యాహ్నం 11:00 1722 నంబర్తో బయలుదేరి మర్నాడు ఉదయం 4:00 నర్సాపురం వస్తుంది. ఈ రైలు నర్సాపురం, పాలకొల్లు, వీరవసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకువీడు, కైకులూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు కంటోన్మెంట్, తిరువన్నామలై స్టేషన్లలో ఆగుతుంది. ప్రస్తుతానికి వీక్లీ నడిచే ఈ రైళ్లు రానున్న రోజుల్లో వారానికి 2 సార్లు నడిపే అవకాశం ఉంది. ఇప్పటివరకు అదనపు ఛార్జీలతో నడిచే స్పెషల్ రైళ్లను రెగ్యులర్ చేయడంతో 30% వరకు రైల్వే ఛార్జీలు తగ్గనున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఈ ఏడాది సెస్ వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. 3 నెలల తర్వాత కమిటీల నిర్వహణ బడ్జెట్ను మంజూరు చేసింది. ఫలితంగా కమిటీల గౌరవ వేతనాలు, అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు మార్గం సుగమం అయింది. మరోవైపు గత ఏడాది కంటే అదనంగా సెస్ లక్ష్యాన్ని నిర్దేశించడంతో అధికారులు వంకింత ఆలోచనలో పడ్డారు. గడిచిన ఏడాది చివరి వరకు ఉత్కంఠంగా ఉన్నారు. అంతలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి సెస్ను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసింది. దీనివల్ల సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ దొరికితే ఇకపై జైలుకు వెళ్లక తప్పదు. ఇప్పటికే మద్యం దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన పర్మిట్ రూముల్లోనూ బార్లలో మాత్రమే మద్యం సేవించాలి, లేదంటే బాటిళ్లు ఇంటికి తీసుకెళ్లాలి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఈ నెల 30వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతోంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే 40 మందిపై కేసులు నమోదు చేసి ఒక్కొక్కరిపై 150 రూపాయలు జరిమానా వసూలు చేశారు. 3 సార్లు కేసులు నమోదైన వారిని రిమాండ్కు తరలించనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 22 బెల్ట్ షాపులపై దాడులు

నిర్వహించారు. 26 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులతో ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. 1వ తేదీ నుంచి బయట ప్రదేశాల్లో మద్యం సేవిస్తే రిమాండ్కు తరలించేలా కసరత్తు చేస్తూ ఉన్నారు. పట్టణాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పురపాలక ఆర్డీ సిహెచ్ నాగనరసింహారావు తెలిపారు. సోమవారం ఆయన నరసాపురం పట్టణంలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో పెరిగిపోయిన చెత్త తరలింపు పనులను ప్రభుత్వం ఏజెన్సీలకు అప్పగించిందని అన్నారు. పాలకొల్లు, తణుకు పట్టణాల్లో డంపింగ్ యార్డ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మిగిలిన చోట్ల కూడా స్థలాలు సమకూర్చేందుకు కలెక్టర్ నాగరాణి కృషి చేస్తున్నారని అన్నారు. కొన్ని పట్టణాల్లో వ్యర్థాలను కోరమండల్ పరిశ్రమకు తరలిస్తున్నామని అన్నారు. మిగిలిన చోట్ల ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. చెత్త తొలగించాక ఆయా స్థలాల్లో వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఉద్యానవనాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. పాఠశాల విద్యాసూచిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 3 సంవత్సరాలుగా వెనుకబడి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ తాజా పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2024-25 విడుదల చేసింది. 6 ప్రధాన విభాగాల్లో అంశాలను కొలమానంగా తీసుకుని కేంద్ర విద్యాశాఖ

జిల్లా 330 మార్కులతో 20, పశ్చిమ గోదావరి జిల్లా 322 మార్కులతో 23వ స్థానంలో నిలిచింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని పాలకోడేరు పిహెచ్సి వైద్యాధికారి గులాబ్ రాజ్ కుమార్ సూచించారు. సోమవారం పాలకోడేరులో వైద్య బృందాలు ఇంటింటికి తిరిగి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వివిధ రకాల ఔషధాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. నూతన చట్టాలపై అవగాహన పెంచుకుని బాధితులకు సత్వర న్యాయం అందేలా చూద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి అన్నారు. ఏలూరులోని స్థానిక న్యాయ సేవాధికార సంస్థ భవన్లో పారా లీగల్ వాలంటీర్లకు మారుతున్న చట్టాలపై సోమవారం ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ, లీగల్ ఎయిడ్ క్లినిక్లో పనిచేసే పారా లీగల్ వాలంటీర్లు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కక్షిదారులకు, న్యాయ సేవాధికార సంస్థకు వారధిలా పనిచేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు. భీమవరంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో జిల్లా ఆహార భద్రత అధికారి ఏ సుందర్రామిరెడ్డి సోమవారం తనిఖీలు నిర్వహించారు. 6 చోట్ల నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. 2 చోట్ల ఆహార పదార్థాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్లకు పంపించారు. ఎన్ఆర్పి అగ్రహారంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను MEO2B వినాయకుడు సోమవారం ప్రారంభించారు. కంప్యూటర్లు అందించిన దాత గుబ్బల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కన్నగంటి రూత్ కళ, ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ వెంకటరత్నం, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రి పంపిణీ చేశారు. జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అధిక ఫీజులు, ఎక్కువ ధరకు విద్యా సామగ్రిని విక్రయిస్తూ పిల్లల తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే ప్రత్యేక కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఖరీఫ్ పన్నుల సమయంలో అన్నదాత, సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమ కావడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యపూరిలో పలువురు రైతులు వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. డబ్బులు రావడంతో సాగు ఖర్చులకు ఆసరా దొరికిందని అన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: రాయి.
3: ఏం రాయాలి?
2: లెటర్.
3: ఎవరికి?
2: నీకు.
3: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియా, ప్రేమతో నీకు
3: నీకు
2: నే
3: రాసే
2: నేను రాసే
3: ఉత్తరం.
2: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.

0: పాటలు మార్చుగా సేవ, అప్పుడు నేను కూడా మార్చు. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో.
1: ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే, ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ, నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగ స్వచ్ఛమైనది.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24

0: గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0816223454.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి వారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. అలనాటి పాటల్లో సాహిత్యం, సంగీతం వీణలకు విందుగా మన మనసుల్లో జీవిస్తూ ఈనాటికి అజరామరంగా నిలిచాయంటే ఆ పాటలకు ఉన్న ఘనత అటువంటిది. ఈ పాటలు ఇలా కలకాలం బ్రతికేవే. ఇటువంటి పాటలు వినాలంటే రేడియో విష్ణు 90.4 కి చూనిన అవ్వండి. మీరు మెచ్చిన ఆణిముత్యాల లాంటి పాటలను ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా వినండి. రేడియో విష్ణు ప్రసారాల కోసం మీ మొబైల్ ఫోన్ లో రేడియో విష్ణు 90.4 అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని మా ప్రసారాలు కూడా వినవచ్చు. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా జంధ్యాల దర్శకత్వంలో నరేష్, సుధాకర్, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి ప్రధాన పాత్రధారులుగా 1983 విడుదలైన చిత్రం 2 చెళ్ల సీత. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన మందారంలో గుమగుమలు పాటు వింటారు. రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

రెండిచెళ్ల సీత చిత్రం నుంచి రమేష్ నాయుడు స్వరపరిచిన మందారంలో గుమగుమలు పాట విన్నారు కదా. తర్వాత పాట శివుడు శివుడు శివుడు ఈ చిత్రం నుంచి ఆకాశంలో తారా తారా ముద్దాడే పాట వింటారు. వేటూరి గీతానికి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన ఈ పాట చక్రవర్తి స్వరపరిచారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి రాధిక ముఖ్య తారాగణంగా నటించగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. మరి పాట విందామా?

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు

0: లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడును.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం. వివరం
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఇల్లాలు ప్రియురాలు చిత్రం నుంచి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1984లో వచ్చిన ఛాలెంజ్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం గానం చేసిన ఓం శాంతి ఓం శాంతి పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. చిరంజీవి, విజయశాంతి, సుహాసిని ప్రధాన తారాగణంగా నటించిన ఛాలెంజ్ చిత్రం నుంచి ఈ పాట వినండి.

ఛాలెంజ్ చిత్రం నుంచి బాలు ఎస్ జానకి బృందం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట జడగంటలు చిత్రం నుంచి ఎస్పీ శైలజ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పున్నమిలాగా వచ్చి పొమ్మని పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం పోహళేంది. సురేష్ విజయశాంతి జంటగా నటించిన జడగంటలు చిత్రంలోంచి ఈ పాట వినండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: జడగంటలు చిత్తం నుంచి పున్నమిలాగా వచ్చి పొమ్మని పాట విన్నారు కదా, తర్వాత పాట చందమామ దిగి వస్తే పాట వింటారు. జస్టిస్ చక్రవర్తి చిత్రం నుంచి ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. గీత రచన దాసరి, సంగీతం రమేష్ నాయుడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, మురళీమోహన్, సుమలత ప్రముఖంగా నటించారు. మరి పాట విందామా?

జస్టిస్ చక్రవర్తి చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసినర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసినర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే అఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి జడ అల్లాక చివరిలో జుట్టుని వదిలేస్తూ ఉంటారు, అది కుచ్చులా వేలాడితే ఆ జడకి అందం. మరి పట్టు చీర నేసాక అంచుల చివరిలో దారాలను ముడులేసి వదిలేస్తూ ఉంటారు, ఆ కుచ్చుముడులే పట్టు చీరకి సింగారం. అంటే జడకైనా చీరకైనా చివరిలో వేలాడే ఆ కుచ్చులే అందం కదండి. అందుకేనండి ఆ అందాల కుచ్చులు ఇప్పుడు నగలకు సొగసులద్దుతున్నాయి. మరి అసలు ఈ నగలకు కుచ్చుల సొగసులేంటో ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. దారాల కుచ్చులు జడ చివర్లో, దుప్పటి అంచుల్లో, చీర కొంగు అంచుల్లో వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. మరి వీటినే ఇంగ్లీష్లో టాసెల్స్ అని అంటారండి. ఈ కుచ్చుల్ని వేటికి వేలాడిస్తే వాటి అందం ఇనుమడిస్తుంది. ఒకప్పుడు చేనేత వస్త్రాల అంచుల్లోనే కుచ్చుల అలంకారం ఎక్కువగా ఉండేది. నల్లని కుచ్చు దారాలతో చేసిన బంగారు జడకుచ్చులు పరిచయమే. ఆపై డిస్కో జడకుచ్చుల పేరుతో సిల్క్ దారాల కుచ్చులు సుపరిచితమే. కాలక్రమంలో కుచ్చుల ముడులకు పైభాగంలో రంగురంగుల పూసల రాళ్లతో పాటు ఇతరాత్ర లోహాలను జోడించడం ప్రారంభించారు. మరి వీటిని గృహాలంకరణ భాగంగా టీపాయ్ క్లాత్లు, కటన్ క్లాత్లతో పాటు ద్వారాలకు కట్టే తోరణాలకు అలంకరించేవారు. ఆ తర్వాత దారాలే కాకుండా అచ్చంగా పూసల్ని, రాళ్లని కూడా కుచ్చుల్లా వేలాడదీయడంతో ఇవి మరింత ప్రాచుర్యం పొందాయి. మరి దానితో కుచ్చులంటే దారాలతో పాటు ముడులకు వేలాడదీసేవన్నీ కూడా ఆ కోవలోనే వచ్చేసాయండి. మరి మన

ఫ్యాషన్ డిజైన్లకు టాసెల్స్ తెగనొచ్చేసాయి. ఇంకేముంది, అనార్కలి డ్రెస్సులు, జాకెట్లు, ఓణి అంచులకు, స్కర్ట్ డోరీలకు, ఇలా అన్ని రకాల డ్రెస్సులకి టాసెల్స్ను వేలాడదీయడం ఫ్యాషన్ అయిపోయిందండి. మరి వాటిని అలా చూసి చూసి మన నగల డిజైనర్లకు వాటి మీద మనసైనట్లుంది. దాంతో ఆ కుచ్చులు కాస్త డ్రెస్సుల నుంచి నగలకు విస్తరించాయి. చెవి లోలాకులుగా, నెక్లెస్ పెండెంట్లుగా వేలాడుతూ యువతను అలంకరిస్తున్నాయి. కొందరు బ్రేస్లెట్లకు ఈ అలంకరాన్ని జోడిస్తున్నారు. మెరిసే రంగుల దారాలకు వాటికి సరిపోయే రత్నాలను, పూసలను జోడించి తయారు చేసే డిజైన్లు కొన్నైతే బంగారు, వెండి లోహాల్ని జోడిస్తూ అచ్చంగా పూసల్నే కుచ్చుల్లా డిజైన్ చేస్తున్నవి మరికొన్ని. నిజానికి ఈ టాజెల్స్ అలంకారం మనకన్నా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువండి. అద్భుతమైన చేతి పనితనంతో రూపొందించిన టాసెల్స్ ను గృహాలంకరణ వస్తువులు, దుస్తులతో పాటు యాక్సెసరీలకు అలంకరిస్తూ ఉంటారు. అక్కడ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లోని అండర్ గ్రాడ్యుయేట్స్ టాసెల్స్ వేలాడదీసిన టోపీలను ధరించడం సాంప్రదాయంగా వస్తుంది. సంపన్నులైతే బంగారంతో చేసిన టాసెల్స్ ను టోపీలకు అలంకరించేవారట. మరి ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్లకు మాత్రమే బంగారు కుచ్చుల టోపీ పరిమితం. ఏమైతేనే ఈ కుచ్చుల నగలు మన అమ్మాయిలకు బాగా నచ్చేసాయి కదండి. ఎంత పొడవు కుచ్చులైతే అంత ఫ్యాషన్ అన్న రీతిలో వీటిని ఎంతో ఇష్టంగా ధరిస్తూ కుచ్చులు అందమైన అలంకారమే అని అనిస్తున్నారు. మలస్నాస్, ఇప్పటి వరకు నగలకు కుచ్చుల సొగసుల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
3: లిస్నర్స్, మనకు మీకు సాంగ్ అయితే వినేశాం కదా, మరి చర్మ కాంతికి వేపండి ఆ విషయం ఏంటో ఇప్పుడు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. వేపకున్న ఔషధ గుణాల సంగతి చాలా మందికి తెలుసు, మరి దీనిలోనే సౌందర్యాన్ని సంరక్షించే మరెన్నో సుగుణాలు కూడా మిళితమై ఉన్నాయి. రోజువారీ జీవితంలో దానిని ఉపయోగించి అందాన్ని మరింత ఇనుమడింప చేసుకునేందుకు ఎంతో సహాయపడుతుంది. కొందరికి చర్మ కాలంతో పని లేకుండా పొడిబారుతుంది. ఇలాంటి వారు రోజుకు స్నానానికి ముందు వేప నూనెను శరీరానికి పట్టిస్తే ఫలితం ఉంటుంది, లేదా వేప పొడిలో ఆలివ్ నూనెను కలిపినా సరే సమస్యకు చక్కని పరిష్కారం. ఇంకొందరి చర్మం జిడ్డు కారుతూ మొటిమలు వంటి సమస్యలకు కారణమవుతుంది. అలాంటప్పుడు చెంచా వేప పొడిలో కొద్దిగా పసుపు, చెంచా పెరుగు కలిపి చర్మానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజు చేస్తే చర్మ కాంతికి మనం దగ్గరవుతున్నట్లే అని చెప్పుకోవచ్చు. మలస్నస్, మన చర్మకాంతికి వేప ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ మెలిసినర్. ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం వచ్చేసి ఆరెంజ్ జెల్లీ ఫ్రూట్. మరి అసలు వింటుంటేనే కొత్త డిష్ లాగా అనిపిస్తుంది కదండి. మరి అసలు ఈ ఆరెంజ్ జెల్లీ ఫ్రూట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాల విషయానికి వస్తే, కమలాలు 4, పంచదార 75 గ్రాములు, జెలాటిన్ 2 టేబుల్ స్పూన్లు, మంచినీళ్లు 1 కప్పు. మరి అసలు ఈ ఆరెంజ్ జెల్లీ ఫ్రూట్ తయారు చేసే విధానానికి వస్తే, కమలాలు శుభ్రంగా కడిగి మధ్యలోకి కోసి రసం పిండుకోవాలి. సాస్ పాన్ లో పంచదార వేసి అది మునిగే వరకు నీళ్లు పోసి సిమ్ లో పంచదార కరిగే వరకు ఉంచుకోవాలి. మరి ఆ తర్వాత కాస్త జెలాటిన్ పొడి పంచదార పాకం మీద చల్లుకోవాలి. అందులో జెలాటిన్ కలిసేలా కలిపి పాన్ ను స్టవ్ మీద నుంచి దించి కమలా రసం పోసి ఈ మొత్తం మిశ్రమాన్ని మౌల్డ్ లో పోసి అది గట్టిపడే వరకు ఫ్రీజ్ చేయాలి. గట్టిపడ్డాక ముక్కలుగా కోసి అందించాలి. అంతేనండి ఆరెంజ్ జెల్లీ ఫ్రూట్ రెడీ అయిపోయినట్లే. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ కొత్త రకమైన డిష్ ని ట్రై చేసి చూసేయండి. మరి లిసనర్స్, ఇదండి ఈ రోజు మన మహిళా కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ఆఫ్రీన్.

Are you guys ready to rock and roll? I can't hear you!

0: చెన్నై గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర

కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీబోడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి వాళ్ళు మన టాపిక్ ఏంటో తెలుసుకుందాం. పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసిద్ధమైన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు కదా. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయట. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం కూడా. సో మరి అన్ని పండ్లు ఉన్నాయి కదా మనం తినడానికి. అన్ని పండ్లలో అత్యధికంగా మనకి ఎక్కువగా దొరికే పండు అరటిపండు. సో అదే ఇవాళ్టి మన టాపిక్ అండి. సో ఇవాళ్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, అరటి పండు గురించి అసలు కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు. అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క. నిజం చెప్పాలంటే ఇదే ఒక హర్బ్ మాత్రమే. ఇది మూస అను ప్రజాతికి మరియు మూసేసి అనే కుటుంబానికి చెందినది. కూర అరటికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. అరటి చెట్టు కాండము చాలా పెద్ద పెద్ద ఆకులతో సుమారు 2 నుండి 3 మీటర్ల పొడుగు, 4 నుండి 8 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాము బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణం, ప్రాంతముల వారీగా మారుతూ వస్తుంది. ఈ బరువులో 80% ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు. ప్రపంచం మొత్తం మీద మన దేశం అరటిని పండించే విషయంలో 2వ స్థానంలో ఉందండి. ఎంతో మంది రైతులకు, వ్యాపారస్తులకు ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుంది. అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావడంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఒక ఆహారంగా సైతం కూడా వాడుకోవచ్చు. 150 గ్రాముల మేక మాంసంలోనూ, సగానికి కోసిన కోడిగుడ్డులోనూ, 400 గ్రాముల ఆవు పాలలోనూ ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం ఒక మోస్తరు పొడవున్న అరటి పండులో ఉంటుందట. పెరిగే పిల్లలకు, వృద్ధులకు, వ్యాధుల నుండి కోలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహార ఔషధంగా ఇవ్వచ్చు. ఇకపోతే అరటి పండు పైనుండే దళసరి తొక్కు సూక్ష్మజీవులను, విష పదార్థాలను అడ్డుకుంటూ రక్షక కవచంగా పనిచేస్తుంది. దీనిని ప్రయాణాల్లోనూ, ఇతర అనుచిత ప్రదేశాల్లోనూ నిరభ్యంతరంగా తినేయచ్చు. మధుమేహ రోగులు, ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే అరటి పండును తినడంలో అభ్యంతరమేమీ లేదు. ఒక మోస్తరు సైజున్న అరటి పండు సుమారు 100 కేలరీల శక్తి విడుదలవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్నవారికి శారీరక అవసరాలకు రోజుకు సుమారు 1600 కేలరీల శక్తి అవసరం ఉంటుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకుని అరటి పండును తీసుకోవటంలో తప్పు లేదట. అరటి పండులో కొవ్వు పదార్థం చాలా అల్ప మోతాదులో ఉంటుంది. ఈ కారణం చేత దీనిని కామెర్లలోనూ, ఇతర కాలేయ వ్యాధుల్లోనూ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారం అరటి పండు కఫాన్ని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి కఫ ప్రధాన వ్యాధుల్లో దీనిని వాడటం మంచిది కాదు. అరటి పండు తిన్న తర్వాత ఏలక్కాయ తింటే కఫదోషం తగ్గుతుందట. లేదా అరటి పండు తినేటప్పుడు 2 లవంగాలను కానీ, 3 మిరియాలను కానీ గుజ్జుతో పాటు తిన్నా సరిపోతుంది. మరి లిజనర్స్, అరటి పండులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకునే ముందు మీకోసమైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది. లిజన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం.
1: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము. సో ఈ సాంగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. అరటి పండులో ఉండే పోషక విలువలు. మనం ముందే చెప్పుకున్నట్లు 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది, 23% కార్బోహైడ్రేట్స్, 1% ప్రోటీన్స్, 2.6% ఫైబర్ ఉంటుంది అరటి పండులో. ఈ విలువలు వాతావరణాన్ని, పక్వ దశను బట్టి, సాగు పద్ధతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. పచ్చి అరటి పండులో కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ రూపంలో ఉంటాయి. పండుతున్న కొద్దీ ఇవి చక్కెరగా మార్పు చెందబడతాయి. అందుకే పండు అరటి తీయగా ఉంటుంది. పూర్తిగా మారిన అరటిలో 1-2% చక్కెర ఉంటుంది. అరటి పండు మంచి శక్తిదాయకమైనది. అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడు

0: పడుతున్న వారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం, ఎంతో శ్రేష్టమైనదట. 100 గ్రాముల అరటిపండులో 116 కిలోకాలరీల శక్తి ఉంటుందట. మరి అరటిపండులో ఉండే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం, బీపీ మరియు అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను కూడా తొలగిస్తుంది. అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది, మనకి ఎంతో మేలు చేస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెప్తారు పెద్దలు. అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్న వాళ్ళు ఒక పూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. జీర్ణ సంబంధమైన సమస్యలకు కూడా అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుందట. జబ్బు పడిన వాళ్ళు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. అరటిపండులో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం చాలా ఎక్కువ. జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది అరటిపండు. అమెరికాలో పాయిజన్ ఐవీ అనబడే చెట్లు చర్మానికి తగిలినప్పుడు వచ్చే ఒక రకమైన చర్మ వ్యాధిని అరటిపండు తోలు లోపలి భాగంతో రుద్ది నయం చేస్తుంటారు. అరటిలో ఉండే బాన్లెక్ అనే రసాయనం ఎయిడ్స్ వైరస్ పై శక్తివంతంగా పోరాడుతుందని తేల్చారు. ఈ రసాయనం ప్రోటీన్స్ పై పేర్కొన్న హెచ్ఐవి జన్యు పదార్థాన్ని కూడా మూసుకుపోయేలా చేస్తుంది. అమ్మాయి పుట్టాలని కోరుకునే గర్భిణీ స్త్రీలు అరటిపళ్ళు తినడం మానేయాలట. ఇంకా చెప్పాలంటే జిమ్లో ఎక్కువ సమయం వ్యాయామం చేశాక శరీరానికి శక్తి రావడం కోసం స్పోర్ట్స్ డ్రింకో, బజార్లో దొరికే మరో పానీయమో, ప్రోటీన్ షేకో తాగుతుంటారు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా అరటిపండు ఎంచుకోవాలని చెప్తున్నారు డాక్టర్స్. అప్పుడు కనీసం సగం అరటిపండు తిన్నా సరే కావలసిన శక్తి అందుతుందని అమెరికాకు చెందిన అధ్యయన బృందం తెలిపింది. క్రమం తప్పకుండా జిమ్కి వెళ్లే కొందరిపై అధ్యయనం చేసి ఆ ఫలితాల ఆధారంగా విషయాన్ని చెప్పారు. స్పోర్ట్స్ డ్రింక్తో పోల్చుకున్నప్పుడు అరటిపండ్ల నుండి వచ్చే పిండి పదార్థాలే కాక అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, పొటాషియం, విటమిన్ B6 లాంటి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. మరి అరటిపండు మన శరీరానికి చేసే ఉపయోగాలేంటో తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.
1: సాహోరే బాహుబలి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఓకే లిజనర్, సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము అండ్ ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు అరటితో ఆరోగ్యం. అందానికి ఆరోగ్యానికి అరటి ఒక మంచి నేస్తం. పెరట్లో పండి అందుబాటు ధరలో దొరికే అరటితో ఎన్ని రకాల లాభాలున్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు అజీర్ణాన్ని తగ్గించడంలో, కడుపులోని అల్సర్లను మాన్పించడంలో అరటి తోడ్పడుతుంది. అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరిచి రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి. డయేరియాని తగ్గించడంలో అరటి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చెడ్డ బ్యాక్టీరియాను మంచి బ్యాక్టీరియా మార్చుతుంది. ఒక అరటి పండుతో సుమారు 95 క్యాలరీలు అందుతాయి మనకి. అంతేకాకుండా దీనిలోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది. దీనిలోని విటమిన్ B6, కాల్షియం, జింక్ ఫోలిక్ ఆమ్లం, పీచు పుష్కలంగా ఉంటాయి. అరమగ్గిన అరటిలో క్యాలరీలు తక్కువగా ఉండి శక్తి వినియోగాన్ని క్రమబద్ధీకరణ చేస్తుంది. 2 అరటిపండ్లు, 1 గుడ్డు, గ్లాస్ పాలు, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్ తయారు చేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు కూడా పెరుగుతారట. బాగా పండిన అరటిపండును పెరుగులో కలిపి తింటే వైట్ డిశ్చార్జ్ సమస్యను కూడా దూరం చేస్తుంది. అరటి పువ్వును ఉడికించి పెరుగుతో కలిపి తింటే ఋతుచక్రం సమయంలో నొప్పిని, రక్తస్రావాన్ని కూడా తగ్గిస్తుంది. చిన్నపాటి కాలిన గాయాలు మాన్పించే గుణం అరటి గుజ్జుకు కూడా ఉందంట. ఇంట్లో అరటిపండు ఉంటే చాలు, బ్యూటీ పార్లర్ ఇంట్లో ఉన్నట్టే అంటారు బ్యూటీషియన్స్. నిజమేనండి, చర్మాన్ని తేమగా ఉంచడానికి, వయసు పెరిగిన ఆనవాళ్లను తెలియకుండా చేయడానికి, పగిలిన పాదాలను అందంగా తీర్చిదిద్దుకోవడానికి అరటిపండు ఎంతో ఉపయోగపడుతుంది. పండిన అరటిపండును మెత్తని గుజ్జులా చేసుకుని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. ముఖానికి ఖరీదైన మాయిశ్చరైజర్లు, క్రీములు ఇవ్వలేని తేమె, నునుపుదనం వస్తాయి అరటిపండు వల్ల. అరటిపండ్లలోని ఈ విటమిన్ ముఖంలో వయసు తాలూకు ఛాయల్ని కనిపించకుండా చేస్తుంది. దీనికి ఓట్మీల్, కొబ్బరి పాలు కూడా జోడించి ముఖానికి మాస్క్లా వేసుకుంటే మృత కణాలు కూడా తొలగిపోతాయట. అరటిపండు గుజ్జుని పాదాలకు పట్టిస్తే వాటికి తగినంత తేమ అంది, పగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి. సో తెలుసుకున్నారు కదా లిజనర్స్, అరటిపండు తెచ్చే ఆరోగ్యం మరియు అందం. ఇదండి వాళ్ళ మన ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంటే లెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: FM 90.4. ఏకీకృత సేద్యంలో లేఖ్య సంరక్షణ. సేద్యం లేకపోతే మార్కెట్లలోనూ దుకాణాల్లోనూ అమ్మడానికి ఏమీ ఉండదు. అమ్మకందారులకులానే ఈ మార్కెట్లో తమ వ్యాపారాల ద్వారా రైతులు కూడా డబ్బు సంపాదించాలి. కానీ పండించేది ఒక పంట అయినా అనేక పంటలైనా పొలాలు క్లిష్టమైన వ్యాపారాలే. ఒక పొలంలో వ్యాపారాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సాధకాల ఖరీదుల సంపాదించిన డబ్బు జాడలని నమోదు చేయడం కష్టతరమవుతుంది. కానీ ఒక్కో వ్యాపారానికి అయిన ఖర్చులు వచ్చిన ఆదాయాన్ని రాసిపెట్టుకోకపోతే తాము సంపాదిస్తున్నది లేనిది రైతులకు ఎలా తెలుస్తుంది? మోనోక్రాప్ ఫార్మింగ్ అంటే కేవలం ఒక పంటనే తరచూ రసాయనిక ఎరువులు కీటకనాశినులను వాడి పండించడం. దీన్ని సాధారణ వ్యవసాయం అంటారు. ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతుండటంతో సహజ వైవిధ్యభరితమైన సేద్యం పట్ల ఆసక్తి పెరుగుతోంది.
1: మా పందులు చనిపోయినా మాకు మంచి దిగుబడి వచ్చింది కాబట్టి పెద్దగా నష్టపోలేదు. మా కొబ్బరికాయలు, గుమ్మడి, సొరకాయలని మార్కెట్ లో అమ్మగలిగాను. అందుచేత ఒకటి కన్నా ఎక్కువ రాబడి ప్రవాహాలుండాలి.
0: ఏకీకృత క్షేత్రాలలో వేర్వేరు సాధకాలు, కార్మికులు, సంవత్సరం పొడవునా అవసరమయ్యే వివిధ రకాల పంటలు.

0: కూరగాయలు, పళ్ళ చెట్లు, పశువులు ఉంటాయి. నిర్వహణీయమైన తమ స్వంత వనరులనే గరిష్టంగా వాడుకుంటాయి కాబట్టి ఖరీదైన సాధకాలని కొనే అవసరం ఉండదు. అయితే ఒక వ్యవసాయ పద్ధతి నుంచి మరో పద్ధతికి మారబోవడం ఒక పెద్ద నిర్ణయం. ఏకీకృత సేద్యాన్ని చేస్తే మీరు తప్పకుండా డబ్బు సంపాదించగలరన్న నమ్మకం ఏముంది? ఈ వీడియోలో ఫిలిప్పీన్స్ రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు డబ్బు జాడ కనిపెట్టి ఉండడం కష్టమే, అయినా అది సాధ్యము, అవసరం కూడా.
1: మాలో ఖర్చుల వివరాలని రాసి పెట్టుకొని చాలా మందికి మా ఆదాయాల కన్నా ఖర్చులు పెరుగుతున్నాయన్న సంగతే తెలియదు. కనుకనే అసలు సమాచారమే లేకపోవడం కన్నా జమ ఖర్చులని రాసి పెట్టుకోవడమే ఉత్తమం. వరి నుంచి వస్తున్న ఆదాయం పెరుగుతున్నట్లు మాకు చాలా సార్లు అనిపిస్తుంది, కానీ ఆ రాబడి కన్నా ఆ పంట మీద పెట్టిన ఖర్చు ఎక్కువైందన్న విషయాన్ని పట్టించుకోము.
0: మీ దగ్గర లెక్కలన్నీ పూర్తిగా ఉంటేనే ఖర్చులు, అమ్మకాలని గమనించడం కుదురుతుంది. దానివల్లనే కాలక్రమేణా మీ పొలం ఎలా పరిణమిస్తోందనేది తెలుస్తుంది. ఇతర రైతుల లెక్కలతో పోల్చి చూసుకోవడానికి కూడా దానివల్ల వీలవుతుంది. 10 సంవత్సరాల క్రితం జెరీ డియోన్సన్ తన పొలాన్ని వైవిధ్యభరితమైన జైవిక పొలంగా మార్చాడు. మొదటిసారి సేద్యం చేసినప్పటి నుంచి అతను జమా ఖర్చులు రాసుకుంటున్నాడు. అలా రాసి పెట్టుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతని సాటి రైతులు అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాడు.
2: నేను రైతుల సేద్యపు పాఠశాలల్లో స్వచ్ఛందంగా పనిచేస్తాను. 16 వారాల తర్వాత జమా ఖర్చులని రాసి పెట్టుకోవడం అంతా రైతులు నేర్చుకుంటారు. ఏం చేస్తున్నారు, సాధకాలు ఏవైనా వాడారా, వాటికి రుసుముందా, ఎంత, ఇలాంటివన్నీ ప్రతి క్లాసులోనూ చెప్తాను. కోతలయ్యే వరకు ప్రతిదీ రాసి పెట్టుకుని ఖర్చు పెట్టేదెంత, సంపాదించేదెంత అన్నది అప్పుడు లెక్క కట్టాలి.
0: ఇక్కడ ఈ ట్రైనింగ్ లో మోనోక్రాప్ కోసం ఒకటి, ఏకీకృత క్షేత్రం కోసం మరొకటి చొప్పున 2 వేర్వేరు షీట్లు ఉంటాయి. మీ ముఖ్య సాధకాల జాబితా రాసుకోవాలి. నాట్లకి, కలుపు తీయడానికి, కోతలకి కార్మికులు, విత్తనాలు, ఎరువులు, తెగుళ్ల మందులు, నీళ్లు, ఇంధనం. మోనోక్రాప్ వరి పంటతో మొదలుపెట్టి జెర్రీ తన సాటి రైతులని స్పష్టమైన సమాచారాన్ని అడుగుతాడు. ఇప్పుడు ఏడాది పొడవునా ప్రతి సాధకం మీద పెట్టిన ఖర్చు ఎంత? సమూహంతో కలిసి 2 రకాల పొలాలని పోల్చి చూడడానికి 1 హెక్టార్కైన ఖర్చులని జెర్రీ లెక్కగడతాడు. సమూహంలోని రైతులు తమ ఫోన్లని వాడుతూ గత సీజన్ లో తాము పెట్టిన ఖర్చులని లెక్కగట్టడానికి సహాయపడుతూ ఆ సమాచారాన్ని పంచుకుంటారు. ఎన్నో వేర్వేరు ఖర్చులు, రాబడులు గల అతి వైవిధ్యభరితమైన పొలంలో ఖచ్చితమైన వివరాలు రాసి పెట్టుకోకపోతే ప్రతిదీ లెక్కకు రావడం అసాధ్యం. తన రికార్డు పుస్తకాల ద్వారా ప్రతి సాధకానికి అయిన ఖర్చుని జెర్రీ లెక్కగట్టగలడు. తన వరి పంటకు, పళ్ళ చెట్లకు, పశువులకు అతను వేర్వేరు కాలంలని వాడతాడు. అనేక రకాల కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వరి మాత్రమే పండించే పొలానికన్నా అతను కార్మికుల మీద పెట్టే ఖర్చు ఎక్కువని అర్థం. విత్తనాల కోసం సగటున 9,000 పెసోలు ఖర్చు పెడుతున్నామని సాధారణ వరి సేద్యగాళ్లు జెరీకి చెప్తున్నారు. తన వైవిధ్యభరిత క్షేత్రంలో విత్తనాల పొదుపు వల్ల గాని, సాటి రైతులతో మార్పిడి జరపడం వల్ల గాని జెర్రీకి 1500 పెసోలు మాత్రమే ఖర్చయ్యాయి. మొదట్లో జైవిక ఎరువు మీద జెర్రీ ఖర్చు చేసిన మొత్తం సాధారణ రైతులు రసాయనిక ఎరువుల మీద పెట్టిన ఖర్చుకి సమానంగా ఉండేది. తన ఎరువులకయ్యే ఖర్చుని తగ్గించడానికి జెర్రీ వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి పులియబెట్టిన సహజ కషాయాలను అనేకంగా ఏర్పాటు చేశాడు.
2: ప్రతి నెల 4 టన్నుల వర్మీ కంపోస్ట్ ని ఉత్పత్తి చేస్తాను. నా పొలంలో అదే వాడతాను. అలాగే రకరకాల కషాయాలని తయారు చేస్తాను. దేశవాళీ సూక్ష్మ జీవాలను చేస్తాను. చేపల అమీనో ఆమ్లాలని, పులిసిన పళ్ళ రసాలని, వర్మీ కంపోస్ట్ ని, జైవిక మూలిక పోషకాలని చేస్తాను. నా ఖర్చులను తగ్గించేవి, నా పొలానికి సాధకాలు ఇవే.
0: వరి పంటలో తెగుళ్లని అదుపు చేయడానికి రసాయనాలని కొనే బదులు ఖర్చు ఏమాత్రం కానట్టి చేపల వ్యర్థాలని, పులియబెట్టి గాని, సులువైన ఇతర కషాయాలని గాని జెర్రీ వాడతాడు.
2: పొలంలో కొబ్బరాకుల కొమ్మలను పరిస్తే ఎలుకలు పారిపోతాయని మా పూర్వీకుల నుంచి నేర్చుకున్నాను. ఆ కొమ్మలను చూసి ఎలుకలు భయపడి పారిపోతాయి.
0: సాధారణ వరి పంటకైన ఖర్చులన్నీ కలిపి వేర్వేరు వ్యాపారాలు గల ఏకీకృత వైవిధ్య భరిత క్షేత్రపు ఖర్చులతో పోల్చాలి. వరి పంట మాత్రమే పండించిన సాధారణ పొలం మీద వచ్చిన నికర లాభం 18,000 పెసోలు. తన ఏకీకృత జైవిక క్షేత్రం నుంచి జెర్రీకి వచ్చిన లాభం అంతకు 3 రెట్లు ఎక్కువ. ఒకే పరిమాణమున్న పొలంలో తన కూరగాయలు, పళ్ళు, పశువుల ద్వారా కూడా జెర్రీ లాభాలను ఆర్జించాడు. ఆ విధంగా ఏకీకృత క్షేత్రపు మొత్తం నికర లాభం 102,000 పెసోలు. ఇది సాధారణ వరి

0: కూలానికన్నా దాదాపు 6 రెట్లు ఎక్కువ. సమూహంలోని ఇతర రైతులతో సేద్యపు రికార్డులని పోల్చి చూడడం అనుభవాలని, మెరుగైన పద్ధతులను పంచుకోవడానికి ఉపకరిస్తుంది. అది ఇతరులకి ప్రేరణనిస్తుంది కూడా.
1: ఏ పంట మీద డబ్బు ఎక్కువ ఖర్చవుతోందో తెలుసుకోవడానికి జమా ఖర్చులు రాసి పెట్టుకోవడం చాలా పనికొస్తుంది. దీంతో తర్వాతి పంటలో మీ ఖర్చులని తగ్గించే కొన్ని వికల్పాలని ఎంచుకుని అధిక లాభాలని సాధించేందుకు వీలవుతుంది.
0: తరగతి పూర్తయ్యేసరికి తమ తమ రికార్డులని రాసి పెట్టుకోవడానికి రైతులంతా మంచి ఆసక్తిని కనబరచారు. అందుకని జెర్రీ తను రాసి పెట్టుకున్న పాత రికార్డులని వాళ్ళకి చూపాడు. లాభాల్లో కనపడిన తేడా వల్ల చాలా మంది రైతులు ప్రభావితులై తమ పొలాలని కూడా వైవిధ్య భరితం చేయడానికి నిర్ణయించుకున్నారు.
2: ఇప్పటికిప్పుడే మారలేను, కానీ 1 హెక్టార్లో ఏకీకృత సేద్యం చేయాలనుకుంటున్నాను. ప్రతి పంట మీద ఎంత ఖర్చు పెట్టాను, ఎంత లాభం వచ్చింది అన్నది నేను చేసిన ప్రతి పనిని తెలియజేస్తుంది. కాబట్టి జమా ఖర్చులు రాసి పెట్టుకోవడం ముఖ్యం.
0: అల్మారియో సెనేరో వివరిస్తున్నట్లు రికార్డులు రాసి పెట్టుకోవడం రైతులందరికీ ముఖ్యమే, అయినా జైవిక సేద్యగాళ్ళకి మరీ ముఖ్యం.
2: మా జైవిక సేద్యంలో పంటలను కనిపెట్టి చూడడానికి, అవి ఎక్కడ నుండి వచ్చాయి, ఎలా పెరిగాయి, మేం వాడిన సాధనాలేమిటి వగైరా ఖర్చులు రాసి పెట్టుకోవడం అవసరం. మేము 3వ పక్షం లేదా పీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ నుండి ధృవీకరణ కోసం దరఖాస్తు చేసినప్పుడు మా ఉత్పత్తులను సేంద్రీయంగా ధృవీకరించడం చాలా అవసరం.
0: జీవావరణ సేద్యం చేస్తూ అల్మారియో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అతని పొలం మూలికలు, మొలకలు, పళ్లు, కూరగాయలని ఉత్పత్తి చేస్తుంది. ఇక బాతులు, చేపల చెరువు అతని కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఆదాయాన్ని ఏడాది పొడవునా సమకూర్చుతూ ఉంటాయి. పొలంలో కార్మికులు తమ రోజువారీ కార్యాచరణలను రాసి ఉంచుతారు. దానివల్ల వేర్వేరు పంటలు మార్కెట్లో అమ్మడానికి ఎప్పుడెప్పుడు సిద్ధమవుతాయో వాళ్లు సరిగ్గా ప్రణాళిక వేసుకుని తెలుసుకోగలుగుతారు.
1: మేము ఎప్పుడు నాట్లు వేశాం, ఎప్పుడు వాటిని మార్చాం, ఎప్పుడు కోతలు చేయవచ్చు అనేది తెలియడానికి మేము ప్రతిరోజు చేసే పనులని తప్పకుండా రాసి పెట్టుకోవాలి.
0: ఆసక్తికరమైన అనేక పద్ధతులను గురించి నేర్చుకోవడానికి అల్మారియో పొలాన్ని రుసుము చెల్లించి సందర్శించేవాళ్లు అక్కడి తాజా ఉత్పత్తులని, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులని కొనాలని తరచూ ఉబలాట పడతారు. అన్ని లాభాలను వారొక ప్రత్యేకమైన కార్యాచరణ పుస్తకంలో రాసి పెడతారు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. రికార్డులని సరిగ్గా రాసి పెట్టుకునే రైతులు తమ పొలాన్ని వ్యాపారంగా మార్చుకోగలుగుతారు. కాలంతో పాటు మీ సేద్యం ఎలా పరిణమిస్తుందో చూడడానికి వివరమైన రికార్డులు ఉపయోగపడతాయి. ఒకే పరిమాణమున్న వేర్వేరు పొలాలని సాటి రైతులతో పోల్చి చూసి మీ పద్ధతులేవైనా మార్చుకోవడానికి నిర్ణయం తీసుకోవడం సరైనదో కాదో మీరు నిర్ణయించుకోవచ్చు. ఏకీకృత క్షేత్రంలో ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని మీకు అనిపించినా లాభాలు 6 రెట్లు పెరుగుతాయని రికార్డులు చెబుతున్నాయి. దానివల్ల ఆహార భద్రత కూడా పెరుగుతుంది.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురు.

0: భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: సాహోరే బాహుబలి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్.

మిత్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును మా వద్ద పళ్లు శుభ్రపరచుట పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట పిప్పిపళ్లను తీసివేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట క్లిప్ ట్రీట్మెంట్ చేయుట కట్టుడు పళ్లు కట్టుట ఇంప్లాంట్ వేయుట చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట డెంటల్ సిటీ స్కాన్లు తీయుట పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిజనర్స్, గుడ్ ఈవినింగ్ అండి. నేనండి మీ ప్రసాద్. ఎలా ఉన్నారండి శ్రోతలందరూ? బాగున్నారా? సో మళ్ళీ ఈరోజు మస్తు టైం పాస్ అంటూ మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చానండి. మరి మస్తు టైం పాస్లో మీ అందరికీ తెలుసు కదండి, మీరు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్ 9704949492కి కాల్ చేయండి. మరి ఇంకెందుకండి లేటు, మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. దాని తర్వాత ఏంటంటే మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన మాటలు చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4లో మస్త్ టైంపాస్లో ఉన్నామండి. సో మరి మస్త్ టైంపాస్లో ఇవాళ మన టాపిక్ ఏంటనుకుంటున్నారా? మీ అందరికీ నచ్చే టాపిక్ అనండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని కూడా మనం సినిమాలు చూడకుండా అసలు ఉండలేం. ప్రతి ఒక్క సినిమా కొంతమంది అయితే అసలు ఫ్యానిజం ఎలా ఉంటుందంటే ఆ ఫ్యాన్కి ఇంకా మొత్తం ఆ హీరోకి కటోట్లు కట్టించేసి పాలాభిషేకాలు చేసేసి దండలు వేసేసి ఫస్ట్ రోజు ఫస్ట్ షో బెనిఫిట్ షో ఏ షో ఉంటే ఆ షో చూసేసి వరకు వాళ్ళు అభిమానులు అనిపించుకోమేమో అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అర్ధరాత్రి ఇంకా సినిమా రిలీజ్ అవుతోంది అంటే బైకులకి వెనకాల సైలెన్సర్లు తీసేసి ఆ మూవీకి సంబంధించిన జెండాలు పెట్టేసి ఇంకా మొత్తం రోడ్లన్నీ హుషారుగా తిరుగుతూ ఉంటారండి. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటూ ఉంటాయి కదా. సో అంటే సినిమా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక వినోదం. సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడంటే మనకు సినిమా థియేటర్లోకి వెళ్ళిన వెంటనే మనకు ఒక కొంచెం ఎంటర్టైన్మెంట్ లేదంటే కొంచెం ఇవి. సో ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అసలు సినిమా అంటే మీ దృష్టిలో ఏంటి? అదొక వినోదమా లేదంటే అసలు ఎలాంటి సినిమాలు మీరు ఇష్టపడుతూ ఉంటారు? సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అండి. సో ముందుగా మాట్లాడడానికి మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్, అశోక్ సార్, మార్కాపురం.
0: హర్షద్ గారు మార్కాపురం నుంచి ఎలా ఉన్నారు? బాగున్నారా?
3: అశోక్
0: అశోక్
3: అశోక్
0: అశోక్ గారు చెప్పండి, ఏంటి సార్ విశేషాలు?
3: సార్ చెప్పాలి సార్,
0: మీ
3: విష్ణు ఎఫ్ఎం నుంచే ఎక్కువగా మేము నేర్చుకుంటాం సార్.
0: అవునా? థ్యాంక్ యూ సో మచ్.
3: రేడియో నుంచి నేర్చుకునేది ఉంటుంది కానీ మేము చెప్పేది పెద్ద.
0: అవునంటారా? ఓకే ఓకే ఓకే. హలో
3: టాపిక్ సార్, ఇది టాపిక్ ఏంటి?
0: ఇవాళ టాపిక్ ఏంటంటే సినిమాల గురించి అండి. మీరు ఎలాంటి సినిమాలు చూస్తారు, ఎలాంటి సినిమాలు మీరు ఇష్టపడుతూ ఉంటారు, పాత సినిమాలు చూస్తారా, కొత్త సినిమాలు చూస్తారా, అసలు సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది?
3: నేను ఎక్కువగా పాత సినిమాలు 90s మూవీస్ ఎక్కువ చూస్తాను సార్. ఇంకా లేటెస్ట్ సినిమాలు చాలా తక్కువ సార్. రంగస్థల మూవీ థియేటర్ లో చూసాను, ఇంకా దాని తర్వాత మళ్ళీ మూవీస్ చూడలేదు సార్.
0: ఓకే,
3: అంటే ఇది మామూలుగా థియేటర్స్ లో.
0: థియేటర్స్ లో ఓకే, మూవీ థియేటర్స్
3: మా టీవీలో మొబైల్ లో చూసుకుంటాం సిస్టమ్ లో. కాకపోతే థియేటర్ కెళ్ళి చూసింది రంగస్థలం మాత్రమే.
0: ఓకే ఓకే ఓకే ఓకే.
3: ఎక్కువగా కామెడీ మూవీస్ చూస్తాం సార్.
0: కామెడీ మూవీస్ చూస్తూ ఉంటారు?
3: కామెడీ మూవీస్ చాలా బాగా ఇష్టం. ఇంకా అంటే గతంలో మూవీస్ చాలా బాగుండేది సార్, ఎందుకంటే స్టోరీ పరంగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, సొసైటీకి మనం ఎలా ఉపయోగపడాలి, సమాజానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది అది క్లియర్ గా చూపిస్తారు. ఇప్పుడు అంత బిజినెస్ సార్, కొన్ని కొన్ని మూవీస్ అన్ని బిజినెస్ పరంగానే తెస్తున్నారు, కానీ పబ్లిక్ దాన్ని చూసి ఏం నేర్చుకున్నారు, ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు అనేది చాలా తక్కువగా చూపిస్తున్నారని నా అభిప్రాయం సార్.
0: ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్పారండి అశోక్ గారు. మీరు సూపర్. మీరు ఏం చేస్తుంటారండి?

0: టైలరింగ్ సార్.
1: టైలరింగ్, ఓకే, వెరీ గుడ్ అండి. చెప్పండి సార్, ఏం చెప్తున్నారు
0: సార్?
1: గతంలో
0: మూవీస్ అంటే ఇంకా 90s కంటే ఇంకా ముందున్న మూవీస్ అయితే అసలు ఫైట్స్ అవన్నీ కూడా డ్రెస్ కూడా చాలా నీట్ గా చాలా బాగుండేది సార్. ఎదుటి వల్ల అటాక్ చేసే విధంగా కాకుండా చాలా సంప్రదాయబద్ధంగా ఉండేవి మూవీస్ లో. ఏవైనా ఫైట్ సీన్స్ గానీ లేదా ఎవరైనా చంపే సీన్స్ గానీ ఓన్లీ ఆ ఫేస్ చూపించి అలా బ్లడ్ మాత్రమే చూపించేవాళ్ళు. ఇప్పటి మూవీస్ అయితే సార్ అసలు డైరెక్ట్ మెడక ఎలా లేపాలో లేకపోతే ఎలా పడవాలో అటు నుంచి ఇటు నుంచి అటు అటు నుంచి అటు క్లియర్ గా చూపిస్తారు.
1: ఎగ్జాక్ట్లీ అండి, అవునండి. ఎలా చంపుతారు, ఆ టెక్నిక్ ఏంటి, ఏ విధంగా చంపచ్చు, ఇలాంటివన్నీ కూడా చూపెడుతున్నారు
0: చూపిస్తున్నారు. ఒక షాట్ లో మెడ చెయ్యి ఆకులు పడే విధంగా అలా చూపిస్తున్నారు సార్. అలాంటి చూసినప్పుడు నాకు అసలు నాకు చాలా అసలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు అసలు.
1: అవునండి, అవును. వయలెన్స్ అంత ఎక్కువ ఉంటే కొంచెం మరీ అంత హింసాత్మకంగా అయితే చూపెట్టక్కర్లేదు.
0: వాళ్ళు మీరు గమనించి ఉంటారు లేటెస్ట్ గా వచ్చిన మూవీస్ అంటే ఒక 10-15 ఇయర్స్ లేదా ఒక 20 ఇయర్స్ ముందు నుంచి వచ్చిన మూవీస్ మీరు గమనించే ఉంటారు. దాదాపు ఒక 10 మూవీస్ వచ్చామంటే ఒక 10 మూవీలు 1-2 మూవీలో ఖచ్చితంగా ఉంటాయి.
1: అవునండి, అవును అవును అవును.
0: అలా కాకుండా సార్ మనం ఎవరైనా ప్రాణమే కాబట్టి సార్ మూవీస్ లో గానీ బయట గానీ ఎక్కడైనా గానీ ఏ కంట్రీ అయినా సరే అవకల వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తూ ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సమస్యలు మనం సద్వమానం చేసుకునే విధంగా ఉండాలి సార్.
1: అవును సార్, చాలా బాగా చెప్పారండి అశోక్ గారు. మరి ఏం పాట విందాం అనుకుంటున్నారు ఇవాళ
0: సార్? మూవీ నేమ్ వచ్చేసి బలిపీఠం అనుకుంటా సార్. కుశలమా అనే సాంగ్ ఒకటి ఉంది సార్.
1: కుశలమా నీకు కుశలమా అండి,
0: అదే బలిపీఠం అనుకుంటున్నాను.
1: సౌరంభ గారి సినిమా తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ గారు, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి. మనం మంచి మంచి టాపిక్ లో
0: వచ్చినప్పుడు చాలా మాక్సిమం ట్రై చేస్తాను ఒకసారి కలవ సార్.
1: అవునా, అయ్యో ఓకే.
0: ఒకసారి మీరు సాంగ్స్ గురించి టాపిక్ ఇచ్చినప్పుడు అసలు చాలా ప్రయత్నం చేశాను.
1: అయ్యయ్యో,
0: అంటే మీకు ఎటువంటి సాంగ్స్ ఇష్టం, మీరు మీరు సాంగ్స్ విన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తాయి, ఎటువంటి జ్ఞాపకాలు ఉంటాయంటే అప్పుడు మేము పిల్లల్స్ గా ఉండేటప్పుడు ఇట్లా అని చెప్పాలని చాలా అనిపించింది.
1: అవునా,
0: అయితే ఆ టైంలో కలవలేదు సార్. మీతో మాట్లాడడానికి హ్యాపీగా ఉంది.
1: నేను కూడా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ గారు. రైట్ సార్. సో అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో మస్తు టైం పాస్ మీ అందరికి తిరిగి స్వాగతం అండి. మనతో ఒక కాలర్ ఉన్నారు, వార్త మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. హలో, వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నాకు నుంచి మాట్లాడుతున్నారు.
1: నమస్తే సార్, బాగున్నారా?
0: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారండి? చాలా చాలా చాలా బాగున్నారు అంటే మీరు రామయ్య గారు? రామయ్య గారు ఎలా ఉన్నారండి? వెరీ నైస్ అండి. చెప్పండి సార్, ఏంటి విశేషాలు?
1: ఈరోజు మా పెళ్లి రోజు సార్.
0: మీ పెళ్లి రోజా? వా అబ్బా, రామయ్య గారికి, రామయ్య గారి భార్య పేరు?
1: హలో
0: హలో హలో
1: హలో
0: రామయ్య గారు?
1: సార్ హలో.
0: రామయ్య గారి భార్య పేరు ఏంటండి?
1: భాగ్యాలు.
0: ఏంటండి?
1: రామయ్య భాగ్యాలు.
0: రామయ్య భాగ్యాలు గారికి మా రేడియో విష్ణు 90.4 తరఫున, అదేవిధంగా మా లిజనర్స్ అందరి తరఫున, టెక్నీషియన్స్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఇలాంటి పెళ్లి రోజులు మీరు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
1: అలాగే మనది కూడా ఈరోజు సార్, బాలకృష్ణ సరస్వతి.
0: ఏంటి సార్? బాలాజీ?
1: బాలకృష్ణ సరస్వతి.
0: సో బాలకృష్ణ అండ్ సరస్వతి గారు, మీకు కూడా మా రేడియో విష్ణు తరఫు నుంచి, రామయ్య అండ్ భాగ్యాల గారి దగ్గర నుంచి, మా టెక్నీషియన్స్ లిజనర్స్ అందరి తరఫున కూడా రేడియో విష్ణు 90.4 తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. సూపర్ అండి, ఇద్దరు పెళ్లి రోజులు ఒకే రోజు అవడం చాలా బాగుంది. గ్రేట్ అండి, గ్రేట్ సార్, గ్రేట్ సార్. చెప్పండి సార్, విన్నారండి వాళ్ళు రామయ్య గారి టాపిక్?
1: విన్నాను సార్, వింటూనే కాల్ చేస్తున్నాను.
0: చెప్పండి, ఏమనుకుంటారు మీరు, ఎలాంటి సినిమాలు చూస్తారు?
1: అన్ని సినిమాలు చూస్తాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి పెద్ద వరకు.
0: ఏం అబ్జర్వ్ చేశారు సార్? అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి తేడా ఏం అబ్జర్వ్ చేశారు మీరు?
1: అప్పటి సినిమాల స్టోరీ ఎక్కువ ఉంటుంది, మనకు బాగా అర్థం అవుతుంది, మన జీవితానికి దగ్గరగా
0: ఉంటాయి.
1: ఇప్పుడు అయితే మామూలుగా, ఊకే సినిమా ఉందంటే ఉంది అంతే అన్నమాట.
0: అంతే అంతే, ఓకే, వెళ్ళాము వచ్చాము అంతే.
1: వచ్చిందా పోయిందా, సినిమా పాట విన్నావా, అయిపోయిందా
0: అన్నట్టు. అంతే అంతే
1: అంతే, అప్పటి పాటలు ఇప్పటికీ గుర్తుందా? ఇప్పుడు పాట రోజే మర్చిపోతా.
0: అవునండి, అవునవును అవును, కరెక్ట్. అది మీరు ఎలాంటి సినిమాలు చూస్తూ ఉంటారు మీరు
1: సార్?
0: ఎలాంటి సినిమాలు చూస్తూ ఉంటారు మీరు?
1: నేను ఎక్కువగా నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ప్రేమిస్తాను, నువ్వు వస్తావని, గోపాలుడు, నంది వల్ల చెప్పుకుంటూ పోతే.
0: ఓ వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, సూపర్. అవునా, మీకు బాగా ఎన్ని సార్లు చూసినా సరే బోర్ కొట్టిన సినిమా ఏముందండి? ఎన్ని సార్లు చూసినా సరే బోర్ కొట్టిన సినిమా ఏముంది మీకు నచ్చిన సినిమాలో? కలిసిందామ్రా. ఓకే ఓకే,
1: వెంకటేశ్వరా,
0: ఓకే ఓకే ఓకే ఓకే,
1: రెండు వెంకటేశ్వర.
0: అవును అవును అవును అవునండి, కలిసిందామ్రా, వెరీ గుడ్ అండి.
1: కామెడీ బాగుంటాయి, పాటలు బాగుంటాయి, అన్ని బాగుంటాయి.
0: అవునండి అవునండి అవునండి, సూపర్ అండి. మరి ఇవాళ ఏం పాట విందాం అనుకుంటున్నారు రామయ్య గారు?
1: సీతారామ కళ్యాణం.
0: సీతారామ కళ్యాణంలో కళ్యాణ వైభోగమే పాట? తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. సో సీతారాముల కళ్యాణంలో మీకోసం ఆ సాంగ్ అయితే వచ్చేస్తుందండి, మీరు ఎంజాయ్ చేయండి మరి అయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అండి రామయ్య. సో ఇలా కాల్ చేస్తూ ఉండండి, మేము కూడా మంచి మంచి పాటలు మీ గురించే, స్పెషల్గా డెడికేషన్ మీ గురించి అండి పాట. సో మీరు ఈ పాట విని ఎంజాయ్ చేయండి.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్కి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నెల్లూరు నుంచి సార్.
4: నెల్లూరు నుంచి సార్, మీ పేరు?
5: మొహమ్మద్ రఫీ సార్, రాయల్ టైలర్స్.
4: మొహమ్మద్ రఫీ గారు, రాయల్ టైలర్స్. ఎలా ఉన్నారండి రఫీ గారు, బాగున్నారా?
5: బాగున్నానండి, దేవుడి దేవుళ్ళ. మీరు బాగున్నారు సార్?
4: బాగున్నానండి, చాలా బాగున్నాను. నేను కూడా దేవుడి దేవుళ్ళే బాగున్నాను
5: సార్. ఈ రోజు పాట వచ్చి సార్, బలేరంగడు సార్.
4: బలేరంగడు, చెప్పండి సార్, ఏం పాట?
5: ఏమిటో ఇది, ఏమిటో తెలియరాని మౌన గీతం.
4: ఏమిటో ఇదేమిటో తిరిగి రాని మౌన గీతం అండి. ఓకే, బలేరంగడు.
5: బలేరంగడు
4: తప్పకుండా సార్, తప్పకుండా. మా డేటాబేస్ లో కనుకుంటే డెఫినెట్ గా సాంగ్ వచ్చేస్తున్నాను. మరి ఇవాళ టాపిక్ విన్నారండి
5: రఫీ?
4: అవునా, ఓకే ఓకే ఓకే. అంటే ఏం లేదండి, టాపిక్ ఏంటంటే అసలు మీరు ఎలాంటి సినిమాలు చూస్తారు, అసలు సినిమాలు చూస్తారా చూడరా? పాత సినిమా
5: చూస్తాం సార్, నేను పాత సినిమాలు చూస్తాను సార్ ఎక్కువ. రామారాయి, కాంతారాయి, నాగేశ్వరరావు.
4: ఓకే ఓకే ఓకే. మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి వాళ్ళ దాంట్లో?
5: దేవత సార్.
4: దేవత, ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ అండి. సో ఇప్పటి సినిమాలకి అప్పటి సినిమాలకి తేడా ఏమన్నా అనుకున్నారా మీరు, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా?
5: ఇప్పుడు సినిమాలు ఏం అర్థం కావట్లేదు సార్ నాకు, అసలు నేను చూడలేదు. కానీ ఒకటి బంగారు రాజు చూశాను, కబడ్ సింగ్ చూశాను సార్. ఈ లోపల ఏది చూడలేదు నేను.
4: అవునా అబ్బో, ఓకే ఓకే ఓకే. సో వెరీ గుడ్ అండి రఫీ గారు. మరి మీ గురించి అయితే పాట వచ్చేస్తుంది, వినయం చేయండి.
5: ధన్యవాదాలు సార్.
4: ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రఫీ గారు. సో మీరు అడిగిన బలేరంగడు సినిమాలోంచి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేయండి మరి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్ కి మీ అందరికి తిరిగి స్వాగతం అండి. మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. ఎలా
1: ఉన్నారు?
0: అంటే చెప్పండి సార్ ఒకసారి.
1: హిమవంత్ కుమార్.
0: హిమవంత్ కుమార్ గారు విజయవాడ. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? సూపర్ సార్, సూపర్. చాలా కాలం అయిందండి మీతో మాట్లాడే.
1: మొన్న రెండు సార్లు వచ్చాను నా కలలా.
0: అవునండి, అవును. ఓకే ఓకే ఓకే.
1: ఎందుకంటే ఈ ఛానల్ ఏపీ దాటి కన్నాంధ్ర దాటి వెళ్ళిపోయింది.
0: ఏంటండి ఏంటండి, మళ్ళీ ఒకసారి నాకు మళ్ళీ చెప్పండి.
1: మీ ఛానల్ ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది.
0: ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది అంటారా? మీలాంటి, అవునండి, మీలాంటి అభిమానులు ఉండబట్టే సార్. అదంతా కేవలం మన శ్రోతల వల్ల, అంతే, అంతకన్నా ఏం లేదు. వాళ్ళే
1: అది కరెక్ట్. కాకపోతే ఏంటంటే సాయంకాలం మీటే మీది ఒకటే ఛానల్.
0: ఆహా, ఓకే ఓకే.
1: మిగతా అన్ని పొద్దున పుట్టే పొత్తగూడెం కానీ, రేడియో రంజన్ కానీ,
0: హేమంత్ కుమార్ గారు చెప్పండి సార్. వాళ్ళు విన్నారా టాపిక్?
1: సినిమాల గురించేగా.
0: సినిమాలు చూస్తూ ఉంటారా మీరు?
1: సినిమా ప్రతి సినిమా చూస్తాం సార్.
0: బో గ్రేట్.
1: ప్రతి సినిమా చూడాల్సిందే. అంటే ఇవ్వాలంటే కొద్దిగా వయసు వచ్చి మానేసాం. 20 సంవత్సరాల నుంచి సినిమా చూసి మానేసి. ఇంత ముందు ఏముందంటే పావల 40 వయసు 10 రూపాయి.
0: అవునండి.
1: ఇవాళ ఏంటంటే అట్లా అట్లా అట్లా అట్లా పెరిగి 100,000 వచ్చేసినాయి.
0: అవునండి, అవునవును.
1: కొత్త సినిమా ఎంత వారం తర్వాత ఎంత 20 రోజుల తర్వాత ఎంత వచ్చేసింది. ప్రతి సినిమా చూస్తాను సార్, కాబట్టి మధ్య మానేశాను.
0: ఓకే, అసలు ఎలాంటి సినిమాలు చూసేవారండి మీరు ఇంతకు ముందు? అంటే ఎలాంటి
1: కాదు సార్, అన్ని చూస్తా
0: అన్ని. ఓకే, వెరీ గుడ్.
1: ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ ఈ డైరెక్టర్ కాదు, ప్రతి సినిమా చూడాల్సిందే.
0: మన సినిమా చూసావా లేదా డైరెక్టర్ తోటి వాటితోటి మనకు సంబంధం లేదు అంతే అంటారు.
1: అంతే అంతే అంతే. అలా కాదుగా, ఇప్పుడు కథాపరంగా కొన్ని సినిమాలు ఉండేవి. పాతాల భైరి ఉంది, నంబర్ వన్ సినిమా. మాయాబజార్ ఉంది, నంబర్ వన్ సినిమా.
0: మల్లేశ్వర్
1: ఉంది, నంబర్ వన్ సినిమా. పాత సినిమాలు అయితే ఇప్పుడు కొత్త యాక్టర్ నాకు నచ్చిన శ్రీమంతుడు ఒకటి, అత్తారిణి దారేది, అలా కొన్ని.
0: ఓకే ఓకే, సెలెక్టెడ్ గా
1: అన్ని నెంబర్ ఉన్నాయి.
0: వెరీ గుడ్.
1: అంటే కథను తయారు చేసుకోవడం ఉంటుంది, అలాగే దాన్ని బట్టి తీయడం కూడా అలాగే ఉంటుంది.
0: అవునండి, అవునండి, అంతే కదా
1: మనది.
0: ఒకటండి, ఏదైనా సరే ప్రేక్షకుడిని రంజింప చేయడమే డైరెక్టర్ల ఇది.
1: అంతే కదా, వాళ్ళ టాలెంట్ అదే కదా.
0: అంతే కదా మెయిన్, అదే కదా.
1: ఇప్పుడు నేను వ్యాపారం, నాకు నా వ్యాపారం నాకు తెలుసు.
0: అవును,
1: మీ యొక్క టాలెంట్ మీకు తెలుస్తుంది.
0: అంతే కదండి, అంతేనండి. ఒక కథని ఒక డైరెక్టర్ ఒకలా తీస్తాడు, ఒక డైరెక్టర్ ఒకలా, సేమ్ అదే కదా.
1: అది కరెక్ట్.

0: సూపర్ సార్, చాలా బాగా చెప్పారండి హేమంత్. మరి వాళ్ళు ఏం పాట విందాం అనుకుంటున్నారు?
1: ఏ పాట వచ్చినా పర్లేదు సార్, గణసాల గారు పాట, చాయిస్ మీదే వాయిస్ మాది.
0: తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి హేమంత్ కుమార్ గారు. అయితే మీరు
1: చెప్పిన రిక్వెస్ట్ అండి,
0: చెప్పండి సార్,
1: ఇంకో గంట పెంచు కదా.
0: గంట తప్పకుండా సార్, అది మాకు పరిశీలనలో ఉంది, డెఫినెట్ గా మీకు చెప్తాం సార్ అతి త్వరలో.
1: ఎందుకంటే రేడియో చూస్తూ ఉంది కర్నూలు పొద్దున పూట 3 అవర్స్ అయితే కొన్ని కాలంలో ఆపేశారు. మళ్ళీ అలాగే కోదాడ 8-9 అది కూడా కొన్ని కాలంలో ఆపేశారు. ఇప్పుడు నడుచుకుందల్లా నిజామాబాద్ ఒకటి, ఆదిలాబాద్ ఒకటి, గుంటూరు ఒకటి, కొత్తగూడెం ఒకటి, సాయంకాలం పూట తెలంగాణ ఎఫ్ఎం ఒకటి, అలా కొన్ని కొన్ని ఉన్నాయి.
0: ఓన్లీ కొన్ని ఉన్నాయి అంటారు. ఓకే,
1: అదేంటంటే మంచి నిద్రలో ఇల్లు ఫోన్ చేయాలి సాయంకాలం పూట. ఇదైతే 5 గంటలకు అయ్యేసరికి చక్కగా మౌం కడుక్కొని టీ తాగి చేసుకుంటూ కూర్చోవచ్చు.
0: అవునులేండి, బాగా చెప్పారు.
1: ఓకే సార్,
0: సరే సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అడిగినట్టు ఒక గంటసాల గారి పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్స్ అండి హేమంత్ కుమార్ గారు. అయితే బ్యూటిఫుల్ సాంగ్ చూడు వింటూ మీరు టీన్ ఎంజాయ్ చేయండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4లో మీ అందరికీ మస్త్ టైంపాస్కి తిరిగి స్వాగతం అండి. సో మనం మాట్లాడుకుంటున్నాం కదండి అసలు సినిమాల గురించి అని చెప్పి. చాలామందికి ఏంటంటే సినిమాలు అనేది ఒక ప్యాషన్, కొంతమందికి ఏంటంటే మార్నింగ్ షో చూసి, మ్యాట్నీ చూసి, తర్వాత ఫస్ట్ షో సెకండ్ షో కూడా చూసినా సరే ఇంకా సినిమా చూడాలి అని తాపత్రయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారటండి. ఎందుకంటే ఒక లెక్క ప్రకారం, ఒక స్టడీ ప్రకారం ఏంటంటే చాలామంది ఇంకా ఈ రోజుల్లో సినిమా అంటూ కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారటండి. సో మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడుతూ అండి. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: హలో సార్, శుభ సాయంత్రం సార్.
0: శుభ సాయంత్రం అండి. ఎలా ఉన్నారండి, బాగున్నారా?
1: బాగుండు సారు, మాది

0: నాగర్ కర్నూలు జిల్లా సార్, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి మాట్లాడేది లక్ష్మయ్యను.
1: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
0: బాగుండు సార్, బాగుండు సార్, అందరం మంచిగా సార్, మీరు కూడా మంచిగా కోరుకుంటుండ సార్?
1: మేము కూడా మంచిగా ఉన్నామండి, చాలా
0: బాగున్నాం.
1: చెప్పండి సార్, ఏం చేస్తూ ఉంటారు?
0: నేను గ్రామ పంచాయతీ పనిచేస్తున్నా సార్, వాటర్ మ్యాన్ గా ఎలక్ట్రీషియన్ గా చేస్తుంటా.
1: అబ్బో, ఓకే ఓకే ఓకే.
0: ఊళ్ళో వాటర్ ఇస్తుంటా సార్, వాటర్ ఇస్తుంటా, ఎలక్ట్రీషియన్ పనిచేస్తుంటా.
1: అవునా? ఓకే ఓకే. మొత్తం ఊరి ప్రజల దాహం అంతా కూడా మీ చేతిలో ఉందన్నమాట.
0: అవును సార్, అవును సార్. ఎండలు పోయి సార్, ఎండలు తగ్గే సార్, ఇంకా మొన్నటి కదా ఎండలు పోయినా ఇంకా.
1: అవునండి, అవునండి, పోలండి.
0: చల్లబడింది, చల్లబడింది.
1: వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. లక్ష్మీ గారు సినిమాలు చూస్తూ ఉంటారా? లక్ష్మయ్య గారు సినిమాలు చూస్తూ ఉంటారా?
0: సినిమాలు అంటే సార్, మా తొలి సినిమాలు అన్ని నేను కాలేజీకి సక్కగా చదువుకోలేదు సార్, కాలేజీ పంపిస్తాను మా వాళ్ళు. ఫస్ట్ షో మార్నింగ్ మ్యాట్ని, ఫస్ట్ షో సెకండ్ షో సినిమాలు చదువు తక్కువ సార్, సినిమాలు ఎక్కువైనప్పుడు.
1: అవునా? ఓకే. ఇప్పుడు
0: 89 or 90 సార్ నాది కాలేజీ.
1: అవునా? ఓకే.
0: నాకు ఫస్ట్ సినిమాలు అంటే నాకు దాసకున్న సినిమాలు స్వయవరము, యుగంధరు, పాతాళ భైరవి. అప్పుడు స్టార్ల సార్ అప్పుడు ఇంకా ఆటానాయన సార్, టికెట్ టికెట్ నీళ్ళ టికెట్.
1: ఓకే ఓకే ఓకే.
0: రాసి అప్పుడు సినిమా చూసి సార్, మంచిగా నాకు ఎక్కువ ఇష్టం అంటే కృష్ణ శోభన్ బాబు, కృష్ణ రాసి అంటే చాలా ఇష్టం సార్ నాకు.
1: అబ్బో, సూపర్ అండి.
0: ఇలా ముగ్గురు ఇష్టపడదు అంటే పాటలు మంచిది సార్, ఇలా బాలసుబ్రహ్మణ్యం బాగుంటది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల్ పాటలు మంచి ఉండాలి, అందుకో వాళ్ళ ముగ్గురు సినిమా.
1: అవునండి, అవునవును.
0: రామారావు పాటలు కూడా ఉంటాయి, కానీ నాకు పాటలు అంటే ఇలా ముగ్గురు అంటే చాలా ఇష్టం సార్ ఇంకా ముగ్గురివి.
1: ఓ, గ్రేట్ అండి
0: సార్. నాకు చిన్న పేరు యుద్ధం సార్, యుద్ధం.
1: ఏంటండి? యుద్ధం,
0: యుద్ధం, యుద్ధం. కృష్ణరాజుది, కృష్ణది.
1: యుద్ధం, కృష్ణరాజు, కృష్ణ.
0: ఏ రెండు కళ్ళు చూసినా నా వంకే చూస్తున్నావి.
1: ఏ రెండు కళ్ళు చూసినా
0: నా వంకే చూస్తున్నావి.
1: ఓకే. ఒకవేళ ఈ సినిమా పాట లేకపోతే ఇంకేం ప్లే చేయమంటారు?
0: అదే సార్, అదే సార్, కృష్ణరాజు సార్, బెబ్బులి.
1: బెబ్బుల్లో,
0: బెబ్బుల్లో, కంచిపట్టు సీరియల్లోన.
1: కంచిపట్టు చీరలోన. ఓకే,
0: కంచిపట్టు చీరలోన.
1: చూడండి,
0: చీరలోన.
1: తప్పకుండా సార్, తప్పకుండా. మీ గురించి అయితే బెబ్బుల్లి సినిమాలో అయితే పాట వచ్చేస్తుంది లక్ష్మయ్య గారు, వినేసి ఇంకా సూపర్ గా ఉండండి అయితే మరి. సరేనా?
0: థ్యాంక్ యూ సార్, మంచి సార్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి లక్ష్మయ్య గారు, అయితే ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 అండి. మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయిందండి. హలో
1: హలో నమస్తే సార్.
0: సార్ నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్, ఎక్కడి నుంచండి?
1: బాగున్నా సార్.
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్.
0: సూపర్ అండి. ఏంటండి విశేషాలు?
1: నాగర్కొండ జిల్లా సాతాపూర్ నుంచి సార్, నాగిశెట్టి.
0: నాగిశెట్టి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీ దయ దేవుని దయ సార్.
0: అయ్యయ్యో ఎంత మాట అన్నారు సార్, మా దయ ఉంది సార్, అంత దేవుడే చూసుకోవాలి మన అందరినీ కూడా. చెప్పండి సార్, మీరు విన్నారా, టాపిక్ విన్నారా మన ఇవాళ ఏం మాట?
1: విన్నాను విన్నాను సార్, సినిమాల గురించి.
0: అవునండి, ఏం సినిమాలు చూస్తారు, ఎలాంటి సినిమాలు చూస్తారు నాగశెట్టి గారు ఒకసారి?
1: నేను ఎక్కువ శాతం పాత సినిమాలు సార్, ఎన్టీఆర్.
0: ఎన్టీఆర్ ఓకే. బాగా నచ్చిన సినిమాలు ఏంటండి
1: సార్? రక్త సంబంధం గానీ, గుడిగంటలు గానీ.
0: అబ్బో, రక్త సంబంధం, గుడిగంటలు, ఓకే ఓకే. ఎందుకు ఇష్టం అండి ఆ సినిమాలు మీకు?
1: స్టోరీ ఫ్యామిలీ పిక్చర్ కదా సార్ అది.
0: అవునా, ఓకే ఓకే. ఈ మధ్యకాలంలో వచ్చిన ఏమైనా చూసారా? ఇంకేం చూడలేదా
1: సార్?
0: ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఏమైనా చూసారా? చూడలేదా? అన్ని పాతవే చూస్తారు. ఓకే, వెరీ గుడ్ అండి. మరి ఈవేళ ఏమైనా పాట విందాం అనుకుంటున్నారా?
1: గుడి గంటలు సార్.
0: గుడి గంటల్లో ఏం పాట అండి
1: సార్?
0: గుడి గంటలు ఏం పాట విందాం అనుకుంటున్నారండి?
1: గుడి గంటలు ఏంటి సార్?
0: అదే గుడి గంటలు ఏం పాట అండి
1: సార్? ఇది సార్ చిన్న.
0: ఓకే, ఓ పని చేస్తానండి, మీ గురించి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే గుడిగంటల సినిమా నుంచి వేద్దాం, సరేనా? హలో
1: సార్, అవే చూస్తారు ఎక్కువ శాతం.
0: మీకు గుడిగంటల సినిమా
1: సార్? అది
0: గుడిగంటల నుంచి ఒక మంచి పాట వస్తుందండి అయితే మీకోసం, సరేనా?
1: గుడిగంటలు ఏదైనా సరే సార్, పర్వాలేదు.
0: సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాగశెట్టి గారు అలా కాల్ చేసి.
1: వెరీ థ్యాంక్స్ సార్.
0: థ్యాంక్స్ అండి మెనీ మెనీ. సో నాగశెట్టి గారు, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయ ఆనంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు. 90.4 లో మనకు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో, గుడ్ ఈవినింగ్ ప్రసాద్ సార్ గారు, బాగున్నారా సార్?
3: బాగున్నాడు. పాలయ్య గారు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను సార్. ఏంటి విశేషాలు, ఎలా ఉన్నారు పాలయ్య గారు? అసలు ఈ మధ్య అసలు పాలయ్య గారు మాటే మాకు వినపడలేదు. నేను వచ్చినప్పుడు అసలు పాలయ్య గారు కాల్ చేయట్లేదు. అవునా, ఓకే ఓకే. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నారా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ?
4: సూపర్
3: సార్. అయితే పోలే గారు విన్నారు, ఇవాళ మనం ఒక టాపిక్ అనుకున్నాం, విన్నారా అది?
4: విన్నాం సార్, అదే సినిమాల గురించి.
3: మీరు ఎలాంటి సినిమాలు చూస్తారు, ఏ సినిమాలు చూసారు, అసలు

0: ఏంటి అసలు మీరు మర్చిపోలేని సినిమాలు ఏమున్నాయి అవన్నీ చెప్పండి ఒకసారి.
1: నేను ఎక్కువ శాతం నందమూరి ఫ్యాన్స్ లో మాస్ బాగా ఫైట్స్ ఉన్న సినిమా చూస్తారు ఎక్కువ నాకు.
0: ఓకే,
1: నాకు టెన్షన్ అనేది ఉండాలి కథలో.
0: కథలో టెన్షన్ పడిపోవాలి, కుర్చీలో
1: టెన్షన్ ఉండాలి, నిద్రపోకూడదు.
0: ఓకే,
1: ఇంట్రెస్ట్ గా చూడాలన్నమాట. ఇంకా ఏం జరుగుద్ది, ఇంకా ఏం జరుగుద్ది అని అట్లా విధంగా. నాకు ఈ ప్రేమలు నిద్రపోయేటి ఇవన్నీ అసలు
0: నచ్చు. ఓకే, మనకి ఎంత సేపు
1: శాతం నందమూరి ఫ్యాన్స్ లో ఎన్టీఆర్ కాడ నుంచి, పాత ఎన్టీఆర్ కాడ నుంచి ఇప్పుడు ఉండే మన నందమూరి ఫ్యాన్స్ కుటుంబ సభ్యులందరి సినిమాలు చూస్తా సార్.
0: ఓకే ఓకే ఓకే,
1: అంటే మిగతా చూడలేదు కదా, అన్ని చూస్తాము, మిగతా వాళ్ళకి కూడా ఆ విధంగా ఉండే చూస్తాను అనమాట.
0: ఓకే, అంటే మీకు సోము బాంబులు పెట్టి సోములు పైకి లేపాలి.
1: పెంచిన ముట్టాలి కథ మనం చూస్తుంటే అలా. ఇంకా ఏం జరుగుతుంది, ఉత్సుకత ఉండాలి ఆ మనిషికి.
0: అవునండి అవునండి, అది కరెక్ట్.
1: ఆ విధంగా ఉంటది సార్ నా మనస్తత్వం.
0: సూపర్ అండి పౌలయ్య గారు. మరి వేళ ఏం పాట విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు వచ్చే సార్ ఉండగా మా ఫ్రెండ్ మన రేడియో శ్రోత జెంటిల్మెన్ మన నంద్యాల నూనెపాలెం నుంచి రామయ్య గారు, వారి సతీమణి భాగ్యాల గారికి, అలాగే వాళ్ళ బ్రదర్ బాలకృష్ణ గారికి, వాళ్ళ వదిన సరస్వతి గారికి ఈ రోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్. రెండు జంటలు ఒకే రోజు ఒకే పీటలుగా పెళ్లి జరిగింది. వాళ్ళ రెండు జంటలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఇలాగే నిన్ను నూరేళ్లు హాయిగా సిలకా గోరింకల్లాగా ఆయనారే గెస్ట్ హౌస్ అంతా తొలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా సార్.
0: తప్పకుండా సార్, మా తరఫు నుంచి కూడా ఆల్రెడీ వాళ్ళని విష్ చేయడం జరిగింది. సో మళ్ళీ పోలయ్య గారి తరఫు నుంచి కూడా వాళ్ళు రెండు జంటలకి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి.
1: అదే సార్.
0: మరి ఇప్పుడు
1: సార్ ఈ రోజు మా నందమూరి సభ్య నందమూరి తారక రామారావు గారి సినిమా నా దేశం మూవీ నుంచి ప్రేమకు పేరంటాము సీతారాముల కళ్యాణము అనే పాట వినిపించాడు సార్ వాళ్ళకు, డెడికేట్ చేస్తే ఈ పాట.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట అయితే వచ్చేస్తుందండి పోలయ్య గారు. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండండి సరేనా?
1: ఓకే సార్, మన ఇష్టం శ్రోత కోసం, మీ కోసం, మిగతా ఆర్జల కోసం, ముఖ్యంగా విజయ మేడం గారి కోసం థ్యాంక్ యూ సార్. పాయింట్ సార్.
0: థ్యాంక్స్ సార్, పాయింట్. సో రైట్ అండి, పోలయ్య గారు మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే మాత్రం వచ్చేస్తుంది, విని ఆనందిస్తూ ఉండండి.

ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మస్త్ టైం పాస్. అసలు గంట ఎలా పాస్ అయిపోయిందో నాకే తెలియట్లేదండి. బట్ ఎనీవే, ఇవాళైతే మాత్రం అందరూ ఎంతో బాగా మాట్లాడారు. సో ముఖ్యంగా సినిమాలు అనేవి సగటు ప్రేక్షకుడిగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. అంటే కొంతమందికి కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అంటే చాలా ఇష్టం, కొంతమందికి ప్రేమ ఉండే సినిమాలు ఇష్టం, కొంతమందికి కుటుంబ బంధాలు విలువలు తెలిసే సినిమాలు ఇష్టం, కొంతమందికి ఫైట్స్, తర్వాత పైకి లేచిపోవడాలు, ఇవన్నీ బాంబులతో పైకి సూమోలు లేవడాలు, ఇలాంటివన్నీ కొంతమందికి ఇష్టం. కొంతమందికి అసలు ఎలాంటి ఆర్భాటాలు యంగులు లేకుండా చాలా కామ్గా స్టోరీ నడిచిపోయి ఇష్టం. కొంతమందికి డిటెక్టివ్ సినిమాలు. అసలు ఒక జోనర్ కాదండి, మన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో డిఫరెంట్ జోనర్స్.

కానీ ఏ సినిమా చూసినా సరే వినోదం అనేది అందరికీ చాలా ముఖ్యం. అంటే వినోదాన్ని మనం ఎంత బాగా ఆస్వాదిస్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్. అంటే ఏదైనా సరే, ఒక ఎగ్జామ్ పాస్ అయితే సినిమా అంటాం, ఇంట్లో ఏదైనా పెళ్ళి ఏదైనా అయితే చుట్టాలందరూ వస్తే సినిమా అంటాం. సో సినిమా ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరికి కూడా అదొక ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా సినిమా అనేది ఓన్లీ ఒక కాన్సెప్ట్ని ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో లిజనర్స్, మరి ఈవేళతో మరి నా టాపిక్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటాను అండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. ప్రసాద్.

సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరియర్ చాయిస్. లిస్నర్స్, మరినాటి కెరియర్ చాయిస్ కార్యక్రమంలో ట్రెండింగ్లో ఉన్న ఎంబీఏ స్పెషలైజేషన్ల గురించి తెలుసుకుందాం. మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎంబీఏకి సంబంధించి ఇటీవల కాలంలో కొన్ని స్పెషలైజేషన్స్కు ఎక్కువ ప్రాధాన్యం అనేది లభిస్తోంది. ఎంబీఏలో చేరేందుకు ఉద్దేశించిన కౌన్సిలింగ్ కొద్ది రోజుల్లో చేపట్టనున్న నేపథ్యంలో మరి భువనేశ్వర్లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కల్పన సాహు స్పెషలైజేషన్స్ విషయంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. సమకాలీన బిజినెస్ వాతావరణంలో సరైన ఉపాధి కాదు, కెరీర్ పరంగా పురోభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఎంబీఏలో స్పెషలైజేషన్ ఎంపిక చేసుకోవాలి. నేటి పరిశ్రమల్లోని అవసరాలకు అనుగుణంగా సంబంధిత మేనేజీరియల్ పరిజ్ఞానం, ప్రత్యేక నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం అవుతున్నారు. మరి బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. డేటా నిర్దేశిత నిర్ణయాల వైపు నేటి సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ట్రెండ్స్ ఫోర్కాస్టింగ్ నుంచి వివిధ కార్యకలాపాల గరిష్టీకరణ, మెరుగైన వ్యూహాత్మక ప్లానింగ్కు ప్రాధాన్యం లభిస్తోంది. ఈ విషయాలపై పట్టు ఉన్న అభ్యర్థులకు పరిశ్రమ నుంచి మంచి వేతనాలతో ఆఫర్లు లభిస్తున్నాయి. ఫైనాన్స్ మరొకటి. ఫైనాన్షియల్ టెక్నాలజీతో కలగలిసిన నేపథ్యంలో దీనికి డిమాండ్ పెరిగింది. డిజిటల్ పేమెంట్స్, బ్లాక్ చైన్, ఆటోమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్స్తో ఫైనాన్షియల్ రంగంలో చాలా మార్పులు త్వరితగతిన చోటు చేసుకుంటున్నాయి. దాంతో ఈ రంగంలో సరికొత్త జాబ్

అనేవి వస్తున్నాయి. మరి క్రమంలో ఫైనాన్షియల్ నైపుణ్యానికి తోడు టెక్నాలజీపై పట్టు ఉన్న అభ్యర్థులు అవసరమవుతున్నారు. మార్కెటింగ్ లో డిజిటలీకరణ ఆరంభమై చాలాళ్లైంది. మరి వాళ్ళ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ కు డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు చాలా అవసరం. సోషల్ మీడియా స్ట్రాటజీ, బ్రాండ్ మేనేజ్మెంట్, కన్సూమర్ అనలిటిక్స్ తెలియాలి. ఆన్లైన్ వ్యాపారం ఎక్కువైంది, కస్టమర్ కేంద్రీకృత విధానాలు పెరిగాయి. వీటన్నింటిపై అవగాహన, ప్రాక్టికల్ అనుభవం ఉన్న అభ్యర్థులు మాత్రమే మార్కెటింగ్ రంగంలో నేడు రాణించగలరన్నది వాస్తవం. లిజనర్స్, మరి ఎంబీఏ స్పెషలైజేషన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: ஐஜே கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. గ్లోబలైజేషన్, ఈ కామర్స్ లో వృత్తి, లాజిస్టిక్ ఇన్వెంటరీ సిస్టమ్స్ సమర్థ నిర్వహణ, అవసరమైన నేపథ్యంలో ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కు ప్రాధాన్యం పెరిగింది. కోవిడ్ సహా అంతర్జాతీయంగా ఇటీవల చోటు చేసుకున్న సంక్షోభాల ఫలితంగా దీని అవసరం మరింత ఎక్కువైంది. మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ రంగాల్లో ఈ కామర్స్ విస్తృతి పెరిగింది. అలానే లాజిస్టిక్స్ వ్యవస్థలను సమర్థంగా నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఈ స్పెషలైజేషన్ ప్రత్యేకతకు దారితీసింది. ఇక సాంప్రదాయ పరిధిలోకి వచ్చే మరొక స్పెషలైజేషన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. టాలెంట్ ఎనలిటిక్స్, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్, లీడర్షిప్ డెవలప్మెంట్, ఆర్గనైజేషనల్ కల్చర్, పీపుల్ సెంటర్ కి వర్క్ ప్లేస్ల నిర్వహణ క్లిష్టంగా మారాయి. నేటి హెచ్ఆర్ పర్సన్ కు ఈ నైపుణ్యాలు, సంబంధిత పరిజ్ఞానం చాలా అవసరమవుతుంది. సపోర్ట్ ఫంక్షన్ గా ఉన్న హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. నాలెడ్జ్ కేంద్రీకృత సంస్థలు ఎంప్లాయీ ఎంగేజ్మెంట్, ఆర్గనైజేషనల్ కల్చర్, లీడర్షిప్ డెవలప్మెంట్ కు ఇతోధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఉత్పాదకత మెరుగుదల సాధ్యమవుతుంది. ఒకప్పటిలా అటెండెన్స్, సెలవులు, జీతభత్యాల నిర్వహణకే పర్సనల్ విభాగం పరిమితం కావడం లేదు. వీటికి తోడు మరికొన్ని స్పెషలైజేషన్లకు సైతం ప్రాధాన్యం లభిస్తోంది. ఆటోమేషన్, డిజిటల్ ఇన్ఫర్మేషన్, నిర్దేశిత వ్యూహాలను పరిశ్రమలు అనువర్తించుకుంటున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కూడా ముఖ్యంగా మారాయి. ఇంకో మాటలో చెప్పాలంటే ఏఐ అప్లికేషన్స్ తెలిసిన మేనేజర్లు మాత్రమే టెక్నాలజీ, బిజినెస్ మధ్య ఉన్న గ్యాప్ ను పోడ్చగలుగుతారు. ఇక ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ కూడా ఎదుగుతోంది. సొంతంగా వెంచర్లను ఆరంభించే వ్యక్తులు పెరుగుతున్నారు. ముఖ్యంగా స్టార్టప్ ఎకోసిస్టమ్ పెరుగుతోంది. క్రియేటివిటీకి తోడు రిస్క్ తీసుకోవడం, ఇన్నోవేషన్ ఇక్కడ ప్రధానం. ఇక సస్టైనబుల్ ప్రాక్టీసెస్ కు ప్రాధాన్యం పెరిగింది. దరిమిల సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమైన స్పెషలైజేషన్ గా మారింది. సామాజిక అంచనాలకు తోడు ఎన్విరాన్మెంటల్, సోషల్ గవర్నెన్స్ ప్రమాణాలను అందుకోవాల్సిన అవసరం కలగటమే ఇందుకల కారణం. మరివే కాకుండా హెల్త్ కేర్, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా ప్రత్యేక రంగాలుగా వృద్ధి చెందుతున్నాయి. ప్రపంచీకరణతో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మానవ వనరులకు మంచి డిమాండ్ ఏర్పడుతోందన్న విషయాన్ని గ్రహించాలి. ఇక టెక్నాలజీ విస్తృతి ఫలితంగా వివిధ సంస్థల ప్రాధాన్యాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బిజినెస్ అనలిటిక్స్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఏఐ మేనేజ్మెంట్, ఆంటర్ప్రెన్యూర్షిప్ సంబంధిత స్పెషలైజేషన్లకు నేడు ఎలలేని

డిమాండ్ ఉంది. మరి నేపథ్యంలో వ్యక్తిగత ఆసక్తులకు తోడు జాబ్ మార్కెట్లో ఉన్న డిమాండ్, పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ చదివే విద్యార్థులు స్పెషలైజేషన్ను ఎంపిక చేసుకోవాలి. లిజినెస్ మరింతవరకు మనం ట్రెండింగ్లో ఉన్న ఎంబీఏ స్పెషలైజేషన్ల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడి

0: ఎం స్వరూప్, ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్,
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం,
3: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
4: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
3: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. ఇప్పుడు మనం కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం అండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఖాళీగా ఉన్న 538 గ్రూప్ ఏ, గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ వచ్చేసి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, రీజనల్ డైరెక్టర్, ఆపరేషన్స్ ఆఫీసర్, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్, ప్రిన్సిపల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ తదితరాలు. మరి పోస్టును అనుసరించి అర్హతలను నిర్దేశించారు. అలానే అనుభవం కూడా తప్పనిసరి. ఇక స్క్రీనింగ్ ఆర్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఇక ఎంపిక విషయానికి వస్తే స్క్రీనింగ్ ఆర్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. మరి దరఖాస్తులను అనుసరించి రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది. మరి చివరిగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ 3 జూలై. ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ 10 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులోనే ఏపీ సర్కిల్లో 1, తెలంగాణ సర్కిల్లో 2 పోస్టులు కలిసున్నాయి. ఇక అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి బిఈ లేదా ఎంఎస్సీ, ఎంటెక్లు ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఎంపిక విషయానికి వస్తే సిబిటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ 3 జూలై. ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పారామెడికల్ సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు ఏఎస్ఐ ఫార్మసిస్ట్ 18, ఏఎస్ఐ ఎక్స్రే టెక్నీషియన్ 1, ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ 5. అర్హత వచ్చేసి ఇంటర్కు తోడు సంబంధిత విభాగంలో డిప్లొమా ఆర్ డిగ్రీ ఉండాలి. ఇక ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, బేసిక్ వొకేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ 7 జూలై. లిజినెస్, ఇంతవరకు మనం కెరియర్ చాయిస్ కార్యక్రమంలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.
4: రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును.
3: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో టాక్సీ ఒకటి. యష్ కథనాయకుడిగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తాజాగా టాక్సీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఆగస్ట్ 26వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు తెలిపారు. ఇక ఫాదర్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్లో హానర్ దై ఫాదర్ అని పేర్కొన్నారు. మరి చిత్రంలో రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారు యష్. కేవీఎన్ ప్రొడక్షన్స్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకటేష్, నారాయణ్, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార, కియారా అడ్వాణి, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు నటిస్తున్నారు. కన్నడ, ఆంగ్ల భాషల్లో ఏకకాలంతో చిత్రాన్ని షూట్ చేశారు. మరి తెలుగు, కన్నడ, హిందీ

తమిళ్, మలయాళం, ఆంగ్లంలో విడుదల చేయనున్నారు. కేజీఎఫ్ చిత్రాల తర్వాత యష్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. లిజనెస్, మరి టాక్సిక్ మూవీ గురించి తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా అనిల్ బోయిడపు తెరకెక్కిస్తున్న చిత్రం రాజాది రాజా. యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ బృందావన్ క్రియేషన్స్ బ్యానర్ పై నీహారిక దాసరి సమర్పిస్తున్నారు, శ్రీలత సమర్పిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. జులై 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు తెలిపారు. మరి ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లు హీరో హీరోయిన్ల ప్రయాణాన్ని ఆకర్షణీయంగా చూపించారు. ఈ సినిమా యువతరానికి చేరువవుతుందని, ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సాయికుమార్, వికే నరేష్, అవసరాల శ్రీనివాస్, విష్ణు, ఓహ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. లిజనెస్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నేను నటించిన కా కే ర్యాంప్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వస్తున్న చెన్నై లవ్ స్టోరీ నాకు హ్యాట్రిక్ హిట్ ను అందిస్తుందని నమ్మకం ఉంది. ఈ సినిమా కథను అందరి జీవితాలకు కనెక్ట్ అయ్యే విధంగా రాశాను. దర్శకుడు రవి నంబూరి, ఆయన రైటింగ్ భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇందులోని సంభాషణలు మీకు ఏళ్లపాటు గుర్తుండిపోతాయి. మరి హీరోయిన్ గౌరీప్రియ అద్భుతంగా నటించారు అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన, గౌరీప్రియ జంటగా రవి నంబూరి తెరకెక్కిస్తున్న చిత్రం చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై సాయి రాజేష్, SKS నిర్మిస్తున్నారు. జూలై 24 ఈ చిత్రం విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి జిగితారా అనే ప్రేమ గీతాన్ని ఆవిష్కరించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో నిర్మాత ధీరస్ మొగిలిని మాట్లాడుతూ, ఈ సినిమా చూశాక కిరణ్ మీద మనందరికీ ఉన్న అభిమానం రెట్టింపవుతుంది అన్నారు. చెన్నై లవ్ స్టోరీ ఓ అందమైన ప్రేమ కథ, అందరినీ ఖచ్చితంగా అలరిస్తుంది, కన్నీళ్లు పెట్టిస్తుంది అని సాయి రాజేష్ తెలిపారు. మరి ఇందులో కిరణ్ నటన అంచనాలకు మించి ఉంటుంది అని SKN చెప్పారు. లిజనర్స్, మరి చెన్నై లవ్ స్టోరీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓ సుకుమారి. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వరరెడ్డి మోడీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ఓ సుకుమారిను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో తిరువీర్ తన ప్రేమను తెలిపే తీరుని సహజంగా ఆవిష్కరించారు. ఆహ్లాదకరమైన మెలోడీగా సాగి ఈ గీతాన్ని పూర్ణాచారి రచించగా అభిజిత్ రావు ఆల్పించారు. భరత్ మాచిరాజు సంగీతం అందించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్వరలోని విడుదల కానుంది ఈ చిత్రం. మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్, ఆమని, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి చిత్రానికి ఎడిటర్ శ్రీవర్ ప్రసాద్, డీఓపీ TH కుసేందాన్. బిజినెస్ మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబడినది వికసం ఈ జెట్ ఫిల్ సాంగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. కామ్రేడ్ కళ్యాణ్ చిత్రకథ అద్భుతంగా ఉంటుంది. ఇందులో సరికొత్త పాత్రలో నటించాను. ఈ సినిమా కోసం ఒక కొత్త భాష మాట్లాడాను. మీరు తెరపై చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక 90s లో ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలకు ఫిక్షన్ ను జోడించి తీసిన చిత్రమిది అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ఆయన, మహిమ నంబ్యార్ జంటగా మారెళ్ల జానకిరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. రచయిత కోన వెంకట్ సమర్పణలు వెంకటకృష్ణ కర్ణాటి, సీతా కర్ణాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తొలిగీతం ఒరియా పిల్లను విడుదల చేశారు మేకర్స్. మరి పాటలు హీరో హీరోయిన్ మధ్య ఉండే ప్రేమ కథను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడుతూ కామ్రేడ్ కళ్యాణ్ శ్రీ విష్ణు కెరీర్ లోని అతిపెద్ద విజయం సాధిస్తుంది అని చెప్పారు. లిజనర్స్, మరి కామ్రేడ్ కళ్యాణ్ మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. రావు బహదూర్ చిత్రంలో నేను 7 గెటప్ల్లో కనిపిస్తాను. మరి సినిమా కోసం చేసిన డాన్స్

నా కెరీర్లోనే చాలా స్పెషల్. ఇందులోని పాటలు కథను ముందుకు నడిపిస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి అని కథానాయకుడు సత్యదేవ్ అన్నారు. ఆయన టైటిల్ రోల్ వెంకటేష్ మహాతరకెక్కించిన చిత్రం రావ్ మహదూర్. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ల నిర్మాణ సంస్థ బిఎండి ఎంటర్టైన్మెంట్ సమర్పణలు ఏ ప్లస్ ఇస్ మూవీస్ శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై చింత గోపాలకృష్ణ, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. జులై 3న విడుదలవుతోంది. మరి ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి దేశ సంచారి అనే పాటను విడుదల చేశారు మేకర్స్. పబ్లో సత్యదేవ్, కథానాయిక దీపా థామస్ పై చిత్రీకరించిన ఈ పాటలోని డాన్స్, సంగీతం, విజువల్స్ ఆకట్టుకున్నాయి. రెహమాన్ ఈ గీతాన్ని రచించగా హేమచంద్ర, ప్రియాంక గజానన్ ఆలపించారు. స్మరణ్ సాయి సంగీతం అందించారు. మరి కార్యక్రమంలో వెంకటేష్ మహా మాట్లాడుతూ, ఈ తరంలో కమల్ హాసన్ స్థాయిలో పెర్ఫార్మ్ చేసే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది సత్యదేవ్ మాత్రమే అని అన్నారు. లిసనర్స్, మరింతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో విడగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ అజనీహ, వెల్కమ్ టు తీన్ మార్. సో మరి లిసనర్స్, ఈ రోజు తీన్ మార్ లో సూపర్ హిట్ తెలుగు ఇండియన్ తమిళ సాంగ్స్ తో అయితే నేను వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
4: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
5: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
3: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
5: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
4: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. మరి ఈ రోజు ముందుగా భాస్కర్ గారి డైరెక్షన్ లో అఖిల్ అండ్ పూజా హెగ్డే గారు కలిపి నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నుండి సెత్ శ్రీరామ్ గారు ఆలపించిన లెహరాయి అనే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది. లిసనర్స్, విని ఆనందించండి.

ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు రాజ్ అండ్ డీకే గారి డైరెక్షన్ లో సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ జాక్విలిన్ గారు కలిపి నటించిన ఏ జెంటిల్మ్యాన్ మూవీలో నుంచి సచిన్ గారు ఆలపించిన బాత్ బన్ జాయ్ అనే సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: మరి ఇప్పుడు వెంకి అట్లూరి గారి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ అండ్ రాశి ఖన్నా గారు కలిసి నటించిన తొలి ప్రేమ మూవీలో నుండి కాలభైరవ గారు ఆలపించిన తొలి ప్రేమ అనే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతోంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఒక సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు కునాల్ దేశ్ముఖ్ గారి డైరెక్షన్ లో ఇమ్రాన్ అండ్ ఇషాన్ గుప్తా గారు కలిపి నటించిన జన్న 2 మూవీలో నుండి రణదీప్ హోడా గారు ఆలపించిన తూహి మేరా అనే సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నా. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
2: ఫోన్ 0881622354.
4: మరి ఇప్పుడు సుబ్బు వేడులా గారి డైరెక్షన్ లో అభిరామ్ వర్మ అండ్ శృతి గర్గ్ గారు కలిపి నటించిన రాహు మూవీలో నుండి సిద్ధ్ శ్రీరామ్ గారు ఆలపించిన ఏమో ఏమో అనే సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే చేసిస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఆఫ్టర్ బ్యూటిఫుల్ తెలుగు సాంగ్. మరి ఇప్పుడు ఫరాహ్ ఖాన్ గారి డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ అండ్ దీపికా పదుకొనే గారు కలిపి నటించిన హ్యాపీ న్యూ ఇయర్ మూవీలో నుండి శ్రేయా ఘోషల్ అండ్ అజిత్ సింగ్ గారు కలిపి ఆల్పించిన మనవాలాగే అనే సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది. లిసన్ టు ఎంజాయ్.

0: లిజనర్స్, మరి ఈ రోజు తిన్మార్ లో మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదండి. మరి రేపు ప్రసారం అయితే తిన్మార్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ నేహ.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్.

Computer Science Engineering, DMLT, DANS, GNM, DOA, BSc Nursing Courses కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్ స్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతే

కాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.